ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 3వ తేదీ బుధవారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. సమయం సరిగ్గా 5:59 దాటి 10 సెకండ్లు. ప్రియమైన శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కి వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్ల వార్తలు ఢిల్లీ కేంద్రం రిలే.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం.

కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఇంతవరకు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీకృష్ణ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. యువత క్రీడలను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ లోక్భవన్లో తెలంగాణ, గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ వేడుకల్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ది చెందిందని అన్నారు. అదేవిధంగా సిక్కిం దేశంలో అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాల్లో ఒకటిగా, జీవ వైవిధ్య రాష్ట్రంగా గుర్తింపు పొందిందని తెలిపారు. గోవా తన అద్భుతమైన సముద్ర తీరాలు, పర్యాటక ఆకర్షణలతో దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రత్యేక స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలుపుతూ,
1: I extend my warm greetings and heartiest felicitations to the people of Sikkim, Goa and Telangana. Ek Bharat Shrestha Bharat program aims to forge a strong relationship and bonding among all the people of the country and enhance the interaction and promote mutual understanding between different states and union territories through the concept of oneness. It is aimed at establishing

0: Establishing and promoting sustained cultural connection with each other through language, culture, traditions, music, tourism, cuisine, sports, and sharing of best practices, etc.
1: ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్ వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గృహ నిర్మాణ శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, జీపీఎస్ ట్రాకింగ్ను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ది, ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రంలో పర్యటించి ప్రజలతో మమేకమవుతానని తెలుపుతూ,
2: నేను ఇప్పటిదాకా నిర్ణయించుకోవాలి, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం, అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, మేమే తిరుగుతాం, ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఇది తెలంగాణ భారతదేశంలో.
1: శ్రీకాకుళం నగరంలోని కార్గిల్ పార్క్ వద్ద నిర్వహించిన ఎర్రన్న క్రీడా ఉత్సవంలో భాగంగా ఎంపీ కప్ 2026 క్రికెట్ ఫైనల్ పోటీలను ఆయన నిన్న వీక్షించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవంలో విజేతలకు ట్రోఫీలు, నగదును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, యువత మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి వ్యాయామం, క్రీడల వైపు అడుగులు వేయాలని సూచించారు. ఢిల్లీలో జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఈరోజు జరగనుంది. గ్రామీణాభివృద్ది, స్థానిక సంస్థల పనితీరులో ప్రతిభ కనబరిచిన పంచాయతీలకు పురస్కారాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రదానం చేయనుంది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ పంచాయతీ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ పలు జాతీయ పురస్కారాలను దక్కించుకుంది. వివిధ విభాగాల్లో గ్రామీణాభివృద్ది, సుస్థిర పాలన, మహిళా సాధికారత, మౌలిక వసతుల కల్పన, సుపరిపాలనలో ప్రతిభ కనబరిచిన పంచాయతీలకు ఈ అవార్డులు లభించాయి. అలాగే చిత్తూరు జిల్లాలోని కుప్పం ఉత్తమ బ్లాక్ పంచాయతీగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. దీనిపై కుప్పం పంచాయతీ అధికారి సుధాకర్రావు మాట్లాడుతూ,
3: అంటే మేము చేసిన యొక్క వర్క్ కి గుర్తింపు రావడం ఒకైతే, ఆ గుర్తింపు ద్వారా ఆయా పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం వారు ప్రకటించినటువంటి అవార్డ్స్ తో పాటు క్యాష్ అవార్డ్స్ కూడా రావడం అనేది చాలా సంతోషం. తద్వారా పంచాయతీలకి అదనపు ఆదాయ వనరులు కాస్త మనం సపోర్ట్ చేసినట్లు అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. మనకి కుప్పం బ్లాక్ పంచాయతీ కింద లాస్ట్ టైం మనకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. పంచాయతీ నేషనల్ లెవెల్ లో ఈ కుప్పం బ్లాక్ అంటే 1.5 crores క్యాష్ అవార్డు కూడా రావడం జరిగింది. ఆ యొక్క నిధుల్ని వీరు ఆ పంచాయతీలో గానీ మండలంలో డిఫరెంట్ పంచాయతీలు అవసరాల మేరకు ఖర్చు పెట్టుకోవడానికి కూడా అవకాశం వచ్చింది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భవిష్యత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకి ఆంధ్రప్రదేశ్ కీలక గమ్యస్థానంగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రముఖ డిజిటల్ మౌలిక వసతుల సంస్థ ఎయిర్ ట్రంక్ వ్యవస్థాపకులు రాబిన్ ఖుదాతో ముఖ్యమంత్రి నిన్న అమరావతిలో సమావేశమయ్యారు. విశాఖపట్నాన్ని ప్రపంచస్థాయి డిజిటల్ హబ్గా అభివృద్ది చేసే అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. అనంతరం చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, విశాఖలో 2 గిగావాట్ల సామర్థ్యంతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుపై చర్చలు జరిగాయని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. హైదరాబాదులోని బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే కేంద్రం కేటాయిస్తున్న నిధులను వినియోగించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమవుతోందని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం సహకరించడం లేదని భావిస్తే ఆ విషయంపై ప్రధానికి రాష్ట ప్రభుత్వం ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు. వాతావరణం విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా

0: తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అలాగే రాష్టంలో ఎండల తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజులు వివిధ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన డీఎస్సీ నియామకాల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖపట్నంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ డీఎస్సీ నిర్వహణలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. ఈ అంశంపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టిందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 16,000 ఉపాధ్యాయ ఉద్యోగాలతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలను చేపట్టిందని నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రక్రియపై జరుగుతున్న దుష్ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు భద్రత ఆధునీకరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ మరమ్మతులు చేపట్టిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో తుంగభద్ర నదీ బోర్డు చైర్మన్ ఎస్ఎన్ పాండే మంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులో ఒకే సమయంలో 51 కోట్ల రూపాయల వ్యయంతో 33 కొత్త గేట్లను నిర్మించడం దేశంలోనే రికార్డుగా నిలిచిందన్నారు. తద్వారా రాయలసీమ సాగు తాగునీటి అవసరాలకు తీర్చగలిగామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. యువత క్రీడలను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ప్రసార విశేషాలు వినండి. ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో సహృదయ హృదయానంద తరంగం నాటక సాహిత్య రంగం ఈ అంశంపై డాక్టర్ జి బాల శ్రీనివాసమూర్తి గారి ప్రసంగం వింటారు. 8:00 జానపద సంగీత కార్యక్రమం, 8:15 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి 8:30 NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వినవచ్చు.

10 గంటలకు 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు హైదరాబాద్ కింద రిలే అవుతాయి. 10 గంటల 30 నిమిషాలకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కింద రిలే అవుతాయి. 12:30కు తెలుగులో వార్తలు. 12:40 నిమిషాలకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కింద రిలే అవుతాయి. 1:10 నిమిషాలకు

ప్రాంతీయ వార్తలు మధ్యాహ్నం 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం రిలే అవుతాయి. 3 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం రిలే అవుతాయి. ఇక సాయంత్రం 5 చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి.

ఆరు గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజన కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ప్రసారమయ్యే పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మిరప మరియు మొక్కజొన్న సాగులో అనుభవాలు ఈ అంశంపై నడికుడు మండలం కేంద్ర రైతు పశుల ఆనందం గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ పిఎల్ఐయ. అనంతరం వరి సాగులో అనుభవాలు ఈ అంశంపై మర్రిపల్లిగూడెం గ్రామ రైతులు ఇనుగాలి రఘుపతి మరియు భిక్షపతి గారులతో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ పిఎల్ఐయ. ఇక 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం అండి. 8:00 మనోరంజని,

7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు. 7 గంటల 15 నిమిషాలకు ప్రసారమయ్యే పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మిరప మరియు మొక్కజొన్న సాగులో అనుభవాలు. ఈ అంశంపై నడికుడు మండలం కేంద్ర రైతు పశుల ఆనందం గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ పిఎల్ఐయ. అనంతరం వరి సాగులో అనుభవాలు. ఈ అంశంపై మర్రిపల్లిగూడెం గ్రామ రైతులు ఇనుగాల రఘుపతి మరియు భిక్షపతి గారులతో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ పిఎల్ఐయ. ఇక 7 గంటల 45 నిమిషాలకు వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం అండి. 8 గంటలకు మనోరంజని. శ్రోతలు ఉత్తరాలు ఇంకా వాట్సాప్ ద్వారా కోరే తెలుగు స్నేహితుల కార్యక్రమం. రాత్రి 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం అండి. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 10 గంటల నుంచి ప్రసార సమాప్తి వరకు అంటే 11 గంటల వరకు మధుర గీతాలు వినవచ్చు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం అండి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జిల్లా సమాచార లేఖ. ఈనాటి కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వివరాలు మీకు అందిస్తారు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ.
1: రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థులు పతకాలను సాధించారు. రంగారెడ్డి జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన 13 మంది విద్యార్థులు కిక్ బాక్సింగ్ లో వివిధ విభాగాల్లో 29 పతకాలు సాధించారు. వీరిలో 12 మంది కిక్ బాక్సింగ్ లో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. క్రీడాకారులను స్పోర్ట్స్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఒడ్నాల శ్రీనివాస్ అభినందించారు. జిల్లాలో ఒకే ప్రాంతంలో 4 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న 77 మంది పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేశారు. వారికి కలెక్టర్ గరిమా అగర్వాల్ కౌన్సిలింగ్ నిర్వహించారు. అర్ధరాత్రి రోడ్లపై అనవసరంగా తిరుగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల పట్టణ సిఐ శ్రీనివాస్ హెచ్చరించారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ అత్యవసర సమయంలో 112కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని, రోడ్డు భద్రత ట్రాఫిక్ నియమాలను పాటించాలని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 112 నెంబర్పై ప్రజలకు అవగాహన ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి ఎస్ఐ వేముల లక్ష్మణ్ సూచించారు. నిరంతరం అందుబాటులో ఉండే ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఆపదలో ఉన్నప్పుడు భయపడకుండా పోలీసుల సహాయం తీసుకోవాలని ఎస్పీ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్త విద్యుత్ కనెక్షన్తో సహా పలు సేవలను మీ సేవా కేంద్రాల ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు విద్యుత్ శాఖ ఎస్ఈ వేణుమాధవ్ తెలిపారు. విద్యుత్ సేవలను మరింత సులభతరం చేసి పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో ఈ సేవలను ప్రవేశపెట్టారు. ఇకపై విద్యుత్ కార్యాలయాలకు తిరగనవసరం లేకుండా సేవలను ఒకే చోట సులభంగా పొందవచ్చని ఎస్ఈ వేణుమాధవ్ చెప్పారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాగట్లపల్లిలో బీరప్ప కామరాతి మహోత్సవ వేడుకలు బీరప్ప కళ్యాణం వైభవంగా నిర్వహించారు. సర్టిఫికెట్ కోర్సులు చేయడం వల్ల విద్యార్థుల నైపుణ్యాలు మెరుగవుతాయని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి అన్నారు. గంభీర్రావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలల్లో గణిత శాస్త్రంలో సర్టిఫికెట్ కోర్సును ఆమె ప్రారంభించారు. కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలతో విద్యార్థులకు అకాడమిక్స్ తో పాటు సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నామని ప్రిన్సిపల్ తెలియజేశారు. సర్టిఫికెట్ కోర్సులో కోడింగ్, డీకోడింగ్, నెంబర్ సిరీస్ తదితర అంశాలను వివరించి విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు కృషి చేస్తామని గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ శ్రవణ్ కుమార్ అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న 2 ఉద్యోగులకు బదిలీ అయింది. పర్యవేక్షకులు వెంకటప్రసాద్ యాదగిరిగుట్టకు, సంజీవరావు బాసర ఆలయానికి బదిలీ అయ్యారు.

0: సిసి కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చని ముస్తాబాద్ ఎస్ఐ చిందం గణేష్ అన్నారు. కేంద్రంలో సిసి కెమెరాల ఏర్పాటు పనులను ప్రారంభించిన సందర్భంగా ఎస్ఐ ప్రసంగించారు. పట్టణంలో గతంలో ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు వివిధ కారణాల వల్ల పనిచేయకుండా పోయాయని అన్నారు. ప్రస్తుతం 6 లక్షల వ్యయంతో మండల కేంద్రంలో సిసిటీవీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సిరిసిల్లలో చేనేత జౌళి శాఖ మైండ్ కేర్ సెంటర్ల ఆధ్వర్యంలో మరమగ్గాల కార్మికులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సిరిసిల్ల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సైకాలజిస్ట్ పున్నం చందర్ మాట్లాడుతూ, మానసిక ఆరోగ్యంపై కార్మికుల్లో అవగాహన పెంచడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముస్లిం సోదరులు బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈద్గాల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సత్సంగ సదనంలో శ్రీ ధర్మరాజు పట్టాభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. మహాభారత జ్ఞాన యజ్ఞం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో పెద్దమ్మ తల్లి బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ఇల్లంతగుంట మండలం కందికట్కూర్లో రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బోనాలు శకటోత్సవం ఘనంగా నిర్వహించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్, జిల్లా ఎస్పీ మహేష్ బిగితే, డీఎస్పీ నాగేంద్రచారి, సిఐ నాగేశ్వరరావు, ఎస్ఐలు అశోక్ ఉపేంద్రచారి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
1: శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ అందించిన రాజన్న సిరిసిల్ల జిల్లా వివరాలు విన్నారు. ఈనాటి జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05 గా వస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాలను మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని, చికిత్సపైనే కాక నివారణ పునరావాసంపై కూడా సమానంగా దృష్టి సారిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. కారుణ్య నియామకాలకు వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎల్నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. విద్యాభ్యాసం వ్యక్తులను స్వావలంబన కలవారిగా, చైతన్యవంతుడుగా, సమర్థులుగా తీర్చిదిద్దుతుందని, అందుకే అది సాధికారతకు ఒక శక్తివంతమైన సాధనమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం ద్వారా లబ్ధి పొందిన ఆదివాసీ విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రగతి సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రభుత్వ స్కాలర్షిప్ పథకాలు గిరిజన యువతకు ఉన్నత విద్యను, సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెచ్చి వారి జీవితాలను మార్చివేస్తున్నాయని ఆమె ప్రశంసించారు.
1: भारत सरकार जनजातीय समुदाय के युवाओं को छात्रवृत्ति योजना केवल आर्थिक सहायता नहीं है, ये युवाओं के सपनों को पंख देने का माध्यम है, परंतु संसाधनों का अभाव उन्हें आगे बढ़ने. लेकिन मुझे ये जानकर प्रसन्नता हुई कि अपने से अनेक युवाओं ने विभिन्न क्षेत्रों में उच्च शिक्षा प्राप्त की है.
0: मन देश प्रतिभा को कोरता लेदनी, ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి అది రాణించడానికి సరైన వేదిక అందించవలసిన అవసరం ఉందని చెప్పారు. యువత దేశం బలానికి, ఆశకు, ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకలని అభివర్ణించిన రాష్ట్రపతి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి చెందిన యువతీ యువకులు తమ మూలాలను, తమ ప్రజలను ఎప్పటికీ మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు న్యూఢిల్లీలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ బలోపేతంపై జాతీయ సదస్సు నిర్వహించనుంది. దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సదస్సు ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనజాతీయ గరిమా ఉత్సవ 2026లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లోకల సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ ఫ్యాబ్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. దీంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన 75 స్పేస్ ల్యాబ్లను కూడా ఆమె ప్రారంభించారు.

0: కల్పిస్తారు. దేశవ్యాప్తంగా గిరిజనాభివృద్ధి ఫలాలను చేరవేయడంలో బాధ్యత వహించే సంస్థాగత వ్యవస్థను బలోపేతం చేయడంపైన ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. పరిపాలనా సంస్కరణలు, సమన్వయ యంత్రాంగాలు, సాంకేతికత ఆధారిత సేవల పంపిణీ వంటి అంశాలపై చర్చిస్తారు. 26 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ నిబంధనలకు చేసిన సవరణను నోటిఫై చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం భారతదేశంలో 180 రోజుల వ్యవధి కోసం వచ్చే విదేశీయులు తమ బసను మరింత పొడిగించుకోవాలని భావిస్తే వారి వీసా గడువు ముగియడానికి ముందే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 180 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత 14 రోజుల్లోపు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి వీలుండేది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2026 ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ అమెండ్మెంట్ రూల్స్ నోటిఫై చేస్తూ ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ రూల్స్ 2025 పరిధిలోని రిజిస్ట్రేషన్ కాలపరిమితి, అప్పీళ్ల యంత్రాంగంలో కీలక మార్పులను ప్రవేశపెట్టింది. అయితే నిర్ణీత గడువు దాటిన తర్వాత ఆలస్యంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతి ఇస్తారు. ఈ నిబంధనలో మొదటిసారిగా ఆన్లైన్ అప్పీల్ విధానాన్ని కూడా చేర్చారు. దేశ సార్వభౌమాధికారానికి వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య వైరుధ్యం ఏర్పడితే దేశ సార్వభౌమాధికారానికే తొలి ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన కేసుల్లో ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. జైలు లోపల నుంచే మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ నడుపుతున్న ఒక నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. సదరు నిందితుడికి గతంలో కూడా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ కింద ఇలాంటి నేరాలకు పాల్పడిన చరిత్ర ఉందని, అందువల్ల బెయిల్పై ఉన్నప్పుడు అతడు మళ్లీ ఇలాంటి నేరానికి పాల్పడడనే నమ్మకం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గతంలో కేవలం వ్యాధి నయం చేయడంపైన ఉన్న దృష్టి ఇప్పుడు నివారణ, పునరావాసం, ప్యాలియేటివ్ కేర్, వృద్ధాప్య సంరక్షణ వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర వ్యవస్థగా రూపాంతరం చెందిందని ఆయన చెప్పారు. పంజాబ్లోని భటిండా ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవం వేడుకల్లో జేపీ నడ్డా ప్రసంగించారు.
1: 2017 में जब हम हेल्थ पॉलिसी लेकर के आए तो हमने उसको कॉम्प्रिहेंसिव और कॉम्प्रिहेंसिव बनाने में प्रिवेंटिव, प्रमोटिव, क्यूरेटिव, जेरियाट्रिक, रिहैबिलिटेटिव सबको जोड़ा और सबका एक इंक्लूसिव प्रोग्राम को हमने आगे बढ़ाया और ये आयुष्मान आरोग्य मंदिर 140 करोड़ की जनता का फर्स्ट हेल्थ का कॉन्टैक्ट पॉइंट है.
0: దేశవ్యాప్తంగా 182,000కు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో తొలి వ్యవస్థగా సేవలు అందిస్తున్నాయని ఆయన తెలియజేశారు. 30 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరూ, పంచాయతీలు, ఆశా కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ ఆరోగ్య సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలాగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. కారుణ్య నియామకాలు, కంపెషనరేట్ అపాయింట్మెంట్ల విషయంలో వివాహితులైన కుమార్తెలను మినహాయించడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చెప్పింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి వివాహితులైన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగింది కాదని, రాజ్యాంగబద్ధంగా నిలవదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక ఆదేశాన్ని పక్కన పెడుతూ జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కారుణ్య నియామకాల ప్రయోజనాల కోసం కుటుంబం అనే నిర్వచనంలో వివాహిత కుమార్తె చేరదని గతంలో హైకోర్టు పేర్కొంది. సాధారణంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించినా లేదా వైద్యపరమైన కారణాల వల్ల ముందస్తు పదవీ విరమణ చేసినా ఆ కుటుంబంలోని ఒక సభ్యుడికి ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాన్ని కారుణ్య నియామకం అంటారు. మరణించిన ఒక డీలర్ వివాహిత కుమార్తె దాఖలు చేసిన పిల్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కారుణ్య ప్రాతిపదికన ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్గా తనను నియమించాలనే అభ్యర్థిని తిరస్కరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కుటుంబం అనే నిర్వచనంచి వివాహిత కుమార్తెను మినహాయిస్తూ ప్రభుత్వం 2019లో జారీ చేసిన ఉత్తర్వులను ఆ మహిళ కోర్టులో సవాల్ చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్ ఆహ్వానించింది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన పిల్లలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేస్తారు. అవార్డుల కొరకు దరఖాస్తు

0: దరఖాస్తులు సమర్పించడానికి జూలై 31 చివరి తేదీగా నిర్ణయించారు. కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే నామినేషన్లు దరఖాస్తులు సమర్పించవలసి ఉంటుంది. అంతర్జాతీయంగా తీవ్రమైన వాతావరణ మార్పులకు కారణమయ్యే ఎల్నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఎల్నినో ఏర్పడేందుకు 80% అవకాశాలున్నాయని, ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలియజేసింది. వాతావరణంలో మార్పుల కారణంగా దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మరోవైపు గురువారం నాటికి కేరళలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 4వ తేదీ నుంచి నైరుతి ఋతుపవనాలు లక్షద్వీప్ సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు మరింత ముందుకు సాగేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాన్ని మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని, చికిత్సపైనే కాక నివారణ పునరావాసంపై కూడా దృష్టి సారిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. కారుణ్య నియామకాలకు వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎల్నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో సహృదయ హృదయానంద తరంగం నాటక సాహిత్య రంగం ఈ అంశంపై డాక్టర్ జి బాల శ్రీనివాసమూర్తి గారి ప్రసంగం వింటారు.
1: కావ్యేషు నాటకం రమ్యం, నాటకాంతం హి కవిత్వం, నాటకాంతం హి సాహిత్యం, ఇవి మన పూర్వీకులు నాటకాన్ని గురించి చెప్పిన గొప్ప మాటలు. సాహిత్యంలోని సకల ప్రక్రియల్లోనూ నాటకమే అందమైనదని అన్నారు. నాటకం చదివిన తర్వాత మరేదీ చదవకపోయినా పర్వాలేదన్నారు. కవిత్వపు అంతమ స్థాయి నాటకమేనని చెప్పారు. జీవన వేదాంతం తెలిసిన వారు జీవితాన్ని మించిన నాటకరంగం మరేదీ లేదు సుమా అంటారు. నాటకం ప్రపంచ సాహిత్య ప్రక్రియల్లో ప్రసిద్ధమైనది, ప్రఖ్యాతమైనది కూడా. భరతముని దాదాపు 2500 సంవత్సరాల నాడు దక్షిణ భారతదేశంలోని తమిళనాట జన్మించాడని ప్రతీతి. ఆయన రచనే నాట్యశాస్త్రం. ఇది ప్రపంచ ప్రసిద్ధ గ్రంథం. నాటకాన్ని గురించిన ప్రామాణిక అంశాలు తెలిపిన రచన. రసము, ఇతివృత్తం తదితర మౌలిక అంశాలను లోతుగా ప్రస్తావించిన రచన. ప్రపంచ నాటక కళా రంగ వాంగ్మయంలో మణికిరీటం నాట్యశాస్త్రం. దీన్ని ఆధారంగా చేసుకునే భారతీయ అలంకార శాస్త్రం అభివృద్ధి చెందింది. భారతీయ నాటకరంగం కొన్ని గొప్ప సూత్రాల్ని నిర్మించుకున్నది. నాటకం సమాజంలో మంచిని పెంచాలన్న సూత్రం ఒకటి. ఇది ఉత్తమ సమాజ నిర్మాణానికి దోహదం చేస్తుంది. నాటకంలో ప్రారంభంలో మంచి ఉండాలి, నాటకం మధ్యలోనూ మంచి కనిపించాలి, నాటకం ముగింపులో మంచి కనబడాలి అన్నది మరో సూత్రం. నాటకాన్ని చూస్తున్న ప్రేక్షకుడు ఎక్కడా దుఃఖానికి లోను కాకూడదన్నది మన పెద్దల ఆశయం. భారతీయ అలంకార శాస్త్రం నాటక ప్రేక్షకుల్ని 2 వర్గాలుగా చూపించింది. అందులో ఒక వర్గం సామాజికులు, అంటే వీరు నాటకాన్ని చూస్తారు కానీ స్పందించరు. ఇక 2వ వర్గం సహృదయులు. వీరు నాటకాన్ని చూస్తూ సహృదయతో స్పందిస్తారు. సామాజికుల కంటే సహృదయులకే పెద్దపీట వేయాలన్నారు భారతీయ అలంకారికులు. నాటకం రసవత్తరమైన అనుభవాల్ని అందించాలంటే అందుకు సహృదయుల సహకారం ఎంతో అవసరం. సంస్కృత సాహిత్యం అపారమైన నాటక సంపదను మనకు అందించింది. నాటకరంగ సృజనకారుల్లో దిగ్గజాల వంటి వారున్నారు. కాళిదా

దేవదాసు కవికుల గురువు. ఆయన ఎంత గొప్ప కవియో అంతకు దీటైన నాటకకర్త. కాళిదాసు మూడు నాటకాలు మూడు స్థాయిల్లో ఉంటాయి. మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం, అభిజ్ఞాన శాకుంతలం, ఇవి కాళిదాసు నాటకాలు. వీటిలో అభిజ్ఞాన శాకుంతలం కవికుల గురువు ప్రతిభకు నిలువుటద్దం. కావ్యేషు నాటకం రమ్యం తత్ర రమ్యా శకుంతల అన్న నానుడి ప్రచారంలో ఉంది. నాటకాలలోకెల్లా శాకుంతలమే రమ్యమైనదట. నిర్భమానమైన కాళిదాసు కాల్పనిక ప్రజ్ఞ శాకుంతలంలో ద్యోతకమవుతుంది. శాకుంతలంలోని నాలుగవ అంకం అత్యంత సుందరమైనదని విద్వాంసుల అభిప్రాయం. శాకుంతలం నాటకాన్ని చదువుతూ జర్మన్ పండితుడు గేథే అమితానంద పరవశుడయ్యాడట. మానవమాత్రుడు ఇంత గొప్ప రచన చేయగలడా అంటూ గేథే పండితుడు విస్మయాన్ని వ్యక్తం చేశాడట. ప్రపంచ ప్రసిద్ధి చెందిన గేథే వంటి ఎందరెందరో పండితులు అభిజ్ఞాన శాకుంతలాన్ని వేణోళ్లా ప్రశంసించారు. శాకుంతలం దేశమంతటా ప్రదర్శనలు పొందింది. శ్రవ్యనాటకంగానూ శ్రోతల్ని ఆకట్టుకున్నది. దాదాపు అన్ని భారతీయ భాషల్లోకి అనువదింపబడింది. కందుకూరి వీరేశలింగం, రాయప్రోలు సుబ్బారావు వంటి ప్రసిద్ధులు శాకుంతలాన్ని తెలుగులోకి అనువదించారు. సంస్కృత నాటక రంగంలో కాళిదాసుతో సమానమైన మరొక రచయిత భాసుడు. నాటకంలో ఉండవలసిన నాటకీయత భాసుడి రచనల్లో పూర్ణస్థితిని చేరుకున్నది. భాసుడు 2000 సంవత్సరాల క్రితం ఉత్తర భారతావనిలో జన్మించాడు. అయితే ఆయన నాటకాలు 100 సంవత్సరాల క్రితం కేరళ రాష్ట్రంలో లభించడం విశేషం. అప్పటి వరకు భాసుడు అనే నాటకకర్తను గురించి ప్రపంచానికి తెలియదు. కేరళలో మధ్యయుగ కాలంలో చాక్యారులు అనే నాటక కళాకారులు ఉండేవారట. నాటక ప్రదర్శనల మీద ఆధారపడి జీవించిన వారు వీరు. చాక్యారులు ఆ రోజుల్లో ఉత్తరాది ప్రాంతాలకు తరలి వెళ్ళి భాసుడు రచించిన నాటకాలను మాత్రమే ప్రదర్శించేవారట. ఆ రోజుల్లోనే భాసుడి నాటకాలకు ఎంతటి ఆదరణ ఉండేదో చాక్యారుల చరిత్ర చెబుతున్నది. బాగా ప్రచారంలో ఉన్న రచనతో నాటకానికి బాగా ఉపకరించే భాగం ఏది, దాన్ని నాటకంగా తీర్చిదిద్దడం ఎట్లా అన్న అంశాల్లో భాసుడి ప్రతిభ పరిపూర్ణమైంది. ప్రతిమ, స్వప్నవాసవదత్త, ప్రతిజ్ఞా యోగంధరాయణం వంటి నాటకాలు భాసుడి నాటక రచనా రీతిని చెబుతున్నాయి. భాసుడు ఇంకా పలు నాటకాలు రచించాడు. ప్రదర్శనకు అనుకూలమైన నాటక రచనలో భాసుడితో పోటీ పడగల సంస్కృత నాటక రచయిత మరొకరు లేరు. భాసుడికి దాదాపు సమకాలికుడు శూద్రకుడు. ఆయన రచించిన మృచ్ఛకటికం నాటకం గొప్పది. నాటక పరిభాషలో దీన్ని ప్రకరణం అనే పేరుతో వ్యవహరిస్తారు. ఇందులో చారుదత్తుడు, వసంతసేన పాత్రలు యావత్ భారతీయ సాహిత్యాభిమానులకు చిరపరితాలు. మహాకవి శ్రీశ్రీ తనకు కన్యాశుల్కంతో పాటు మృచ్ఛకటికం నాటకం అంటే ఎంతో ఇష్టమని తరచూ చెప్పేవారు. మృచ్ఛకటికంలోని షకారుడి వంటి పాత్రలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. శూద్రకుడు తన నాటకంలో ఆనాటి సామాజిక జీవనాన్ని చిత్రించాడు. మృచ్ఛకటికం ఆధారంగా 1980లలో హిందీ చలనచిత్రం కూడా రూపొందింది. భాష కాళిదాస నాటకాల తరహాలోనే శూద్రకుడి మృచ్ఛకటికం సైతం పలు భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఉదాత్తమైన రీతిలో నాటక రచన చేసిన ఋషితుల్యుడు భవభూతి. ఈయనను కొందరు పండితులు కాళిదాస్తో సమానుడిగా గుర్తిస్తారు. 10వ శతాబ్దికి చెందిన కవి, నాటకకర్త భవభూతి. ఈయన ఇందూరు ప్రాంతీయుడు కావడం మరో గొప్ప విశేషం. బోధన్ సమీపంలోని కంధార్లో భవభూతి నివసించినట్టు సంస్కృత సాహిత్య చరిత్రకారుల అభిప్రాయం. భవభూతి కాలప్రియనాథుడి భక్తుడు. కాలప్రియనాథుడు అంటే శివుడు. భవభూతి తొలుత రామకథతో మహావీర చరిత్ర రచించాడు. అది అంత తొందరగా గుర్తింపును పొందలేదు. దీనితో భవభూతి కొంత నిస్పృహకు లోనయ్యాడు. కానీ రచనా ప్రపంచం నుంచి నిష్క్రమించలేదు. ఉత్తరరామ చరిత్రను రచించాడు. ఇందులో సీతారాముల అనిర్వచనీయమైన అనుబంధాన్ని చిత్రించాడు. ఉత్తరరామ చరిత్ర కరుణరసభరితం. భవభూతి కరుణరసవాది. నవరసాల్లో కరుణరసమే గొప్పదని చెప్పిన నాటకవేత్త. ఇప్పటికీ భవభూతి కరుణరస ప్రాధాన్యతావాదాన్ని అంగీకరించే పండితులున్నారు. సంస్కృత నాటకరంగ సాహిత్యాన్ని ఒక కొత్త దిశలోకి తీసుకుని పోయిన స్రష్ట ద్రష్ట భవభూతి. ఉత్తరరామ చరిత్ర భారతీయ భాషలతో పాటు ప్రపంచంలో బాగా ప్రచారంలో ఉన్న ఎన్నో భాషల్లోకి అనువాదితమైంది. నాటి సంస్కృత నాటక సాహిత్యంలో మరో ఇద్దరు గొప్పవారున్నారు. వారు దిగ్నాగుడు, విశాఖదత్తుడు. వీరు గుప్తుల పాలనా కాలంలో ఉండి ఉంటారని ఒక అంచనా. దిగ్నాగుడు రచించిన నాటకం కుందమాల. ఇది రామకథ ఇతివృత్తంతో కూడినది. ఉత్తరరామ చరిత్రకు సాటి వచ్చేది. విశాఖదత్తుడు రచించినవి ముద్రా రాక్షసము, దేవీ చంద్రగుప్తము. రాజకీయమైన వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఎత్తులు పైఎత్తులతో అల్లిన ముద్ర రాక్షసం నాటకం విలక్షణమైంది. ఈ నాటకం పాఠకుల ఉత్కంఠను అంతకంతకు పెంచుతుంది. మధ్యయుగం ప్రారంభంలో హర్షుడు రచించిన నాగానందం

వంటివి గొప్ప గుర్తింపును పొందాయి. అయితే మధ్యయుగంలోనే సంస్కృత నాటక రచన వైభవంతో పాటు స్తబ్దతను కూడా చవిచూడవలసి రావడం విచిత్రం. నాటక రంగంలో ప్రతిభావంతులు కొరవడం, విదేశీయుల దండయాత్రలతో పరిస్థితులు అల్లకల్లోలంగా మారడం ఆనాడు గొప్ప నాటకాలు రాకపోవడానికి ప్రధాన కారణాలు. అయితే సంస్కృత నాటకం ఆనాటికే బాగా పరిపుష్టమైంది. తమిళంలోని దేశ నాటక సంప్రదాయం నుండి పాటలను, గ్రీకు నాటకంలోని యవనికను స్వీకరించింది. నాటకానికి ఏర్పరిచే తెర యవనిక అని వ్యవహరించేవారు. గ్రీకు నాటక ప్రభావంతోనే తెర అన్నది భారతీయ నాటకంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ప్రపంచ నాటక రంగానికి గ్రీకుల చేయుదను కూడా గుర్తు చేసుకోవాలి. గ్రీకులకు కూడా వారి నాట్యశాస్త్రం ఉన్నది, అదే పోయిటిక్స్. దీని ప్రపంచ ప్రసిద్ధ తత్వవేత్త అరిస్టాటిల్ రచించాడు. అప్పటికే గ్రీక్ సమాజంలో కళారంగం పట్ల స్థిరపడిపోయిన అభిప్రాయాలకు అరిస్టాటిల్ ఇందులో సూత్రరూపాన్ని అందించాడు. భారతీయ నాటకం తొలి నుండి ముగింపు వరకు ఆనందాన్ని కోరితే, గ్రీకు నాటకం అందుకు విరుద్ధంగా విషాదాన్ని కోరుకున్నది. నాటకంలోని విషాదాన్ని వీక్షించిన ప్రేక్షకులు దుఃఖిస్తారని, ఆ దుఃఖం ద్వారా వారి మనసులోని మాలిన్యాలు తొలగిపోతాయని గ్రీకు నాటక తత్వవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనను అందరూ అంగీకరిస్తారని అనుకోలేం. అయితే ప్రదర్శన యోగ్యమైన రీతిలో నాటకాన్ని రచించడం, ప్రదర్శనకు అవసరమైన రంగస్థలం ఏర్పాటు, రంగాలంకరణ, తగిన ఆహార్యం ఎంపిక చేసుకోవడం ఇత్యాది మెళకువల్లో ప్రాచీన గ్రీక్ కళాకారులు ముందున్నారు. వారి రాజధాని ఎథెన్స్ నగరంలో దాదాపు 10,000 మంది ప్రేక్షకులు కూర్చునేందుకు వీలుగా గొప్ప నాటక సభాస్థలిని ఏర్పరచుకున్నారు. నాటి నాటకశాల శిథిలాలు నేటికి ఉన్నట్టు చరిత్రకారులు చెప్తారు. సమాజంలోని చెడును వ్యంగ్య రీతిలో చిత్రించింది ప్రాచీన గ్రీక్ నాటకం. క్రీస్తుపురం 5వ శతాబ్దికి చెందిన అరిస్టోఫేన్స్ అనే నాటక రచయిత ఫ్రాగ్స్ అంటే కప్పలు అనే పేరుతో ఒక నాటకాన్ని రచించాడు. ఇందులో సమకాలీన గ్రీకు స్థితిగతులపై వ్యంగ్యాస్త్రాలు ఉన్నాయట. భారతీయుల వల్లనే గ్రీకులు కూడా నాటకం ద్వారా సామాజిక ప్రయోజనాన్ని ఆశించారు. ఇక తమిళ ప్రాచీన నాటక రంగం దేశీయతకు పట్టం కట్టింది. తమిళం ప్రాచీన భాషల్లో ఒకటి. తమిళ సాహిత్య చరిత్రలో సంగం యుగానిది సువర్ణాధ్యాయం. ఆ రోజుల్లో అనేక మంది కవులు, రచయితలు మదురై నగరంలో సమావేశం అయ్యేవారట. తమ తమ రచనల్లోని మంచి చెడ్డల్ని సమీక్షించుకునేవారట. అదే సంగం యుగం అని గుర్తింపును పొందింది. నాడు కొన్ని దేశ నాటకాలు కూడా వెలువడి ఉంటాయని భావించాలి. స్థానికమైన ఇతివృత్తం, దేశీయమైన పద్ధతిలో ఉండే గేయాలు తమిళ ప్రాచీన నాటకంలోని ప్రత్యేకతలు. బహుశా యక్షగాన సాహిత్యంపై కూడా ప్రాచీన తమిళ నాటక రీతుల ప్రభావం ఉండవచ్చు. ఇంగ్లీష్ నాటకానికి మూలాలు గ్రీక్ నాటకంలో ఉన్నాయని చెబితే దోషమేమీ కాదు. ఆంగ్ల నాటక సాహిత్యంలో హిమాలయ శిఖరం వంటి వారు షేక్స్పియర్. షేక్స్పియర్ రచనలు చదివితే ఈ మాట స్పష్టంగా అర్థమవుతుంది. గ్రీకు నాటకవేత్తలు విషాదాంత నాటకాల్ని కోరుకున్నారు. షేక్స్పియర్ తన నాటకాల్లో ఈ సంప్రదాయాన్ని అక్షరాలా పాటించాడు. షేక్స్పియర్ నాటకాల్లో విషాదాంతమైనవే విశ్వవిఖ్యాతిని సాధించాయి. వీటిని షేక్స్పియర్ ట్రాజడీలుగా వ్యవహరిస్తారు. విషాదం పాలు ఎంత ఎక్కువగా ఉంటే నాటకం అంతటి స్థాయిలో గుర్తింపును పొందడం విశేషం. షేక్స్పియర్ తర్వాత అంతగా పేరు తెచ్చుకున్న నాటక రచయిత జార్జ్ బెర్నార్డ్ షా, జీబీఎస్ అనే సంక్షిప్త నామంతో ప్రపంచ ప్రసిద్ధులయ్యారు. చురుకైన సంభాషణలకు బెర్నార్డ్ షా నాటకాలు పర్యాయ పదాలు. మరో గొప్ప నాటక స్రష్ట ఇబ్సన్, ఈయన వాస్తవికతావాదపు నాటక రంగానికి శ్రీకారం చుట్టిన రచయిత. ఇట్లా షేక్స్పియర్, జార్జ్ బెర్నార్డ్ షా, ఇబ్సన్లు ఇంగ్లీష్ నాటక సాహిత్యంలో త్రిమూర్తులుగా గుర్తింపును పొందారు. 3 వేర్వేరు రీతుల్లో ఆంగ్ల నాటక సాహిత్యం విస్తరించేందుకు ఈ ముగ్గురు రచనలు దోహదం చేశాయి. ఇక తెలుగు నాటకరంగ చరిత్రలోకి వెళితే, తెలుగువారు తొలినాళ్ల నుండి దృశ్య కావ్యాలనే ఇష్టపడ్డారు. అంటే చదువుకునేందుకు వీలైన రచనలన్నమాట. నాటకాలు దృశ్యకావ్యాలు, అంటే నాటక రంగస్థలంపై ప్రదర్శించబడితే వీక్షించేవి, వీక్షించడం ద్వారా ఆనందాన్ని అందించాలి. సంస్కృతంలోని ఎన్నో గొప్ప దృశ్యకావ్యాలను తెలుగువారు శ్రవ్య కావ్యాలుగా మార్చుకున్నారు, చదువుకున్నారు, ఆనందించారు. ఇందుకు ఒక ఉదాహరణ రాయశేఖరుడు అనే పండితుడు ప్రాకృత భాషలో రచించిన విద్ధశాల భంజిక అనే నాటకం. దీని మంచన తెలుగులో కేయూరబాహు చరిత్ర అనే పేరుతో దృశ్యకావ్యంగా అనువదించాడు. ఆనాటి రోజుల్లో ఎవరూ సంస్కృత నాటకాన్ని తెలుగు నాటకంగా అనువదించేందుకు ఆసక్తిని చూపించలేదు. బహుశా కాకతీయుల కాలంలో అంకురించి అంతకంతకు వ్యాప్తి చెందిన యక్షగానాలు తెలుగు నాటకాలు లేని లోటును తీర్చి ఉంటాయి. ఇది ఎట్లా ఉన్నప్పటికీ బ్రిటిష్ తూర్పిండియా కంపెనీ పాలన ప్రారంభమైన తర్వాతే తెలుగులో నాటక రచనకు శ్రీకారం చుట్టుకున్నది.
కానీ తొలి దశలో ప్రదర్శనకు మణికిరాని నాటకాలు వచ్చాయి.

వీటిలో కొన్ని షేక్స్పియర్ ఆంగ్ల నాటకాలకు అనువాదాలు, మరికొన్ని పద్యాలతో కూడిన నాటకాలు. పద్య నాటకాల్లో ఇసుమంత వచనానికి సైతం తావు దొరకదు. 19వ శతాబ్ది ముప్పావు భాగం ఇట్లాగే గడిచిపోయింది. ఇంతలో రాయలసీమ నుండి వనారస గోవిందరావు అనే నాటక కళాకారుడి కృషితో నాటక ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. వనారసు వారి నాటక ప్రదర్శన బృందాలే సురభి నాటక సమాజంగా ఏర్పడ్డాయి. ఇప్పటి కర్ణాటకలోని ధారవాడ ప్రాంతానికి చెందిన నాటక కళాకారులు రాయలసీమ కోస్తాంధ్రలో విరివిగా ప్రదర్శనలు ఇచ్చారు. బళ్ళారిలో ధర్మవరం రామకృష్ణమాచార్యులు సరస వినోదిని సభ అనే నాటక సంస్థను, కొలాచలం శ్రీనివాసరావు సుమనోరమ సభ అనే వేదికను ఏర్పాటు చేసుకున్నారు. ఇద్దరు గొప్ప నాటక రచయితలు, మంచి నటులు. ఎంతో చక్కగా ఈ సంస్థలు నడిచాయి. ధర్మవరం వారు ఆంధ్ర నాటక పితామహుడు అన్న గుర్తింపును పొందారు. కొలాచలం చారిత్రక నాటక రచనలో దిట్టగా పేరును తెచ్చుకున్నారు. రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం పంతులు, వడ్డాది సుబ్బరాయ కవి నాటక రచన ప్రదర్శనల కోసం గొప్ప కృషి చేశారు. సంఘ సంస్కార దృష్టితో కందుకూరి ప్రసనాలు రచించారు. వాటిని రాజమండ్రిలో ప్రదర్శించారు. వడ్డాది సుబ్బరాయ కవి వేణి సంహారం తదితర నాటకాలతో నాటక రచన ప్రదర్శనల్ని ముందుకు తీసుకొని పోయారు. నాటక ప్రదర్శనలకు నాటక రచనలకు మధ్య అవినాభావ అనుబంధం ఉంటుంది. ప్రదర్శనలకు అవకాశం ఉన్నప్పుడే నాటకాల రచన విరివిగా జరుగుతుంది. ప్రపంచ నాటకరంగ చరిత్ర దీన్నే చెబుతున్నది. వనారసు గోవిందరావు, ధర్మవరం, కొలాచలం, కందుకూరి, వడ్డాది వంటి వారి కృషితో నాటక ప్రదర్శనలు వేగాన్ని పుంజుకున్నాయి. నాటక రచన కూడా విస్తారంగా జరిగింది. ఇదంతా 20వ శతాబ్దికి కొంచెం ముందునాటి సంగతి. తెలుగులో మీకు తెలిసిన ఒక నాటకం పేరు చెప్పండి అని ఎవరినైనా మనం అడిగామనుకోండి, వెంటనే వారు టక్కుమని కన్యాశుల్కం అంటారు. అంతగా ప్రచారాన్ని సాధించిన నాటకం ఇది. గురుజాడ అప్పారావు గారి పేరును తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిరం చేసిన రచన కన్యాశుల్కం. తెలుగులో తొలి సాంఘిక నాటకం. ఒక గొప్ప రచన వెలువడే క్రమంలో రచయిత లేదా కవి సుదీర్ఘకాలం పాటు తపస్సు చేస్తాడు. తన రచనను రామప్ప శిల్పం వలె తీర్చిదిద్దుతాడు. ప్రపంచ సాహిత్యంలో నేటిదాకా నిలిచిన గొప్ప రచనలన్నీ ఇట్లాంటి తపస్సుతో ఆవిర్భవించినవే. కన్యాశుల్కం నాటకాన్ని తీర్చిదిద్దేందుకు గురుజాడ దాదాపు దశాబ్ద కాలం పాటు శ్రమించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని ఒక అగ్రహారాన్ని ఇతివృత్త కేంద్రంగా చేసుకొని కన్యాశుల్కం అన్న దురాచారాన్ని ఖండించే క్రమంలో వ్యవహారిక భాషా ప్రయోగాలకు గొప్ప అవకాశాన్ని కల్పించింది కన్యాశుల్కం నాటకం. కన్యాశుల్కం తొలి ప్రతికి మలిప్రతికి మధ్య ఎంతో తారతమ్యం ఉంది. తొలికూర్పులో మహాలక్ష్మి మలికూర్పు నాటికి మధురవాణిగా మారింది. గిరీశం, వెంకటేశం, రామప్పంతులు, అగ్నిహోత్రావధానులు, లుబ్ధావధానులు, కరటక శాస్త్రి, బుచ్చమ్మ, వెంకమ్మ, సౌజన్యారావు ఇత్యాది జీవంతో తొణికిసలాడే పాత్రలు కన్యాశుల్కం నాటకం అంతటా కనబడతాయి. ఈ నాటకంలో గిరీశం పలికిన మాటలు నేటికీ వర్తిస్తాయి. కన్యాశుల్కం నాటకమై వచ్చిన అన్ని విశ్లేషణలు మరే తెలుగు నాటకాన్ని గురించి రాలేదు. శ్రీశ్రీ, శెట్టి ఈశ్వరరావు, సరదేశాయి తిరుమలరావు, కెవి రమణారెడ్డి ఇంకో ఎంతోమంది కన్యాశుల్కం నాటకాన్ని లోతుగా వీక్షించారు. సంఘ సంస్కరణ సంకల్పంతో తెలుగులో మరెన్నో నాటకాలు వచ్చాయి. ఇవి సమాజంపై సానుకూల ప్రభావాన్ని కూడా చూపించాయి. ఈ దిశలో కాళ్ళకూరు నారాయణరావు రచించిన నాటకాలను గుర్తుకు తెచ్చుకోవాలి. మద్యపాన వ్యసనాన్ని ఖండిస్తూ మధుశాల, వేశ్యాలోలత్వాన్ని నిరసిస్తూ చింతామణి, వరకట్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వరవిక్రయం నాటకాలు కాళ్ళకూరి వారు రచించారు. ఈ నాటకాలు ప్రదర్శనల్లో దిగ్విజయాన్ని సాధించాయి. ఇదే కాలంలో చిలకమర్తి లక్ష్మణనరసింహ పంతులు గయోపాఖ్యాన నాటకం పెను సంచలనాన్ని సృష్టించింది. అంతగా అక్షరాస్యత లేని 1940వ దశకంలో ఈ నాటకం లక్షప్రతుల అమ్మకాలని సాధించింది. ఇక చారిత్రక నాటక రచనలో కొలాచలం వారి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ గొప్ప రచనలు వచ్చాయి. వేదం వెంకటరాయ శాస్త్రి ప్రతాపరుద్రియం, శ్రీపాదకృష్ణమూర్తి శాస్త్రి బొబ్బిలి యుద్ధం బాగా గుర్తింపును పొందాయి. పాత్రోచిత భాషను ప్రతాపరుద్రియం నాటకంలో ప్రయోగించారు వెంకటరాయ శాస్త్రి. అవధాన సభలు, ఆశుకవిత ప్రదర్శనలతో అద్భుత చరిత్ర సృష్టించిన తిరుపతి వెంకట కవులు పాండవ నాటకాలతో వినూత్న సంప్రదాయానికి నాంది పలికారు. పద్య నాటకాలు ప్రదర్శనలోనూ విజయాన్ని సాధిస్తాయని నిరూపించారు. భావా ఎప్పుడు వచ్చితీవు జెండాపై కపిరాజు, అదిగో ద్వారక ఆలమందలవిగో వంటి పద్యాలు ఆనాడు ఆబాలగోపాలము పాడుకున్నారు. తెలుగు నాటకరంగ చరిత్రలో చందాల కేశవదాసు ప్రతిభా పాఠవాలు ఎంతో గొప్పవి. ఆయన నటుడు, రచయిత, ఆశుకవి, వాగ్గేయకారుడు కూడా. నల్గొండ జిల్లాలో జన్మించిన కేశవదాసు కొంతకాలం పాటు ఖమ్మంలోనూ ఉన్నారు. కనక్తార పేరుతో కేశవదాసు రచించిన నాటకం ఎంతో గుర్తింపును పొందింది. నిజాం పాలనా కాలంలో సికింద్రాబాదులో నీలకంఠ నాట్య సమాజంతో

0: పొరపాటు జంట నగరాల్లో కొన్ని నాటక సంస్థలు ఉండేవి. నల్గొండ జిల్లాలోని హుజూర్నగర్, కరీంనగర్ జిల్లా ధర్మపురి ఆనాడు గొప్ప నాటక ప్రదర్శన కేంద్రాలు. నల్గొండ జిల్లాకు చెందిన కేఎల్ నరసింహారావు తెలంగాణ ప్రాంతంలో నాటి నాటక రచయితల్లో అగ్రశ్రేణికి చెందినవారు. గత 50 సంవత్సరాలుగా కొన్ని ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వ పరిధిలోని సాంస్కృతిక విభాగాలు, ఆకాశవాణి, గతంలో దూరదర్శన్ నాటకాలకు ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. నాటకాలు, నాటికల రచన జరిగింది. అంతకు కొంచెం ముందు కాలంలోకి వెళితే 1950వ దశాబ్ది ప్రారంభం నాటికి తెలుగు నాటకం కొత్తదనం కోసం నిరీక్షిస్తున్నది. వినూత్న ధోరణులతో, కొత్త ఇతివృత్తాలతో నాటకాలు రావాల్సిన తరుణం అది. అప్పుడు నాటక రచనా రంగంలోకి ప్రవేశించారు ఆచార్య ఆత్రేయ. ఆయనను తెలుగు ఇప్సన్ అంటారు. మరికొందరు తెలుగు భాసుడని అభివర్ణిస్తారు. ఆత్రేయ 1940వ దశాబ్ది చివరి కాలంలో ఎన్జీఓ నాటకాన్ని రచించారు. ఆనాటికి ఆయన వెంకటగిరి అమెచ్యూర్ నాటక సమాజంలో ఉన్నారు. ఆ రోజుల్లో ఎన్జీఓ నాటకం ఒక పెన్ సంచలనం. ఎక్కడ నాటక పోటీలు జరిగినా ఈ నాటకం ప్రధానమైన బహుమతులను గెలుచుకున్నది. స్వాతంత్రానంతర కాలంలో ఒక దిగువ మధ్యతరగతి ఉద్యోగి జీవన సంఘర్షణకు ప్రతిరూపం ఎన్జీఓ నాటకం. ఆత్రేయ మౌలికంగా అభ్యుదయవాది. ఎన్జీఓ నాటకంతో గుర్తింపు వచ్చిన వెంటనే అభ్యుదయ ధోరణి ఉన్న సినిమా నిర్మాతలు ఆయనను ఆ రంగంలోకి ఆహ్వానించారు. ఆత్రేయ సినీ రంగంలో స్థిరపడిపోయారు. జస్టిస్ పివి రాజమన్నార్, తప్పెవరిది, కొండముది, గోపాలరాయ శర్మ ఎదురీత నాటకాలు కొత్తదనంతో కూడుకున్నవి. ఆమంచర్ల గోపాలరావు, మల్లమ్మదేవి ఉసురు, విశ్వనాథ సత్యనారాయణ త్రిశూలం, నర్తనశాల తదితర నాటకాలు మంచి గుర్తింపును సాధించాయి. నాటకంలో అల్పాక్షరాలతో అనల్పార్థ సాధన పాటించబడాలి. అట్లాంటి సూత్రాలేవి పాటించకున్నా రచయిత ప్రతిభతో కొన్ని నాటకాలు గుర్తింపును పొందాయి. పానుగంటి లక్ష్మీనరసింహారావు గారి రాధాకృష్ణ, కంఠాభరణము ఇందుకు ప్రతినిధులు. సంభాషణ సంవిధానంతో గొప్ప నాటకాలు రచించి చూపారు డివి నరసరాజు. నిరంతరాయంగా నాటక రచన చేసిన ప్రతిభామూర్తి గొల్లపూడి మారుతీరావు గారు. దాదాపు 100 నాటకాలు రచించిన గొప్ప రచయిత కొర్రపాటి గంగాధర్రావు గారు. కొడికే పుట్టాల వంటి నాటకంతో చరిత్రలు నిలిచిన రచయిత గణేష్ పాత్రో గారు. వీరందరూ తెలుగు నాటక సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన అక్షరమూర్తులు. ఇదివరకే ప్రస్తావించినట్టు నాటక ప్రదర్శనకు అవకాశాలు ఉన్నప్పుడే మంచి నాటకాలు వస్తాయి. నాటక రంగాన్ని ప్రేక్షకులు ఆదరించినప్పుడే గొప్ప నాటకాలు వెలువడతాయి. అయితే దేశంలో బెంగాల్, మహారాష్ట్రలో మాత్రమే ఇటువంటి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంది. అక్కడ నాటక ప్రేక్షకుల సంఖ్య ఎప్పుడూ ఎక్కువే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేదు. 1980 వరకు ఇక్కడ కూడా నాటక ప్రేక్షకుల సంఖ్య బాగానే ఉండేది. అదే కాలంలో టెలివిజన్ ప్రసారాలు పెరిగాయి. కొంతకాలానికి దూరదర్శన్తో పాటు ప్రైవేట్ ఛానళ్ళు ప్రసార రంగంలోకి ప్రవేశించాయి. నాటి నాటకాలు అంకాల తరహాలో టెలివిజన్ ఎపిసోడ్లుగా తయారయ్యాయి. నాటక ప్రేక్షకులు టెలివిజన్ వీక్షకులుగా మారిపోయారు. క్రమేపీ నాటక ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది. అయినా కొంతమంది నాటకాభిమానులు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. ఆచార్య మొదలు నాగభూషణ శర్మ, చాట్ల శ్రీరాములు వంటి వారు కొనసాగించిన కృషి ప్రశంసనీయమైంది. నంది పురస్కారాల ఏర్పాటు ద్వారా ప్రభుత్వం కూడా ప్రోత్సాహాన్ని కల్పించింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాటక అకాడమీని ఏర్పరిచింది. ఇదంతా జరిగినప్పటికీ ప్రేక్షకులు నాటక వీక్షణం పట్ల ఆసక్తి పెంపొందడం అవసరం. అది జరిగిన నాడు తెలుగు నాటక రచన, నాటక ప్రదర్శనలు పూర్వ వైభవాన్ని సాధిస్తాయి. ఆ రోజు రావాలని ఆశించడం అత్యాశ ఏమీ కాదు.
1: ఇంతవరకు సహృదయ హృదయానంద తరంగం నాటక సాహిత్య రంగం ఈ అంశంపై డాక్టర్ జి బాల శ్రీనివాసమూర్తి గారి ప్రసంగం విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
6: చిక్కుకున్నాడు.
7: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
8: ఆర్బీఐ అంటుంది
7: తెలివిగా ఆర్జించండి, అప్రమత్తంగా ఉండండి.
9: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
10: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం.

0: మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
4: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వినండి. ఆజాద్ చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి పాండ పాట వినండి. ముందు

0: खान मोटिमला
1: सही बोल
0: गज्जा बबला
1: सही बोल
0: नडुवुल तामरा
1: सही बोल
0: बुरद पुल्ला
1: सही बोल
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: సీను చిత్రం కోసం పార్థసారథి చిత్రపాలన పాట వినండి.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
6: మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
7: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు మరో సినీ గీతం. అడవి రాముడు చిత్రం కోసం హరిహరన్ చిత్రపాడిన పాట.

బద్రి చిత్రం కోసం రమణ గోగుల సునీత పాడిన ఆ పాటతో ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో కాళ శ్రీనివాస్ బృందం వారి జానపద గీతాలు విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: హే మియా, అరే కైరవరవరేడియా, ఏ చారి, ఆహా.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో కాళ శ్రీనివాస్ బృందం వారి జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, టెలికిందండి రిలే.

0: साथ हमारा आज का प्रसारण यहीं पर समाप्त होता है, तो अपने मित्र अजीत
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: इंतवरकु एनसीईआरटी वारी प्रायश्चित कार्यक्रम विन्नारु। आकाशवाणी वरंगल केंद्रम చిత్రసీమ తెలుసిన గీతాలు కార్యక్రమంలో ముందుగా వినండి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఈ చిత్రం కోసం కార్తీక్ గాయత్రి పాడిన పాట, చంద్రబోస్ రచన, యువన్ శంకర్ రాజా సంగీతం.

0: నేను యాప్ ద్వారా అరే వా
1: తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
6: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి కాదంటే అవనంలే చిత్రం కోసం శంకర్ మాదేవన్ చిత్రపాడనయుగుళం శ్రీరామ్ రచన సత్యం సంగీతం.

లాయర్ సుహాసిని చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట వినండి. రచన సిరివెన్నెల, సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బల
4: సై బాల్,
3: నడుబొలో తామర
4: సై బాల్,
3: బురద పుల్ల
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
7: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
8: శ్రోతలు చిత్రసీమ ఉంటున్నారు. ఇప్పుడు వినండి అనుకోకుండా ఒకరోజు చిత్రం కోసం శ్రేయ పాడిన కీరవాణి గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
8: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ నుంచి చిత్రసమ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి స్నేహం అంటే ఇదేరా చిత్రం కోసం రాజేష్ సుజాత పాడిన యుగళం, విజయ్ రచన, శివశంకర్ సంగీతం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: చిత్రసీమ కార్యక్రమాలు ఇప్పుడు వినండి. సింహాద్రి చిత్రం కోసం ఎస్పి చరణ్ గంగా పాండపాట, వేటూరి రచన ఎంఎం కీరవాణి సంగీతం.

మనం చిత్ర కోసం శ్రేయ ఘోషాల్, అశ్విన్, హరి పాడిన పాట వినండి. చంద్రబోస్ రచన, అనుప్ రుబెన్స్ సంగీతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వినండి మనసంతా నువ్వే చిత్రం కోసం ఆర్పి పట్నాయక్, ఉషా పాడనయుగుళం, సిరివెన్నెల రచన, ఆర్పి పట్నాయక్ సంగీతం.

శ్రోతలు చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు హైదరాబాద్ కింద నుండి రిలీ అవుతాయి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్నను సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్నను సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. మొక్కజొన్న కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లిప్త ధోరణి కారణంగా రాష్ట్రంపై పెద్ద ఎత్తున భారం పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే అతిపెద్దదైన వరంగల్ ఏనుమామల మార్కెట్ యార్డ్కు 16 మందితో పాలక వర్గాన్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను 5 దశల్లో పూర్తి చేయవలసి ఉందని కేంద్ర ఎన్నికల కమిషన్ ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ చెప్పారు. 3వ దశ సన్నద్ధతపై ఆయన నిన్న హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు. ఓటర్ జాబితా ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. అందులో భాగంగా 6, 9, 10 తేదీల్లో గ్రామ వాట్సాప్లు నిర్వహిస్తారు. రాష్ట్రంలో న్యాయవాదులపై బెదిరింపులు దాడులు అరికట్టేందుకు ప్రభుత్వం న్యాయవాదుల భద్రత చట్టం తెచ్చింది. నిన్నటి నుంచి అది అమల్లోకి వచ్చింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ రేపు పదవి స్వీకార ప్రమాణం చేస్తారు. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. రహదారులు భవనాల శాఖ కాలుష్య నియంత్రణ మండలిలో 290 ఇంజనీర్ల ఉద్యోగాలకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో రక్త పరీక్షలు నిర్వహిస్తారు. జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రదానోత్సవం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. మొత్తం 42 అత్యుత్తమ పంచాయతీలకు పురస్కారాలు ప్రదానం చేస్తారు. రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రత 2 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. బహుళ ప్రయోజనాల సమంతకమణి కమనీయ కార్యక్రమాల ఆకాశవాణి. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమర్పణ.

0: ఇది కంటికి కనిపించకపోయినా మింటికి వినిపించకపోయినా శ్రవణేంద్రియాలకు మాత్రం చేరి వసంతాలుగా ఆబాల గోపాలాన్ని నిద్రావస్థ నుండి జాగృతావస్థలోకి చేర్చే ఒక అరుదైన పదునైన సంగీత శీర్షికా గీతమది.
1: ఎల్లలు లేకుండా, కాలంతో పని లేకుండా, ఋతువులతో నిమిత్తం లేకుండా, తనదైన శైలిలో తనదైన కాలనియమాన్ని పాటిస్తూ నిర్ణీత సమయానుసారణి ప్రకారం ఈ గీతం మృదు మధురంగా ఆ సేతు హిమాచలమంతా మ్రోగుతూనే ఉంది, ఇంకా మ్రోగుతూనే ఉంటుంది.
0: సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, పాలనాపరంగా ఎలాంటి సంక్షోభాలు, సంఘర్షణలు ఎదురైనా ప్రజా సంక్షేమమే పరిధిగా ఈ గీతం సజీవ స్రవంతిలా ప్రవహిస్తూనే ఉంది, పరిమళిస్తూనే ఉంది.
1: ఈ గీతానికి విరామం లేదు, విశ్రాంతి లేదు, అలసటా లేదు, ఆటంకమూ లేదు. జాతి ప్రయోజనాభివృద్ధి కోసం తన వంతు కృషి తాను చేస్తూ ఇప్పుడు 90 వసంతాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
0: సంగీత ప్రపంచంలో ఎన్ని మార్పులు చేర్పులు వచ్చినా ఆకాశవాణి యొక్క శీర్షికా సంగీత గీతం యొక్క నవ్యత, నాణ్యత, గణనీయత చెక్కు చెదరలేదు, జనమది నుండి చెదిరిపోలేదు. ఆధునిక సంగీత

0: ప్రపంచంలో ఎన్ని నూతన పోకడలు చోటు చేసుకున్నా ఆకాశవాణి శీర్షికా సంగీతానికి ఇప్పటికీ ఎప్పటికీ ప్రత్యామ్నాయం లేదు, రాలేదు.
1: ఈ గీతాన్ని వింటూనే నిద్రలేచే ప్రతి భారతీయుడికి ఇది ఆకాశవాణి పలకరింపు, మేలుకొలుపు అని చెప్పకనే తెలిసేంత ఖ్యాతి ఈ గీతికది. ఇదియే ఆంగ్లంలో ఆల్ ఇండియా రేడియో సిగ్నేచర్ ట్యూన్ అని పిలువబడుతుంది.

0: కళ సమాజానికి అర్థం పట్టాలి. అది సృష్టించే సంచలనం సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టాలి. కళకు సరిహద్దులు లేవు, అడ్డుగోడలు ఉండవు. అది సర్వవ్యాపితం, సార్వజనీనం.
1: ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం నేటి అవసరం. మనోభావాలను పంచుకోవడం, బాంధవ్యాలను పెంచుకోవడం ప్రధానం.
0: ఆయా సంస్కృతి సాంప్రదాయాలు జనజీవన స్థితిగతులకు నిలువుటద్దం పట్టడం ద్వారా కళాకారులు జాతి, కుల, మతాలు, వర్గాలు, వర్ణాలకు అతీతంగా ఏదైనా బృహత్కార్యం సాధించగలుగుతారు.
1: నిద్రపోతే వచ్చేది కళ, నిద్రపోతున్న జాతిని మేల్కొలిపేది కళ. కళ అనే రెండక్షరాలు విడివిడిగా ఉంటే అవి ఎటువంటి అర్థాన్ని ఇవ్వకపోవచ్చు. కానీ ఆ రెండు అక్షరాలే ఏకమై కళగా అవతరించి పల్లవికి అనుపల్లవి అవుతాయి, నాదానికి అనునాదమవుతాయి.
0: మనసులో వెచ్చగా పరుచుకున్న భావాలను అందంగా వ్యక్తీకరించే ఏ రూపాన్ని అయినా కళ అంటాం, కళగా పేర్కొంటాం.
1: అగ్ని జల్లినా, అమృతం కురిసినా అందం ఆనందం కళ యొక్క పరమావధి కావాలి. సామాజిక ప్రయోజనం లేకుండా ఏ కళ రాణించదు. సమకాలీన, జాతీయ, ప్రాంతీయ సమస్యలకు, వాటి పరిష్కారాలకు దర్పణం పట్టే విధంగా కళలుండాలి.
0: కళారూపంలో మార్పులు రావచ్చు, కానీ కళా ప్రయోజనంలో మార్పులు రాకూడదు. వ్యాపారం కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం కళను దిగజార్చితే అది కళకు, కళాకారునికే కాదు, వర్తమాన సమాజ ప్రగతికే పెద్ద గొడ్డలిపెట్టు అవుతుంది.
1: ఈ నేపథ్యంలో చతుష్షష్టి కళల సమాహార సారాంశ సంగ్రహాన్ని సమగ్రంగా సమాజానికి అందిస్తూ జాతి ఔన్నత్యాన్ని ద్విగుణీకృతం చేస్తున్న మన ఆకాశవాణి 90 వసంతాల ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకుంటోంది.
0: ప్రతి మదికి స్పందన అందిస్తూ సమాచార, విజ్ఞాన, వినోద వికాసాన్ని పంచడంలో, శ్రోతల్ని ముందుంచడంలో రేడియోది అప్పుడు ఎప్పుడూ గణనీయమైన కృషియే.
1: రసమయ కార్యక్రమాల వైపే లక్షలాది శ్రోతల ఆరాధనలు, ఆస్వాదనలు, అనురక్తులు, అభిమానాది భక్తి ప్రపత్తులు అన్నీ కూడా. ఆకాశవాణి భారతదేశ అధికారిక రేడియో ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి యొక్క విభాగం.
0: మన ఆకాశవాణి ప్రపంచంలోని అతిపెద్ద ప్రసార వ్యవస్థల్లో ఒకటి. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని భారత పార్లమెంటు ప్రక్కన ఉన్న ఆకాశవాణి భవన్లో ఉంది. ఇందులో నాటక విభాగం, ఎఫ్ఎం రేడియో విభాగం, జాతీయ ప్రసార విభాగాలున్నాయి.

0: మన దేశంలో మొదటి రేడియో ప్రసారాలు 1923 జూన్ మాసంలో రేడియో క్లబ్ ఆఫ్ బొంబాయి ద్వారా ప్రసారం చేయబడ్డాయి. అటు పిమ్మట 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ రేడియో ప్రసారాలను ప్రసారం చేసింది. చివరకు 1936 ఆకాశవాణి పూర్తి ప్రభుత్వ సంస్థగా అవతరించింది.
1: మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికి కేవలం 6 ఆకాశవాణి కేంద్రాలు మాత్రమే పనిచేసేవి. ప్రస్తుతం అన్ని రకాలవి కలుపుకొని 552 కేంద్రాలు దేశవ్యాప్తంగా 99.13% ప్రజలకు సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్నాయి.

0: ఆకాశవాణి తొలి తెలుగు ప్రసారాలు 1938 జూన్ 16 ప్రారంభమయ్యాయి. ఆ రోజు సాయంత్రం 5:30 త్యాగరాజస్వామి రచించిన శ్రీ గణపతిని సేవింపరాదే అనే తెలుగు కృతిని తిరువెనుకాడు సుబ్రహ్మణ్య పిళ్ళై నాదస్వరంపై వాయిస్తుండగా అదే తొలి తెలుగు ప్రసారంగా మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమయ్యింది.
1: అదే రోజు రాత్రి 8:15 భారతదేశం రేడియో అనే అంశంపై ఆనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రధాని సర్ కూర్మా వెంకట్రెడ్డి నాయుడు తెలుగులో ప్రసంగించారు. మన దేశంలో తెలుగులో ప్రసారమైన తొలి తెలుగు ప్రసంగం అదే.
0: 1933 హైదరాబాదులోని చిరాగ్ అలీ వీధిలో మహబూబ్ అలీ 200 వాట్ల శక్తిగల రేడియో కేంద్రాన్ని ప్రారంభించారు. దాన్ని 1935 ఫిబ్రవరి 3 నిజాం తన అదుపులోకి తీసుకోగా తిరిగి దాన్నే దక్కన్ రేడియోకు నామకరణం చేసి 7వ అసఫ్జా మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిజాం ఉర్దూ వార్తలతో ప్రారంభించినా పరిమితంగా తెలుగు కన్నడ మరాఠీ కార్యక్రమాలు కూడా అందులో ఉండేవి.

0: అటు పిమ్మట 1948 డిసెంబర్1 నాటికి 800 వాట్ల శక్తితో షార్ట్ వేవ్, మీడియం వేవ్లతో ఉన్న దక్కన్ రేడియోలో తెలుగు కార్యక్రమాలను పెంచేందుకు మాడపాటి హనుమంతరావు గారు ప్రయత్నించి సఫలీకృతులయ్యారు.
1: కానీ అప్పటికే అంటే 1948 అక్టోబర్ 12 తొలి తెలుగు రేడియో స్టేషన్గా విజయవాడ కేంద్రం ప్రారంభించబడి అదే సంవత్సరం డిసెంబర్1 నుంచి పూర్తి స్థాయిలో తెలుగు ప్రసారాలను అందించింది.
0: చివరకు 1950 దక్కన్ రేడియో కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ కేంద్రంగా మార్చింది.
2: బుద్ధుడు పుట్టి అహింసే బోధించిన దేశమిది.

0: ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఆకాశవాణి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు అనేకం. శాస్త్రీయ, లలిత, జానపద, పాశ్చాత్య సంగీత కార్యక్రమాలు, ఉపన్యాసాలు, పరిచయాలు, చర్చలు, గోష్ఠులు.
1: గ్రామీణులకు, స్త్రీలకు, పిల్లలకు, విద్యార్థులకు, కవులకు, కర్షకులకు, కార్మికులకు, యువతకు సంబంధించిన కార్యక్రమాలు,
0: నాటికలు, నాటకాలు, రూపకాలు, సినిమా పాటలు లాంటి ఎన్నో రకాల సాహిత్య సంగీత భరిత కార్యక్రమాలు ప్రసారమవుతూనే ఉన్నాయి. ఆకాశవాణి కార్యక్రమాలు నిబద్ధతకు, విశ్వసనీయతకు మారుపేరుగా ఉంటాయి.
1: ఆకాశవాణి ప్రసారాలు సంచలనాన్ని సృష్టించకపోవచ్చు, కానీ సత్యాన్ని బోధిస్తాయి. అలజడులు రేకెత్తించవు, కానీ ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. ఆందోళన కలిగించవు, కానీ ఆనందాన్ని పంచుతాయి.

0: దేశంలో సమాచార వ్యవస్థ పటిష్టంగా లేని రోజుల్లో నుంచి అనూహ్యమైన సాంకేతిక పరిజ్ఞానం సమాచార ప్రసార వ్యవస్థ విస్తరించి ఉన్న ఈరోజు దాకా కూడా రేడియోది ఒకటే బాణి, ఒకటే వాణి. ఎన్నేళ్ళు నిరీక్షించినా రాతిలోనికి నీరు చేరదు. ఎన్ని ప్రసార ప్రచార మాధ్యమాలు పుట్టుకొచ్చినా ఆకాశవాణి నవ్యత నాణ్యత మారదు.
1: ఏ ప్రసార మాధ్యమ వ్యవస్థ చేయలేని అందించలేని విశేషాలను, వార్తలను, ఇతర సమాచారాన్ని శ్రోతలకు ముందుగా అందించి కీర్తిగడించిన ఘనత ఆకాశవాణికే సొంతం.
0: భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతూ దేశ ప్రజల్ని సమైక్యంగా సామరస్యంగా జీవించేటట్లు, వారిలో సోదరభావాన్ని పెంపొందిస్తూ జాతి విలువల్ని పరిరక్షిస్తూ సంస్కృతి సంప్రదాయాలను పునరుద్ధరిస్తూ ఆకాశవాణి ఒక జాతీయ సంస్థగా తన ఉనికిని సార్థకం చేసుకుంది, ఇంకా చేసుకుంటూనే ఉంది.

0: ప్రజలు గుర్తించలేని గుర్తుంచుకోలేని సంఖ్యలో రేడియో టీవీ ఛానళ్లు ఎన్నొచ్చినా ఆకాశవాణిది మాత్రం చెదరని దీప్తి, చెరగని కీర్తి.
1: దృశ్య మాధ్యమం దూరని చోట కూడా శ్రవణ మాధ్యమంగా ఆకాశవాణి తన ప్రసారాల్ని అందిస్తోంది. గాలి చేరని చోటు ఉంటుందేమో గాని ఆకాశవాణి వినిపించని ప్రదేశమంటూ ఉండదు అని చెప్పటం అతిశయోక్తి కాదు.
0: ఆకాశవాణి ఆది నుండి ఆధునిక కాలం దాకా అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలకు చేరువైంది. రేడియో ద్వారా ప్రయోజనం పొందిన శ్రోతలు కొందరైతే తన సాహిత్య సంగీత ప్రతిభతో మరికొందరు, తన స్వరమాధుర్యంతో ఇంకొందరు రేడియోకి కీర్తిని ఆపాదించి పెట్టిన వారున్నారు. ఈ పరంపరలో

0: నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రం ప్రారంభించబడిన తొలి రోజుల్లో తొలి వ్యాఖ్యాతగా, రేడియో నాటిక నాటకాల ప్రయోక్తగా, దార్శనికునిగా, రంగస్థల టీవీ సినిమా నటులు కాటం సుదర్శన్ గారి స్పందన ఇప్పుడు విందాం.
1: రేడియో భారతదేశంలో 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేడియోలో పనిచేస్తున్నటువంటి ప్రతి వారికి, చేసిన వారికి కూడా నా అభినందనలు. రేడియో అనేటువంటి మాధ్యమం స్వతంత్రానికి పూర్వమే మన దేశంలో ఏర్పడి స్వాతంత్రోద్యమానికి సంబంధించి కూడా కొంత సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కాలంలో రేడియో సామాన్యులకి చాలా అందుబాటులోకి వచ్చింది. దాని ద్వారా విద్య, వ్యవసాయం, వైద్యం ఇలాంటి సమాచారాలతో పాటు రాజకీయ సమాచారం, వార్తలు ప్రత్యేకంగా మన దేశంలో సామాన్యులకు అందుబాటులోకి రేడియో ద్వారా వచ్చాయి. అలాగే వినోద కార్యక్రమాలు, సినిమా పాటలు, నాటకాలు ఇవన్నీ కూడా రేడియో ద్వారా ప్రాచుర్యం పొందాయి. రేడియో సామాన్యుల జీవితాలలో ఒక భాగమైపోయింది. ఈ రేడియో అనేటువంటి మాధ్యమం ద్వారానే అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి సినిమా నటులు కూడా బయటకు వచ్చారు. చాలామంది సినిమా నటులు, రంగస్థల నటులు కూడా రేడియోలో నటించి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి వారే. ఇవాళ ఇటువంటి రేడియో 90 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 91వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా శ్రోతలకి, ఉద్యోగులకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను.

0: తొంభై వసంతాల ఆకాశవాణి ప్రస్థానంలో ప్రయోజనం పొందని పౌరుడు ఉండడు. వ్యక్తి ఎవరైనా, వృత్తి ఏదైనా, ఆకాశవాణి అందరికీ బంధువే. ఆ బాంధవ్య బలాన్ని, దాని ఫలాన్ని తెలియజేస్తున్నారు నిజామాబాద్ ప్రభుత్వ విద్యా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ ప్రధానాచార్యులు.
1: నా పేరు తిరుక్కోవళ్ళూరు శ్రీనివాస్. నేను డైట్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. నేనైతే రేడియోను మా బంధువుగా, ఒక కుటుంబ సభ్యునిగా భావిస్తాను. నాకు చిన్నప్పటి నుండి కూడా రేడియో వినడం అలవాటు. మా ఇంట్లో కూడా అందరూ రేడియో శ్రోతలే. ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమం పట్ల ఇంట్రెస్ట్ చూపుతుంటారు. మన చుట్టూ గాలి ఉందన్నది ఎంత నిజమో, మా ఇంట్లో రేడియో ఉన్నదనేది కూడా అంతే నిజం. నేను ఒక రేడియో శ్రోతను మాత్రమే కాదు, ఒక ప్రసంగికుడను కూడా. కొన్ని సందర్భాల్లో నాకు రేడియోలో ప్రసంగం చేసే అవకాశం నిజామాబాద్ రేడియో కేంద్రం వాళ్ళు కల్పించారు. అలాగే మా డైట్ ఛాత్రోపాధ్యాయులు కూడా యువవాణి కార్యక్రమాలు చేశారు. సామాజిక చైతన్యం కోసము, సామాజిక ప్రయోజనం కోసము రేడియో అత్యంత ప్రభావవంతమైన మాధ్యమం. రేడియోలో అన్ని వృత్తుల వారికి, అన్ని వయసుల వారికి ఉపయోగపడే కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. అన్ని రకాల ఆరోగ్య సంబంధమైన సలహాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సందేశాత్మక నాటికలు, మనోరంజకమైన పాటలు శ్రోతల్ని రంజింపచేస్తాయనడం అతిశయోక్తి కాదు. బాలభారతి, యువవాణి కార్యక్రమాల ద్వారా ఎందరో బాలలను, యువతను భాగస్వామ్యం చేస్తున్నారు. వందే మాతరం మొదలు జైహింద్ వరకు ప్రతి కార్యక్రమం కూడా చైతన్యదాయకము, ప్రయోజనకరమే. ఇప్పుడు ఆకాశవాణి తన 90 ఏళ్ల ప్రయాణాన్ని నాణ్యతగా, కమనీయంగా, రమణీయంగా విజయవంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సాంకేతికంగా ప్రస్తుతం ఎన్ని రకాల మాధ్యమాలు వచ్చినా రేడియోను మించినది ఏదీ లేదు. మిగతా మాధ్యమాలతో నష్టం ఉండొచ్చునేమో, కానీ రేడియో మాత్రం అమ్మలాగా ఎప్పుడూ అందరికీ మంచి చేస్తుందనేది నా ప్రగాఢమైన విశ్వాసం.

0: ప్రజలకు ఆరోగ్యపరమైన సలహాలు సూచనలు అందించడంలో ఆకాశవాణి పోషించిన పోషిస్తున్న పాత్ర అద్వితీయం, అజరామరం. ఒక ప్రభుత్వ వైద్యులుగా ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ ఆకాశవాణి ద్వారా జనచేతన కార్యక్రమాల్ని శ్రోతలకు అందిస్తున్న ఒక ప్రభుత్వ వైద్యుడి స్పందన ఇది.
1: విద్య వైద్యమే కాదు, సేద్యము ప్రధానమే. వ్యవసాయ రంగంలో రైతులకు ఆకాశవాణి అందించినా అందిస్తున్న సేవలు అనిర్వచనీయం, అసంఖ్యాకం. నేలలో రైతు విత్తు వేసింది మొదలు పంట కోసేదాకా అడుగడుగునా రైతులకు రకరకాల కార్యక్రమాల్ని అందిస్తున్న ఆకాశవాణి సేవల వినియోగం ద్వారా లబ్ధి పొందిన ఒక రైతు మనోభావాలు.
2: నా పేరు నాగలింగం, మాది నందిపేట గ్రామం. నేను ఒక వ్యవసాయదారుణ్ణి. రేడియోతో నాకు దాదాపుగా 65 సంవత్సరాల అనుబంధం ఉంది. నా చిన్నతనంలో మా ఊర్లో ఎక్కడ రేడియో ఉంటే అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాలను ఎంతో ఆసక్తిగా వినేవాడిని. అప్పట్లో రేడియో ఎవరింట్లో ఉంటే ఆ ఇంటిని గౌరవంగా చూసే రోజులు. ఇక నేను చదువు కోసం బడిలో చేరాక, అప్పుడు నా వయసు సుమారు 14 అనుకుంటా. ఆ సమయంలో నేను మా అన్న కలిసి మా ఇంట్లో వాళ్లకు తెలియకుండా మాకు రేడియో కావాలని ఆలోచనతోని ఒక కంపెనీకి పోస్ట్ కార్డు రాస్తే, కొద్ది రోజులకు ఆ కంపెనీ వాళ్ళు మా ఇంటికి పోస్ట్లో రేడియో పంపారు. ఆ రేడియోకి డబ్బులు కట్టి తీసుకోవాలి అని చెప్తే మా దగ్గర డబ్బులు లేవు. ఈ విషయం మా తల్లిదండ్రులు పెద్దలకు తెలిస్తే తిడతారనే భయంతో మేము ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మా నాన్న వాళ్ళు తెలుసుకుని డబ్బులు కట్టి ఆ రేడియోని పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి మా ఇంట్లో రేడియో కార్యక్రమాలు వినటం ఒక భాగమైంది. ఒక రైతుగా వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు ఎక్కువగా వినటం అలవాటు. వీటితో పాటు వార్తలు వినటం, జానపద గేయాలు వినటం, ఒక రైతుగా నాకున్న అనుభవాలు గురించి నిజామాబాద్ రేడియో స్టేషన్లో కొన్ని కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక ప్రత్యేక విషయం చెప్పాలి, అది ఏమిటంటే మొక్కజొన్న పంట సాగులో అధిక దిగుబడి పండించే రైతుగా పైనీర్ కంపెనీ వాళ్ళు ఎంపిక చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఒక ఇద్దరు రైతుల్ని ఎంపిక చేసి ఆ ఇద్దరు రైతుల్ని బొంబాయి తీసుకెళ్ళి అప్పటి అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా గారి చేతుల మీదుగా మాకు ప్రశంస పత్రాలు, జ్ఞాపకాలు ఇచ్చి సత్కారం చేశారు. ఇది నా జీవితంలో మర్చిపోలేని ఒక మధురమైన ఘట్టం. ఒక రైతుగా నాకు ఎంతో తృప్తిని, గౌరవాన్ని ఇచ్చింది. రేడియో కార్యక్రమాలు మన దేశంలో ప్రారంభమై 90 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆకాశవాణికి నా శుభాకాంక్షలు. రేడియోతో ప్రతి మనిషికి ఒక ప్రయోజనం ఉంటుంది. రేడియో వినటం ఒక మంచి అలవాటు. ఈ రేడియోకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.
0: సమాజ పురోభివృద్ధికి విద్య, వైద్యం, సేద్యం ఎంత అవసరమో న్యాయం కూడా అంతే అవసరం. చట్టపరమైన న్యాయ సలహాలు లాంటి కార్యక్రమాల ద్వారా రేడియోకి బంధువైన ఒక న్యాయవాది అభిప్రాయాలు.
3: నమస్తే అండి, నేను రాజ్ కుమార్ సుబేదార్, అడ్వకేట్. ఆకాశవాణి యొక్క 90 సంవత్సరాలు జరుపుతున్నందుకు నేను ప్రత్యేకంగా వారికి అభినందిస్తున్నాను. ఆకాశవాణి ఈ రోజుల్లో కూడా టీవీ, కంప్యూటర్, సెల్ఫోన్ ఏది వచ్చినా కానీ ఈరోజు కూడా రేడియో యొక్క వినేవాళ్ళ యొక్క ఆదరణ ఏదైతే ఉందో ఎక్కడ కూడా తగ్గలేదు. దినదిన పెరుగుతుంది తప్ప తగ్గలేదు ఆకాశవాణి యొక్క విశేషం.

0: ప్రోగ్రామ్స్ కూడా రేడియోలో డిజైన్ చేయడం కూడా చాలా బాగుంది. అది అనాయాసంగా వినే వాళ్ళకి అట్రాక్ట్ చేస్తుంటుంది. పొద్దున లేచిన వెంటనే వందే మాతరం గీతంతో, అలాగే నేషనల్ న్యూస్తో, ఆ తర్వాత మన పెట్రియాటిక్ సాంగ్స్తో, ఆ తర్వాత సూక్తి సుధ, ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒక మంచి విషయాలు తెలుసుకునే ఒక అవకాశం. ఆ తర్వాత ఇక్కడ నేను ప్రత్యేకంగా ఆకాశవాణికి అభినందిస్తున్నాను. ఈ రోజుల్లో రేడియో తప్ప వేరే ఎక్కడ కూడా సంస్కృతి అనే భాష వినడానికి మనకు దొరకదు. ఈ ఒక రేడియో ద్వారానే ఒక సంస్కృత భాష మేము వింటున్నాం, చాలా గర్వంగా ఉంది. ఆ తర్వాత ప్రోగ్రామ్స్ యొక్క షెడ్యూల్ చూసినట్టయితే రైతులకు కానివ్వండి, చిన్నపిల్లలకు కానివ్వండి, యూత్ కోసం కానివ్వండి, మహిళల కోసం కానివ్వండి, ప్రతి ఒక్క సెక్షన్స్ వారికి ఉపయోగపడేలా యొక్క ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆకాశవాణి ద్వారానే వారికి అందిస్తున్నారు. అది చాలా అభినందనీయం. అలాగే రేడియో యొక్క విశేషత ఏంటంటే మీరు ఎక్కడైనా రేడియో ఆన్ చేస్తూ కూర్చొని కానివ్వండి, ఎక్కడైనా వెళ్తూ కానివ్వండి, ఇంట్లో పని చేస్తూ కానివ్వండి, మనకు వినిపించే ఒక మాధ్యమం ఏదైతే ఉందో అది రేడియో. ఈవెన్ కారులో చూడండి, లేదా మీరు ఎక్కడైనా ప్రయాణిస్తున్నారు, లేదా ఈవెన్ ఏదైనా ప్రోగ్రామ్ మిస్ అయినప్పటికి కూడా అగైన్ మీరు లాగాన్ చేసుకొని వినే యొక్క అవకాశం కూడా ఆకాశవాణి ద్వారా మనకు అందుతుంది. ఇంకొక ఘనత నేను తెలియజేయాలి ఏంటంటే, ఆకాశవాణి వారు అప్పట్లో మహాత్మా గాంధీ యొక్క సందేశం, ఎస్పెషల్లీ ఆన్ 2 అక్టోబర్, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క సందేశం, స్వామి వివేకానంద గారి యొక్క సందేశం, బాల్ గంగాధర్ తిలక్ గారి యొక్క సందేశం, ఇలా ఏవైతే గ్రేట్ పాట్రియాటిక్ లీడర్స్ ఉన్నారో వారి వారి యొక్క బర్త్డేస్ నాడు వారి యొక్క స్పీచెస్ మనకు అందించడం కూడా, అంటే ఈ రోజుల్లో కూడా ఆ యొక్క వాయిస్ని వినటానికి భాగ్యం కల్పిస్తున్నారు ఆకాశవాణి. ఇవే కాకుండా గత 10 సంవత్సరాల నుండి ప్రధానమంత్రి గారి యొక్క మన్ కీ బాత్ ఏదైతే కార్యక్రమం ఉందో, అది నాకు తెలిసి గతంలో మహాభారత్, రామాయణం టీవీలో సీరియల్స్ ఉన్నప్పుడు ఎట్లయితే జనాలు రోడ్డు మీద కనిపించేవారు కాదు, అలాగే ఈ యొక్క ప్రతి నెల లాస్ట్ సండే ఏదైతే ఉంటుందో గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క సందేశం, మన్ కీ బాత్ అనే ఏదైతే ప్రోగ్రాం ఉంటుందో అది కూడా చాలా వరకు యూస్ఫుల్ ఉంది. ఆ యొక్క ప్రోగ్రాం ద్వారా గౌరవ ప్రధానమంత్రి గారు భారతదేశంలో ఏ స్టేట్లు అయితే ఎవరెవరైతే ఏ ఘనత చేసి ఉన్నారో, ఏదైతే టాలెంట్స్ ఉన్నారో, లేదా ఎలా వారు జీవితాన్ని గడుపుతున్నారో అనే ఒక విషయాలు కూడా వారు చెప్పడం అంటే అది మామూలు విషయం కాదు. అలాగే ఒక గౌరవ ప్రధానమంత్రి వారి యొక్క నోట, వారు చేస్తున్నటువంటి ఘనత యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచంలో వినిపించేలా ఏదైతే మన్ కీ బాత్ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం ద్వారా అందరికీ అందించడం అనేది కూడా ఆకాశవాణికే ఈ ఘనత చెందుతుంది. నేనైతే ప్రత్యేకంగా ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచే నేను రేడియో వింటున్నాను. అలాగే నాకు కూడా రేడియోతో దగ్గర అనుబంధం ఉంది. నేను కూడా గత 15 సంవత్సరాల నుండి నిజామాబాద్లో ఉన్నటువంటి ఆకాశవాణి కేంద్రానికి వెళ్తుంటాను. లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గురించి కూడా రేడియోలో నేను ప్రోగ్రామ్స్ ఇస్తుంటాను. అలాగే ఏదైనా ఫెస్టివల్స్ గురించి కూడా ఏదైనా టాక్ ఉంటే నేను రేడియో టాక్స్ కూడా ఇచ్చి ఉన్నాను. అయితే ఈ రేడియో మాధ్యమం ఏదైతే ఉందో ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితంలో చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, అలాగే యూస్ఫుల్ టిప్స్ ఏవైతే ఉన్నాయో, ప్రతిదీ ఒక మనిషి ఎలా ఉండాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి, లేదా నాలెడ్జ్ గురించి కానివ్వండి, లేదా ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం వస్తున్నప్పుడు అటువంటి ఒక స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ స్పెషలిస్ట్ డాక్టర్ ద్వారా కూడా ఈ యొక్క ప్రోగ్రామ్స్ కూర్చున్న చోట అందిస్తున్నారు ఆకాశవాణి. ఈ ఆకాశవాణి ఎంత చెప్పినా కూడా తక్కువనే, అందరికి కూడా చాలా యూస్ఫుల్ ఉంది. అతి త్వరలోనే 100 ఇయర్స్ కూడా పూర్తి చేసుకోవాలని మేము కోరుచున్నాం. ప్రత్యేకంగా ఆకాశవాణి వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తాం.
1: ఒక జాతి భవిష్యత్తు తరగతి గదుల్లో రూపొందించబడుతుందని మేధావుల అభిభాషణ. జాతి జాతక రేఖల్ని సరిచేసే ఉపాధ్యాయుడు

0: నిజంగా సంఘ సంస్కర్తే అవుతాడు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నిరంతరం ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ ప్రేరణ పొంది తద్వారా విద్యార్థుల్లో జాతీయ భావాలను పెంపొందిస్తున్న ఒక ఉపాధ్యాయుడి మనోభావన.
1: నేను పూదరి అరవింద్. ఆకాశవాణి నాకు ఒక కుటుంబ సభ్యులలో ఒకరిగా నిలిచిపోయింది. ఆకాశవాణికి 90 వసంతాలు. అబ్బో, వింటుంటేనే అద్భుతం అనిపిస్తుంది. ఈ 90 వసంతాల ఆకాశవాణి పాటల పరిమళాలను పీలుస్తూ, సంభాషణల మకరందాలను ఆస్వాదిస్తూ, నాటిక ప్రవాహంలో ఈదుతూ, వార్తాస్రవంతిలో మునిగి తేలుతూ, వక్తల చర్చల యుక్తులు, యాంకల్ర చెలోక్తులు, ఇంగ్లీష్ న్యూస్, హిందీ కబరే, సూక్తిసుధా, వైద్య సలహాలు, ప్రకటనల ప్రకంపనలు, ప్రస్తుత గత సినీ పాటల కోలాహలం, ఇవన్నీ వీణులకు విందే. మరి వీణులకు విందే కాదు, మనసుకు ఆరోగ్యపు మందు. సమయాన్ని సద్వినియోగపరచుకోవడము ఆకాశవాణి మనకిచ్చినటువంటి దివ్యౌషధము. స్థానిక, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సంస్కృతిని మనము ఎలా తెలుసుకోగలుగుతాము, ఎన్నిసార్లు వెళ్ళగలుగుతాము? కేవలం ఆకాశవాణి ద్వారా మన శ్రవణ వంతెనను మనం నిర్మించుకోగలుగుతాము. కొన్ని కొన్ని వింటుంటే మనం ఊహిస్తాం, కొన్ని వింటే వ్యూహాలు గీస్తాం, మరికొన్ని వింటే ఆనంద వెల్లువలు చెలరేగుతాయి, కొన్ని వింటే బంధాల నిలవులు పెంపొందుతాయి, కొన్ని వింటే సఖ్యత పెంపొందుతున్నది, కొన్ని వింటే సౌఖ్యము విరాజిల్లుతున్నది. అసలు ఆకాశవాణి కాదు, సమగ్ర జీవిత గమనానికి అదృశ్య బోణి. దృశ్యం మెరుస్తుంది, శ్రవణ దృశ్యం మైమరుపునిస్తుంది. ఆకాశవాణి అంటే ఎన్నో ప్రచార మాధ్యమాలు, ఎన్నో మాధ్యమాలు, శ్రవణ దృశ్య మాధ్యమాలు వచ్చినప్పటికీ విని ఊహించుకుంటుంటే దాంట్లో ఉన్న అటువంటి అద్భుతము, దాంట్లో ఉన్నటువంటి శాశ్వత స్మృతి వేరే దాంట్లో లేదనుకుంటున్నాను. శ్రోత్రం శృతైనైవ నకుండలేనా అని భర్తృహరి అన్నాడు. అంటే చెవులు కమ్మలు పెట్టుకోవడానికి కాదు, వినడానికి ఇచ్చాడు అన్నాడు. అది నేను ఇప్పుడేం చెప్పాల్చుకున్నా అంటే అది ఆకాశవాణిని వినడానికే ఇచ్చాడేమో అని చెప్పేసి. ఇన్ని మాధ్యమాలు వచ్చినప్పటికీ ఆకాశవాణిలో ఒక కుటుంబ సభ్యుల యొక్క అనురాగము, మమత నిండి ఉన్నది. ఒక పాత పాట, యువతను ఆలోచన రేకెత్తించేటటువంటి కొత్త పాట. మళ్ళా ఎన్నో కార్యక్రమాలు మనము చూస్తున్నప్పటికీ అన్ని కార్యక్రమాల ద్వారా మన సమగ్రమైనటువంటి అభివృద్ధిని జీవితానికి అందించేటటువంటి ఒక జ్ఞాన సంపద ఆకాశవాణి. అది ఆకాశవాణి కాదు, అన్ని మాధ్యమాల్లోకెల్లా అది సువర్ణ అవకాశవాణి. ఈ సందర్భంగా 90 వసంతాలను పూర్తి చేసుకున్నటువంటి ఆకాశవాణికి నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా చిన్న భావాలను వ్యక్తపరిచే అవకాశం ఇచ్చిన ఆకాశవాణికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
2: బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నానుడే లక్ష్యంగా ఉద్భవించిన ఆకాశవాణి ఈనాడు సర్వజన హితాయ, సర్వజన సుఖాయగా రూపాంతరం చెంది తన పనితనాన్ని, తన పరిధిని అభివృద్ధి పరుచుకుని విస్తరించుకుని జనమానస సంచారినిగా ఆకాశవాణి అలరారుతూనే ఉంటుంది.

0: నిన్న కాదు నేడు కాదు, ఎప్పుడు ఆయన రాజువే. ఎందుకంటే సంగీత ప్రపంచం ఉన్నన్ని నాళ్ళు, సంగీత అభిమానులు ఉన్నన్ని నాళ్ళు ఇళయరాజా గారు ఎప్పటికీ రారాజే. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 1500కు పైగా సినిమాలు, 8500కు పైగా పాటలు, 82 ఏళ్ల వయసు అయినా కూడా ఇప్పటికీ పెరిగే అభిమానులే తప్ప తరిగింది లేదు. ఆయన పాటకి ఫిదా అయ్యేవాళ్లే రాను రాను రోజు రోజుకి పెరుగుతున్నారు ఈ జనరేషన్తో సహా. ఇసై జ్ఞాని, రాజా సార్, మాస్ట్రో, లయరాజా, ఇలా ఒక్కసారి ఆయన సంగీతం వింటే చాలు నవరసాలు కూడా తన్మయత్వంతో నాట్యం చేస్తాయి. ఒక్కసారి స్ప్రే చేస్తే అంటుకుపోయే ఒడుకొలాన్ సెంట్ లాంటివాడు ఇళయరాజా. 1980లలో హై స్కూల్ కాలేజీల్లో ఉన్నవారు ఎవరికైనా సరే రాజా సంగీతానికి వాళ్ళు బానిసలే. ఆ మాట వాళ్ళు కూడా 100% ఒప్పుకుంటారు. ఎందుకంటే ఆయన సంగీతానికి ఉన్న పవర్ అలాంటిది. మరి విష్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు అవర్ ఫేవరెట్ ఇళయరాజా. మరి ఆకాశవాణి వివిధ భారతి, అలాగే వివిధ భారతి శ్రోతలందరి తరపున ఇసై జ్ఞాని, రాజా సార్, లయరాజు, ఇళయరాజా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి Go retro with Akashvani Telugu.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: సింధు భైరవి సినిమాకి గాను ఇళయరాజా గారు కంపోజ్ చేసిన పాట విన్నారు. నిజంగా ఆ పాటలో ఎలాగైతే నేను పాడలేను, పల్లవి కూడా రాదు అన్న సాహిత్యం ఉందో ఎగ్జాక్ట్గా ఇళయరాజా గారు కూడా అదే అంటారు. ఏంటి అంటే, నాకు సంగీతం రాదు, ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను అని. అంటే ఆయన ప్రతి దాదాపు చాలా ఇంటర్వ్యూస్లో ఇప్పటికీ చెప్తూ ఉంటారు ఏంటంటే, ఇంత సాధించి సంగీత ప్రపంచానికి ఓ మేరు నగధీరుడిలా ఉండి కూడా ఆయన చెప్పే మాట ఏంటంటే, నాకు సంగీతం తెలీదు కానీ సంగీతానికి నేను తెలుసు కాబట్టి నా చేత ఈ సంగీతం చేయించుకుంటుంది అంటారు. నేను ఇప్పటికీ సంగీతం నేర్చుకుంటూనే ఉన్నాను అంటారు. తమిళనాడులోని ఓ మారుమూల గ్రామంలో రాజయ్యగా పుట్టి ఆ తర్వాత అంటే ఊరికే హార్మోనియం పెట్టే ముందు పెట్టుకొని అలా పాడి

0: అయితే అందరూ చప్పట్లు కొట్టేవారు. అప్పుడు అనుకునేవారట, వీళ్ళు సంగీతానికి చప్పట్లు కొడుతున్నారా లేక నన్ను చూసి చప్పట్లు కొడుతున్నారా, అర్థం కాని వయసు. కానీ ఆ తర్వాత తర్వాత ఆ సంగీతానికి అందరూ ఆనందపడిపోయి తన్మయత్వంతో చప్పట్లు కొడుతున్నారని తెలిసిన తర్వాత ఎలాగైనా సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టాలి అనుకున్నారు. అనుకున్నారు, అడుగు పెట్టారు కూడా. అయితే అప్పటికే మన ఇండస్ట్రీలో ఏఎం రాజా గారు ఉన్నారు కాబట్టి పేరుకి ముందు ఇళయ యాడ్ చేసుకొని ఇళయ రాజాగా మన ముందు మన ప్రేక్షకులు అంటే సంగీత అభిమానుల మదిలో ఆయన చిరస్థానాన్ని సంపాదించుకున్నారు ఇళయరాజా గారు. మనిషి మానసిక ఉద్వేగాన్ని ఆవిష్కరించాలి అంటే సంగీతాన్ని మించి తోడు లేదు అనిపిస్తోంది. మరి అలాంటి సంగీత ప్రపంచాన్ని తన స్వరాలతో శాసించిన రాజు ఇళయరాజా. మరి ఇళయరాజా గారి బర్త్డే సందర్భంగా ఇళయరాజా గారికి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.

సంగీతానికి రాళ్లు సైతం కరుగుతాయి అంటారు. నిజమే అనిపిస్తుంది ఇళయరాజా సంగీతం వింటే. కోయిలలు సైతం సంగీతానికి తమ గొంతును శృద్ధి చేస్తాయి ఇళయరాజా సంగీతం వింటే. ఆయన స్వరాలు మండు వేసవిలో మంచు తెమ్మరలా పలకరిస్తాయి. తొలకరి వానతో జన్మించే మట్టి పరిమళాల్లా మనసుకి హత్తుకుంటాయి. మరి ఇళయరాజా గారు ఇండస్ట్రీకి రావాలి అని అనుకున్న టైంలో పార్టీస్కి ఫంక్షన్స్కి మ్యూజిక్ అందించే ఒక ట్రూప్తో తన జర్నీని స్టార్ట్ చేశారు ఇళయరాజా. కట్ చేస్తే ఇప్పుడు ఒక్కసారి హార్మోనియం పెట్టే ముందు కూర్చున్నాడు అంటే కోట్లాది అభిమానులకు ఆరాధ్య దైవం ఇళయరాజా. ఏ వాయిద్యమైనా కూడా శృతిలోకి రావాలి అంటే సాన తప్పదు కదా. అలాగే ఇళయరాజా కెరీర్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఎన్నో ఉన్నాయి. అయినా సరే ఎప్పటికప్పుడు కెరటంలా పడి లేచారు తప్ప వెనక్కి తగ్గలేదు లయరాజు. మరి ఆయన సినీ సంగీత ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఒక్క మాట, ఇందాక ఒక మెసేజ్ వచ్చింది ఏంటంటే ఇళయరాజా అనే ఎందుకు పెట్టారు అని చెప్పేసి. అయితే అప్పటికే అతని పేరు అంటే పుట్టగానే పెట్టిన పేరేంటి అని అంటే డేనియల్ రాజయ్య. అయితే అప్పటికే ఇండస్ట్రీలో హెచ్ఎం రాజా గారు ఉండడంతో ఇళయరాజా అని పెట్టారు. ఇళయ అంటే చిన్న అని అర్థం, అంటే చిన్న రాజు అని అర్థం అన్నమాట. అందుకనే ఇళయరాజా అని పెట్టారు. అంతేకాదు జ్ఞానదేశికన్ అని కూడా ఆయనకు ఆ పేరు ఉంది. ఎన్ని పేర్లు, ఒకటా రెండా, అసలు నచ్చాలే కానీ అభిమానంతో ఎన్నో రకాలుగా పిలుచుకోవచ్చు. ఏమంటారు? మరి ఇళయరాజా గారి కంపోజిషన్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి, ఐ మీన్ పాట ఏంటి, నాకు వాట్సప్ చేయండి 0404-232-4-0852. వాట్సప్ చేయడం అంటే ఈ పాట నా కోసం ప్లే చేయండి అని కాదు, ఆ పాట ఎందుకు ఇష్టమో చెప్పండి. ఓకే, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మనం మాట్లాడుకుంటున్నాం లయరాజు ఇళయరాజా గారి బర్త్డే సందర్భంగా లయరాజా గారి సంగీత ప్రస్థానం గురించి. ప్రేమ సినిమా గుర్తుందా? గుర్తే ఉంటుంది. అసలు ఎంత సూపర్ హిట్ కదా అసలు ఆ సినిమా. అందులో

హీరో గిటారిస్ట్. సినిమా క్లైమాక్స్లో ఒక సింగింగ్ కాంపిటీషన్ ఉంటుంది. హీరో అంటే బేసిక్గా ఏంటంటే నేషనల్ లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది, అండ్ అలాగే హీరోయిన్కి కూడా ఆయన విన్ అవ్వాలి అని ఉంటుంది. సో మంచి ఊపున్న పాట పాడతాడు, స్టెప్పులు వేయిస్తాడు అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ స్లోగా ఓ పాట స్టార్ట్ అవుతుంది. నిజానికి ఈ సినిమా రిలీజ్ కన్నా ముందు ఈ సినిమా చూసిన వాళ్ళందరూ అన్నారట, అసలు ఏంటి ఇళయరాజా ఏమనుకుంటున్నాడు, అసలు ఆ సీన్లో ఎంత మంచి పాట పెట్టాలి, నేషనల్ లెవెల్ కాంపిటీషన్ అన్నప్పుడు ఎలాంటి పాట ఉండాలి, అసలు ఏమో ఈ సినిమా ఇంకా అని అందరూ అనుకుంటున్నారట. ఆ టైంలో ఇళయరాజా గారు ఒక మాట అన్నారు, పాటను మళ్ళీ అబ్జర్వ్ చేయండి అని. నిజంగానే ఒక్కసారి ఆ పాటను మనం గుర్తు చేసుకుంటే పాటకి ముందు ఫాస్ట్ బీట్లో గిటారు మోత వస్తుంది. అసలు ఎలా ఉంటుంది ఆ గిటార్ మోత అంటే స్టేజ్ ఊగిపోయేంత ప్రీలూడ్ వస్తుంది. సడన్గా ఆ ప్రీలూడ్ ఆగి పాట స్లోగా స్టార్ట్ అవుతుంది. కారణం ఏంటి అంటే చావు బతుకుల్లో హీరోయిన్ ఉంటుంది. అంటే ఒక కథకి సంబంధించి దర్శకుడికే కాదు దర్శకుడికన్నా ఇళయరాజానే సినిమా బాధ్యత ఎక్కువ తీసుకుంటారట. అందుకే ఆయన పాట నిలబడుతుంది అనడానికి ఆ సినిమానే ఉదాహరణ. అంతెందుకండి, ఉడుకు రక్తంలో ఉన్న ఇద్దరు వ్యక్తులకి చరమాంకం ఎదురైతే, అంటే జీవన్మరణ సమస్య ఎదురైనప్పుడు వారిద్దరి మానసిక ఉద్వేగానికి లాలిపాటను కంపోజ్ చేసిన మీరు నగధీరుడు ఆయన ఇళయరాజా. మరి ఆ పాటల గురించి చెప్పాను కాబట్టి ఒక్కసారి మీరు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఆ పాట డెఫినెట్గా అందరికీ గుర్తొస్తుంది. మరి ఏ పాట? ఇదిగో ఈ పాట.

0: మరణం అంచున ఉన్న మనసు కోరుకునే అమృతం ప్రేమ అంటారు. మరి అలాంటి అమృతానికి అద్భుతమైన స్వరాలు అందించింది ఇళయరాజా గారు. 11:42 అవుతోంది స్టూడియో క్లాక్లో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: కేవలం బాధ అనే కాదు, సంతోషాన్ని కూడా తన రాగాల్లో రంగరించి పలికించగలగడం ఇళయరాజా గారి పని. అన్నీ కోల్పోయిన వ్యక్తి కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఆ సందర్భాన్ని బట్టి ఆ సంగీతం ప్రేక్షకుల్ని తన్వయత్వంలో ముంచెత్తుతుంది. ఉన్నవి సప్తస్వరాలే, వాటిలో పలికే రాగాలు మాత్రం ఎన్నో కదా. అలాగే ఉన్నది వన్ అండ్ ఓన్లీ ఇళయరాజే. కానీ ఆయన సంగీతం చేసే మ్యాజిక్ మాత్రం అంతా ఇంతా కాదు. ఆయన కొన్ని వేల పాటలు చేసుంటారు, కానీ ఏ పాటకి దానికదే ప్రత్యేకంగా ఉంటుంది. ఇది కేవలం తమిళనాటే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయనకి సంగీత అభిమానులు ఇచ్చిన అరుదైన గౌరవం. తన తరం సంగీత దర్శకులతో, అంటే తన తరం సంగీత దర్శకులలో తనలాగా అభిమాన గలాన్ని సంపాదించిన వాళ్లలో మాత్రం ఇళయరాజా ఒకే ఒక్కడు. దెర్ ఇస్ నో డౌట్. ఏమంటారు? అవుననే అంటారు. ఎందుకంటే ఆ అభిమాన గళంలో మీరు నేను కూడా ఉంటాం కాబట్టి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

పాట విన్నంతసేపు విన్న తర్వాత కూడా ఈ పదాలు అలాగే ఆ సంగీతం మనల్ని వెంటాడుతుంది. ఐఎమ్ ష్యూర్ పక్క కావాలంటే ఈ పాట మీరు మళ్ళీ ఓసారి వినండి. విన్న తర్వాత డెఫినెట్గా హమ్ చేయకుండా ఉండలేరు. అది ఇళయరాజా మ్యూజిక్ మ్యాజిక్.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఒకటా రెండా ఎన్ని పాటల గురించి అని మాట్లాడుకుంటాం చెప్పండి. ఇళయరాజాకి సంబంధించి మాట్లాడే

అంటే రోజులు సరిపోవేమో. ఎందుకంటే ఏం కావాలన్నా కూడా, అంటే ప్రేమ విఫలమైనా ప్రేమ సక్సెస్ అయినా ఏం జరిగినా కూడా ఇళయరాజా పాట మనతో ఉండాల్సిందే. అయితే ఇళయరాజా గారు రావడం రావడమే అంటే, ఇండస్ట్రీకి రావడం రావడమే ఒక కొత్త సౌండ్ని ఏమంటారు ఇంట్రడ్యూస్ చేశారు మన తెలుగు ఇండస్ట్రీకి అండ్ అలాగే సినీ ఇండస్ట్రీకి. అయితే కర్ణాటక ధోరణిలో వెస్ట్రన్ ఫ్యూజన్ చేయాలి అనుకున్న టైంలో ఇళయరాజా గారు ఒకటి ఆలోచించారంట. అంటే నా పాటలు సగటు శ్రోతలకి నచ్చుతాయా నచ్చవా, అసలు ఎలా ఉంటాయి కనుక్కుందామని ఓ రోజు వాకింగ్కి వెళ్ళారట. సో అలా వాకింగ్ వెళ్ళిన ఆ వీధి చాలా పొడుగ్గా ఉంటుందట. సరే ఏం మాట్లాడుకుంటారు అన్న టైం అని టెస్ట్ చేద్దామని వాకింగ్ వెళ్తూ ఉన్నాడు. సో వెళ్తున్న టైంలో అప్పుడే రేడియోలో ఒక పాట వినబడింది. అదే మన ఇళయరాజా గారి సినిమా, ఫస్ట్ సినిమా అన్నకిళి, తెలుగులో రామచిలుక అన్నమాట. అందులో మావయ్య వస్తాడట అన్న పాట మొదలైంది. అంతే, అక్కడ టీ కొట్టు దగ్గర పనిచేస్తున్న ఆవిడ గబగబా లేచి పక్కకొచ్చేసి పక్కనున్న వాళ్ళందరినీ ఇరుగు పొరుగుని పిలిచిందట. కేకేస్తోందట. ఏమని అంటే, అందరూ రేడియో ఆన్ చేసుకోండి, ఈ పాట వస్తోంది అని. అంతే, ఇళయరాజా ఆ వీధంతా నడుస్తున్నంతసేపు ప్రతి గడుప వరుసగా రేడియో ఆన్ చేస్తూ అతని పాటను అతనికే వినిపించే ఓ కచేరి పెట్టినట్టుగా అనిపించిందట ఆ టైంలో. అంతే, అప్పుడు వారిచ్చిన నమ్మకమే ఈరోజు 50 ఏళ్ల సినీ స్వర ప్రస్థానాన్ని కొనసాగించింది అని చెప్తారు ఇళయరాజా. నిజమే కదా, ఆయన పాట కొన్ని జానపద బాణీలను మిక్స్ చేసి వినిపించినా, వెస్ట్రన్ని మిక్స్ చేసినా, ఎలా చేసినా సరే. అందుకే అంటారు ఏంటంటే, సంగీతానికి దైవత్వాన్ని ఆపాదించిన స్వర మాంత్రికుడు ఎవరు అంటే ఇళయరాజా అని. మరి ఆ పాట మీ అందరి కోసం.

అమ్మతో పొలం పనులకు వెళ్తే అక్కడ ఆమె పాడే జానపద గేయాలు, గీతాలు ఏవైతే ఉన్నాయో, జ్ఞానదేశికన్, అదే మన ఇళయరాజా గారిలో ఏదో తెలియని శక్తిని నింపేవట. అయితే పసిపిల్లాడిగా ఉన్నప్పుడే సంగీతంపై చూపిస్తున్న ప్రేమ చూసి మన ఇళయరాజా గారి తల్లి ఓ పాత హార్మోనియం పెట్టే కొని అతనికి ఇచ్చిందట. అదే ఓ సంగీత సామ్రాట్టును తీర్చిదిద్దే క్షణమవుతుందని ఆమె అప్పుడు ఊహించి ఉండలేదేమో కదా. అసలు స్క్రీన్పై ఇళయరాజా పేరు కనిపిస్తే చాలు, ఫ్యాన్స్ ఆనందం మామూలుగా ఉండేది కాదు. అఫ్కోర్స్ ఇప్పటికి కూడా దాదాపుగా స్టార్ హీరోలతో సమానంగా ఆయన పేరు మారుమోగిపోయింది 80s 90s. నిజానికి ఆయన సంగీతం అందించిన సినిమాలతోనే ఎంతోమంది స్టార్స్ అయ్యారు అనేది ఒప్పుకోవాల్సిన నిజం కూడా. అందుకే ఇళయరాజాని స్టార్ ఆఫ్ ద స్టార్స్, కింగ్ ఆఫ్ మెలోడీ, మాస్ట్రో, ఇంకా ఎన్ని పేర్లతో పిలుస్తారో అభిమానులు. అంతేకాదు ఇళయరాజా గారు కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఇక అంత సక్సెస్ రావట్లేదని వెళ్ళిపోదాం అనుకున్న టైంలో బాలు గారు తన ఏమంటారు తన గ్రూప్లో తనని గిటారిస్ట్గా జాయిన్ చేసుకున్నారు. ఆ రోజు మొదలైన ఆ ఇద్దరి స్నేహం ఎన్ని రోజులు కొనసాగిందో అందరికీ తెలిసిందే. అంతేకాదు అసలు ఇళయరాజా గారి సంగీతం, బాలుగారి గొంతు, ఈ రెండూ కలిస్తే చాలు ఏదో ఏదో తెలియని ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తారు వాళ్ళిద్దరూ. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదిగో టైం చూడండి, 11 గంటలు దాటి 57 నిమిషాలు అలా కొనసాగిపోతోంది. ఎన్నని మాట్లాడుకుంటాం చెప్పండి. మనసును మధుకలశంలా మార్చి స్వర సురధారలు కురిపించే లయరాజు ఆయన ఒక్కరే. సప్త స్వరాల ప్రభను పుణికిపుచ్చుకొని తన సంగీత మాధుర్యంతో ప్రకృతిని కూడా నాట్యం చేయించే మ్యూజికల్ మాస్ట్రో ఇళయరాజా గారు అసామాన్యుడు. మరి ఆయన ఇంకా మనల్ని తన సంగీతంతో అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ పాట కోసం. నాకు తెలుసు, ఇదిగో ఆ పాట మీ అందరి కోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఇక స్టార్ట్ అయ్యింది. మామూలుగా లేదు, అసలు ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, అది కొనాలి, ఇది కొనాలి, స్కూల్ మార్చాలి, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఫీ ఎక్కువ అయింది, స్కూల్ డ్రెస్సులు కొనాలి, బ్యాగులు కొనాలి, పుస్తకాలు కొనాలి, పుస్తకాలకి కవర్లు వేయాలి, మామూలు హడావిడి కాదు కదా. ఇక స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో స్టార్ట్ అయిపోయింది. కానీ యూనో చాలామంది పేరెంట్స్ డిస్కషన్లో నేను విన్నది ఏంటి అంటే, ఈ స్కూలా ఆ స్కూలా లేకపోతే ఇంకో స్కూల్కి మార్చేద్దామా, ఇలా ప్రతిసారి స్కూళ్ళు మార్చడం వల్ల నాకు తెలిసి గొప్పగా జ్ఞానం ఏమి రాదని నేను అనుకుంటా. ఎందుకంటే పిల్లలు ఒక కొత్త స్కూల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్వైరన్మెంట్ అలవాటు పడాలి, టీచర్స్ అలవాటు పడాలి, ఫ్రెండ్స్, ఇంక ఇవన్నీ ఉంటాయి. అండ్ అంతేకాకుండా చిన్నపిల్లలు కదా, పాత స్కూల్ జ్ఞాపకాలు ఊరికూరికే వెంటాడుతూ ఉంటాయి, వాటిని మర్చిపోలేక కొత్త స్కూల్లో ఇమడలేక నానా ఇబ్బంది పడుతూ ఉంటారు. మందేం పోయింది,

0: మార్చేస్తాం, గొప్ప స్కూల్ అని చేంజ్ చేసేస్తాం. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, స్కూల్ మార్చినంత మాత్రాన గొప్ప నాలెడ్జ్ వస్తుంది అనుకోవడం మన భ్రమ మాత్రమే. దానికి ఒక మంచి స్టోరీ చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ ఆర్జే స్వాతితో.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాలని

0: పరిపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: స్కూల్ కి సంబంధించి ఒక విషయం చెప్తానన్నాను కదా, ఒక స్టోరీ. ఇది ముగ్గురు ఫ్రెండ్స్ కి సంబంధించిన రియల్ లైఫ్ స్టోరీ అన్నమాట. మొదటి పిల్లాడు చాలా తెలివైనవాడు. ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు, వినండి ఎవరి గురించి మాట్లాడుతున్నాననేది, నిజంగా థ్రిల్ అవుతారనమాట అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. సో ముగ్గురు ఫ్రెండ్స్, మొదటి అబ్బాయి చాలా తెలివైనవాడు, స్కూల్లో ఎప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఉండేవాడు అనమాట. అసలు ఆ ఫస్ట్ పొజిషన్ని ఎప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేవాడే కాదు. సో ప్రతి విషయంలో టాపర్ ఆయన. ఇక రెండో అబ్బాయి, రెండో ఫ్రెండ్ ఏంటంటే ఫెయిల్ అవ్వడు కానీ క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి అలా నెట్టుకొని మాత్రం పోతూ ఉంటాడు, అంటే బార్డర్లో పాస్ అవుతూ ఉంటాడనమాట. ఇక మూడో పిల్లాడు చాలా అంటే చాలా తెలివైనవాడు, కాస్త కన్నింగ్ ఫెలో కూడా, అండ్ మానిపులేషన్ చేయడంలో టాప్లో ఉండేవాడు. అయితే సరే, వ్యక్తిగతంగా వాళ్ళు ఎలా ఉన్నా కూడా ఈ ముగ్గురు మాత్రం చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. మరి చదువు అయిపోయిన తర్వాత ఆ ముగ్గురు ఏమయ్యారో తెలుసా? చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ ఆర్జే స్వాతితో.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఇదిగో ఈ సినిమాలో ఎలాగైతే ఫ్రెండ్స్ కలిసి ఉంటారో, ఇందాక మనం స్టోరీలో ముగ్గురు గురించి మాట్లాడుకుంటున్నాం కదా, వాళ్ళు అలాగే అన్నమాట. సో మరి ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఆఫ్టర్ వాళ్ళ స్టడీస్ తర్వాత ఏమయ్యారు అంటే, ఇది రియల్ లైఫ్ స్టోరీ, మీ అందరికీ తెలిసిన వాళ్ళే వాళ్ళందరూ కూడా. సో మొదటివాడు, ఆ తెలివైన వాడు ఇంజనీర్ అయ్యాడు. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్ష పాస్ చేసి క్లాస్ 1 ఆఫీసర్ అయ్యాడు. ఆ తర్వాత ఢిల్లీ మెట్రో చీఫ్ అయ్యాడు. ఇక రెండోవాడు ఫిజిక్స్లో గ్రాడ్యుయేషన్ చేసి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి అందులో పాస్ అయ్యి, తన ఫ్రెండ్ ఎవరైతే ఫస్ట్ ఫ్రెండ్ ఉన్నాడో, తను పనిచేస్తున్న ఆ శాఖలోనే అతనికంటే ఉన్నత స్థాయి అధికారిగా నియమితుడయ్యాడు. ఇక మూడోవాడు స్కూల్ తర్వాత చదవడం కూడా పట్టించుకోలేదు, కానీ రైట్ టైంలో మొత్తానికి ఓ పొలిటికల్ పార్టీని సెలెక్ట్ చేసుకుని అందులో పోటీ చేసి ఎంపీ అయ్యాడు. ఆ తర్వాత క్యాబినెట్ మంత్రి అయ్యాడు. ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే, అతని ఆధ్వర్యంలోనే మొదటి ఇద్దరి ఫ్రెండ్స్ పనిచేస్తున్నారనమాట. మరి ఇంతకీ వీళ్ళెవరో చెప్పనా. మొదటి ఫ్రెండ్ వచ్చేసి ఈ శ్రీధరన్, మెట్రో మ్యాన్ అని పిలుస్తాం. ఇక రెండో ఫ్రెండ్ టిఎన్ శేషన్ గారు, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్. ఇక మూడో ఫ్రెండ్ కేపీ ఉన్నికృష్ణన్, 5 సార్లు వరుసగా లోక్సభకు ఎన్నికై విపి సింగ్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. ఈ ముగ్గురు ఎందుకు చెప్పానంటే, ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఓకే, కానీ ఈ ముగ్గురు చదువుకుంది ఒకటే స్కూల్, అదే టీచర్లు, కానీ విధులు మాత్రం వేరు వేరుగా, అంటే విధి మాత్రం వాళ్ళని వివిధ మార్గాల్లో, అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏమంటారు వేస్లో వాళ్ళని నడిపింది. సో మై డియర్ పేరెంట్స్, మీకు కూడా చెప్పేది ఏంటి అనంటే, వీళ్ళు మార్చారు, వాళ్ళు మార్చారు, పక్కింటి వాళ్ళు మార్చారు, ఆ స్కూల్లో ఇంకొంచెం బాగుంటుంది అని అస్తమానం పిల్లల్ని ఇటు అటు ఇటు ఇటు ఆ స్కూల్ ఈ స్కూల్ అని తిప్పకుండా, ఉన్న స్కూల్లోనే వాళ్ళకి ఏ స్కూల్లో అయితే కంఫర్టబుల్గా ఇప్పుడు చదువుతున్నారో ఆ స్కూల్లోనే ఉంచండి. కాకపోతే మీరు కాస్త ఇంట్రెస్ట్ తీసుకోండి, ఎందుకంటే స్కూల్లో ఉండేది వాళ్ళు కేవలం మహా అయితే 6 గంటలు ఉంటారేమో, 5 గంటలు లేదా 6 గంటలు ఉంటారు. అంత మాత్రాన వాళ్ళ బాధ్యత మొత్తం స్కూల్దే, స్కూల్ టీచర్స్దే అంటే ఎలా చెప్పండి. ఇదంతా ఎందుకు చెప్పానంటే, మా అపార్ట్మెంట్లో నిన్న ఒక పెద్ద చర్చ, పిల్లల్ని ఏ స్కూల్ మార్చాలి, ఎక్కడ మార్చాలి అని. కట్ చేస్తే ఆవిడ లాస్ట్ టైమే వాళ్ళ బాబుని మార్చినట్టు నాకు బాగా గుర్తు. ఎందుకు ఇంత కంగారు, ఎందుకు ఇంత హడావడి? పిల్లాడు మహా అంటే 2nd క్లాస్, ఇప్పుడు 2nd క్లాస్కే ఇంత ఆలోచించేసి మన ప్రెషర్నంతా పిల్లల మీద రుద్దేస్తే ఏం చదువుతారు? ఏ స్కూల్ అయితే ఏముంది వాళ్ళకి ప్రెషర్ తట్టుకోవడానికి? ఆలోచించండి. సో ఏ స్కూల్లో చదివారు అన్నది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది అన్నది మాత్రమే ఇంపార్టెంట్. కాబట్టి అస్తమానం స్కూళ్ళు కాలేజీలు ఇలా మార్చకుండా ఉన్న దగ్గరే బాగా చదివించే ప్రయత్నం చేయండి. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

రౌడీ గారి పల్లం సినిమాకి బపిలహరి గారి సంగీతం, బాలుగారు అండ్ అలాగే చిత్రమ్మ గారు పాడిన పాట విన్నారు. సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రభుత్వ పథకాల గురించి తెలియని గిరిజనులు ఇంకా ఉన్నారని, వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. డికే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆరోగ్యవంతమైన పర్యావరణ అనుకూలమైన దేశం కోసం యువజనులు సైక్లింగ్ అలవాటు చేసుకోవాలని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఐటీడీఏ, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఐటీడీపీ బలోపేతంపై జాతీయ సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న గిరిజన సమాజం సాంస్కృతికంగా ఎంతో సుసంపన్నమైందని కొనియాడారు. గిరిజన తెగలను సామాజికంగా ముందుకు తీసుకురావడానికి నిరంతరం కృషి జరగాలని ఆమె పిలుపునిచ్చారు. అభివృద్ది ఫలాలు సమాజంలో చివరి ఇంటికి, మారుమూల ఉన్న చివరి గ్రామానికి సైతం తప్పక చేరాలని ఆమె ఆకాంక్షించారు. అయితే ప్రభుత్వం

ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలపైన ఆదివాసీల్లో కొన్ని వర్గాలకు ఇప్పటికీ సరైన అవగాహన లేకపోవడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, వారికి సమాచారం అందించాలని ఆమె అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనజాతీయ గరీమ్ ఉత్సవ్ 2026లో భాగంగా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా గిరిజనాభివృద్ధి విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేయడంపైన ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇందులో భాగంగా పరిపాలనా సంస్కరణలు, సమన్వయ యంత్రాంగాలు, సాంకేతిక ఆధారిత సేవల పంపిణీ వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చిస్తారు. 26 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఈ జాతీయ సదస్సులో పాల్గొంటున్నారు. కర్ణాటకలో ఈరోజు నూతన నాయకత్వ పర్వం ప్రారంభం కానుంది. రాష్ట 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. డీకే శివగా ఎంతో ప్రజాదరణ పొందిన, 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివకుమార్ ఈ సాయంత్రం 4:05 రాజ్భవన్లోని గ్లాస్ హౌస్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయనతో పాటు కొద్దిమంది కేబినెట్ మంత్రులు కూడా ఈవేళ గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం పొందనున్నారు. గత నెల మే 28వ తేదీన సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ శాసనసభాపక్షం 64 ఏళ్ల డీకే శివకుమార్ను తమ నాయకుడిగా ఎన్నుకుంది. దీంతో ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడానికి మార్గం సుగమమైంది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణ్దీప్ సింగ్ సుర్జేవాలాతో పాటు పలువురు మత పెద్దలు, కార్మికులు, రచయితలు, సినీ నటులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు హాజరవుతారు. వీటితో పాటు డీకే శివకుమార్ స్వగ్రామమైన దొడ్డలహళ్లిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను కూడా ఈ వేడుకకు ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం. వెనెజులా తాత్కాలిక రాష్ట్రపతి డెల్సీ రోడ్రిక్స్ ఈ వెంట నుంచి 5 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటన భాగంగా ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత వెనెజులా సంబంధాల సమగ్ర స్వరూపాన్ని ఇద్దరు నాయకులు సమీక్షించనున్నారు. ఇరు దేశాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, పునరుత్పాదక ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, ఫార్మాస్యూటికల్ వంటి కీలక రంగాల్లో పరస్పరం సహకారానికి గల అవకాశాలను అన్వేషించనున్నాయి. వెనెజులా అధ్యక్షురాలి పర్యటన గురించి నిన్న న్యూఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడిస్తూ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి రణధీర్ జైస్వాల్ రోడ్రిక్స్ వెంట విదేశాంగ, ఆర్థిక అభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉందని తెలియజేశారు. భారత్ వెనెజులా దేశాల మధ్య ముఖ్యంగా ఇంధన వాణిజ్య రంగాల్లో స్నేహపూర్వకమైన సంబంధాలున్నాయి. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పటిష్టం చేస్తుందని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగే చర్చల్లో ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాస్యూటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునర్వినియోగ ఇంధనం వంటి పరస్పర ప్రయోజనకరమైన అంశాల్లో సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై ఇరుపక్షాలు చర్చిస్తాయి. తమ పర్యటనలో భాగంగా వెనెజులా ప్రతినిధి బృందం ఇంధనం, ఫార్మాస్యూటికల్, ఆటోమొబైల్ రంగాలకు సంబంధించిన పరిశ్రమలను కూడా సందర్శిస్తుంది. భారత్ సాంకేతిక పారిశ్రామిక సామర్థ్యాలపై స్పష్టమైన అవగాహన పెంచుకోవడంతో పాటు సంయుక్త భాగస్వామ్య అవకాశాలను అన్వేషించడమే వెనెజులా అధ్యక్షురాలి పర్యటనలో ముఖ్య ఉద్దేశం. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత యువత సైక్లింగ్ను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని, మరింత ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూలమైన హరిత భారతదేశ నిర్మాణోద్యమంలో ముందుండాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశం ఇస్తూ ఆయన, సైక్లింగ్ క్రమం తప్పకుండా ఒక అలవాటుగా మార్చుకోవడం ద్వారా సమతుల్యంతో కూడిన, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అలవడుతుందని పేర్కొన్నారు. ఇది పర్యావరణ పరిరక్షణకు, కాలుష్యరహిత రవాణాకు ఎంతో దోహదం చేస్తుందని ఆయన చెప్పారు. సైక్లింగ్ అనేది వ్యక్తుల శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణానికి కూడా తోడ్పడుతుందని మంత్రి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 3వ తేదీన అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం జరుపుకుంటారు. సైకిల్ను అత్యంత సరళమైన, చౌకైన, నమ్మకమైన, పర్యావరణ అనుకూలమైన రవాణా సాధనంగా గుర్తిస్తూ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం నిర్వహిస్తారు. దేశ సార్వభౌమాధికారానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య వైరుధ్యం ఏర్పడితే దేశ సార్వభౌమాధికారానికే తొలి ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన కేసుల్లో ఈ నిబంధన తప్పనిసరిగా వర్తిస్తుందని పేర్కొంది.

0: జైలు లోపల నుంచి మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ నడుపుతున్న ఒక నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. సదరు నిందితుడికి గతంలో కూడా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ చట్టం కింద ఇలాంటి నేరాలకే పాల్పడిన చరిత్ర ఉందని, అందువల్ల బెయిల్పై ఉన్నప్పుడు అతడు మళ్లీ ఇలాంటి నేరానికి పాల్పడడనే నమ్మకం లేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కారుణ్య నియామకాల విషయంలో వివాహితులైన కుమార్తెలను మినహాయించడం కుదరదని కూడా సుప్రీంకోర్టు తేల్చెప్పింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి పెళ్లైన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగది కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇందుకు సంబంధించిన ఇచ్చిన ఒక తీర్పును పక్కన పెడుతూ జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరతేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కారుణ్య నియామకాలు అంటే కంపాషనెట్ అపాయింట్మెంట్ ప్రయోజనాల కోసం కుటుంబం అనే నిర్వచనంలో వివాహిత కుమార్తె చేరదని గతంలో హైకోర్టు పేర్కొంది. సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించినా లేదా వైద్యపరమైన కారణాల వల్ల ముందస్తు పదవీ విరమణ చేసినా ఆ కుటుంబంలోని ఒక సభ్యునికి ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాన్ని కారుణ్య నియామకం అంటారు. మరణించిన ఒక డీలర్ వివాహిత కుమార్తె దాఖలు చేసిన అప్పీల్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కారుణ్య ప్రాతిపదికన ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్గా తాను నియమించాలనే అభ్యర్థిని తిరస్కరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లు ఆహ్వానిస్తోంది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన పిల్లలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందజేస్తారు. అవార్డుల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు జూలై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. తమ నామినేషన్లను కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే సమర్పించవలసి ఉంటుందని కేంద్ర మహిళా శిశు వికాస మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈరోజు ఒక ప్రతిష్టాత్మక సామాజిక సంక్షేమ పథకం అన్నపూర్ణ యోజన ప్రారంభిస్తోంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. మొదటి దశలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి ఇవాటి నుంచే నేరుగా 3,000 రూపాయలు జమ అవుతాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 2 కోట్ల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. మధ్యాహ్నం 1 గంటకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ అంచనా వేస్తోంది. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ పథకాల గురించి తెలియని గిరిజనులు ఇంకా ఉన్నారని, వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూలమైన దేశం కోసం యువజనులు సైక్లింగ్ అలవాటు చేసుకోవాలని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు కావస్తోంది. ఇందాక మనం స్కూల్స్ చేంజింగ్ దీని గురించి మాట్లాడుకున్నాం కదా వార్తల కన్నా ముందు. యూనో ఇకపోతే బాటిల్స్, టిఫిన్ బాక్సుల గురించి ఓ పెద్ద చర్చ చేస్తారు. మామూలు వేట కాదు అసలు. ఇది బాగుంటుందా అది బాగుంటుందా అని పిల్లలకి బాగా అంటే నచ్చాలి, అట్రాక్టివ్గా ఉండాలని డిఫరెంట్ డిఫరెంట్ ఏమంటారు లంచ్ బాక్సెస్ కొంటూ ఉంటారు. యూనో అయితే రకరకాల లంచ్ బాక్స్లు మనల్ని అట్రాక్ట్ చేస్తాయి కూడా మాల్స్లోకి వెళ్ళినప్పుడు. కానీ వన్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం వేడివేడి ఫుడ్ వండి అందులో పెట్టినప్పుడు ఆ ప్లాస్టిక్ అండ్ ప్లాస్టిక్ అనే కాదు రకరకాల మెటల్తో మెటీరియల్తో చేసిన బాక్సెస్ వస్తున్నాయి మార్కెట్లోకి. అవన్నీ పిల్లలకి ఎంతవరకు సేఫ్ అన్నది ఒక్కసారి ఆలోచించుకోనండి. లుక్ బాగుండాలి, చాలా కాస్ట్లీగా ఉండాలి కాదు,

0: మామూలుగా స్టీల్ బాక్స్లో పెట్టి పంపిస్తే చాలు, అన్నిటికన్నా ముందు ఆలోచించాల్సింది హెల్తీగా ఉండాలి అని. దానికి సంబంధించి రీసెంట్గా ఒక ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటున్నారనమాట. యూనో డాక్టర్లు, లాయర్లు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ నిజానికి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఏ హాస్పిటల్లోనో కోర్టుల్లోనో. కానీ మన అపార్ట్మెంట్లలో ఉంటారు చూడండి వాళ్ళు, వాళ్ళు అసలైన డాక్టర్లు లాయర్లు అనమాట. ఎట్లా వాదిస్తారంటే నేను చెప్పిందే నిజం అంటే నీకేం తెలియదు నేను చెప్పిందే నిజం అంటూ ఉంటారు. అయితే ఆ డిస్కషన్లో ఒక విషయం చెప్తాను, రాగి బాటిల్స్, కాపర్ బాటిల్స్ గురించి ఒక డిస్కషన్ వచ్చింది. ఏం జరిగింది, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఇంతకీ అది ఎంతవరకు రైట్ ఆర్ రాంగ్, మనం మాట్లాడుకుందాం ఈరోజు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఏంటి రాకేష్, పని ఎలా జరుగుతుంది?
2: అద్భుతంగా జరుగుతుందన్న. మన ప్రైమ్ మినిస్టర్ అందించిన పిఎం స్వనిధి యోజన వల్ల మన కాళ్ళ మీద మనమే నిలబడ్డాం.
1: నీకు మరో శుభవార్త.
2: ఏంటన్నా?
1: స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా స్వనిధి మహోత్సవ ద్వారా చిన్న చిన్న దుకాణాలకు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇంకా డిజిటల్ ట్రైనింగ్ అందబోతోంది. పేరు పొందిన వారితో సన్మాన కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు.
2: ఓ వావ్, అయితే నేను నా కుటుంబంతో పాటు వెళ్తాను.
3: జూలై 9 నుండి 31 వరకు స్వనిధి మహోత్సవ్ మీ సిటీకి రాబోతోంది. మరిన్ని వివరాల కోసం మీ మున్సిపల్ కార్పొరేషన్ను సందర్శించండి. చిన్న దుకాణదారులు పిఎం స్వనిధితో వెలిగిపోతారు. జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ మరియు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాడ మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెట్స్.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1 గంట దాటి 10 నిమిషాలు. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్నను కూడా సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కె తారకరామారావు ఆరోపించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు ఇతర ప్రాజెక్టుల స్థితి, పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొంటారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొంటారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆయన నిన్న హైదరాబాద్లో సంబంధిత అధికారులతో నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్నను సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. మొక్కజొన్న కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లిప్త ధోరణి కారణంగా రాష్ట్రంపై పెద్ద ఎత్తున

భారం పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మొక్కజొన్న కొనుగోలు, రవాణా, నిల్వ, నిర్వహణ తదితర వ్యయాలను కలుపుకుని ప్రభుత్వం టన్నుకు 29,272 రూపాయలు ఖర్చు చేసిందని, అయితే అమ్మకాల్లో ఆ మేరకు ధర రాక ఒక్క వానాకాలం సీజన్లోనే ప్రభుత్వం 400 కోట్ల రూపాయల మేర నష్టపోయిందని ఆయన నిన్న హైదరాబాద్లో చెప్పారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలోనే అతి పెద్దదైన వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డుకు 16 మందితో పాలకవర్గాన్ని నియమిస్తూ రాష్ట ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రబీ సీజన్లో ఈ నెల 1వ తేదీ నాటికి 66 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు పౌర సరఫరాల సంస్థ తెలిపింది. రోజుకు సగటున 1.8 లక్షల టన్నులు కొనుగోలు చేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. నారాయణపేట, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, జోగులాంబ గద్వాల, నల్గొండ జిల్లాలు ధాన్యం సేకరణ తొలి 5 స్థానాల్లో ఉన్నాయని ఆ సంస్థ వివరించింది. రాష్ట్రంలో 8,575 కొనుగోలు కేంద్రాలకు గాను 2,870 కేంద్రాలను మూసివేసినట్టు తెలిపింది. రాష్ట్రంలో ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, 420 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కె తారక రామారావు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు తిరోగమనంలో సాగుతోందన్నారు. ఆయన ఈరోజు హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చూపుతున్న అలసత్వం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రాష్ట ఆర్థిక పరిస్థితి బాగుండలేదని చెబుతూనే ప్రభుత్వం ప్రచారానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని, ఆ మొత్తానికి లెక్కలు లేవని ఆయన ఆరోపించారు. అప్పులు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియను 5 దశల్లో పూర్తి చేయాల్సి ఉందని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ చెప్పారు. సర్ 3వ దశ సన్నద్దతపై ఆయన నిన్న హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు. జనగణనను నేరుగా ఆన్లైన్ ద్వారా సేకరించాలని, అభ్యంతరాలు ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించాలని సూచించారు. ఓటర్ల కోసం తెచ్చిన బుకే కాల్ సదుపాయంపై విస్తృత ప్రచారం చేయాలని ఆయన అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంతవరకు 68.30% మ్యాపింగ్ పూర్తయిందని తెలియజేశారు. ఈసీఐ ఉప కార్యదర్శి సంజయ్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఓటరు జాబితా ప్రక్రియ సర్పై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. అందులో భాగంగా రేపు 6, 9, 10 తేదీల్లో గ్రామ వార్డు సభలు నిర్వహించనున్నట్టు తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ పంచాయతీ పురస్కారాలు 2025 ప్రధానోత్సవం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఎంపికైన 42 అత్యుత్తమ పంచాయతీలకు ఈ పురస్కారాలు ప్రదానం చేస్తారు. మన రాష్ట్రానికి సంబంధించి వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం ముతుకుపల్లె గ్రామ పంచాయతీ సుపరిపాలనా విభాగంలో 3వ ర్యాంకు సాధించి 50 లక్షల రూపాయల బహుమతికి ఎంపికైంది. సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి గ్రామ పంచాయతీ మహిళా ప్రయోజన విధాన విభాగంలో 3వ ర్యాంకుతో 25 లక్షల రూపాయల బహుమతికి ఎంపికైంది. మహబూబాబాద్ జిల్లాలోని 18 మండలాల పరిధిలో 76 ప్రీ ప్రైమరీ పాఠశాలలు మంజూరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణమూర్తి తెలిపారు. ప్రతి పాఠశాలలో ఒక బోధకుడు ఆయా ఉంటారని, బోధకుడి ఉద్యోగానికి ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత, ఆయా ఉద్యోగానికి 7వ తరగతి విద్యార్హతగా నిర్ణయించామని వివరించారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 6వ తేదీలోగా సంబంధిత మండల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు ఏరియా పశు వైద్యశాల నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం 70 లక్షల రూపాయలు కేటాయించిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. వినియోగాన్ని తగ్గించినప్పుడే పర్యావరణ

పరిరక్షణ సాధ్యమవుతుందని ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖాధికారిణి బాలమణి అన్నారు. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, వన్యప్రాణులకు, మానవ ఆరోగ్యానికి హాని కలుగుతోందన్నారు. సిర్పూర్ టీ మండలం దుబ్బగూడ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలు, పర్యావరణ పరిరక్షణపై అటవీ శాఖ ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి వస్త్ర సంచులు, పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలు ఉపయోగించాలని సూచించారు. నల్గొండ జిల్లాలో HPV వ్యాక్సిన్ 100% లక్ష్యాన్ని ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి పద్మ తెలిపారు. పాఠశాలలు పునః ప్రారంభం తర్వాత అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఈ వ్యాక్సిన్ అందజేస్తామని చెప్పారు. కిశోర బాలికల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నిరోధించేందుకు ఈ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని 8వ తేదీన ప్రారంభించారు. జిల్లాలో 14-15 మధ్య వయసు గల బాలికలు 18,000 మంది ఉండగా ఇప్పటివరకు కేవలం 3,000 మంది ఈ వ్యాక్సిన్ తీసుకున్నారని ఆమె తెలిపారు. జిల్లాకు మొత్తం 8,000 యూనిట్ల వ్యాక్సిన్ రాగా ప్రస్తుతం మరో 5,000 యూనిట్ల వ్యాక్సిన్ అందుబాటులో ఉందని చెప్పారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈరోజు, రేపు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా రేపటిలోగా కేరళ, తమిళనాడులను నైరుతి ఋతుపవనాలు తాకే అవకాశాలున్నట్టు కూడా వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కాచిగల్ గ్రామం వద్ద కట్టుకాల్వకు 49.65 లక్షలతో చేపట్టే మరమ్మత్తు పనులను శాసనసభ్యులు డాక్టర్ భోక్యా మురళీ నాయక్ ఈరోజు ప్రారంభించారు. కాచిగల్, ఎర్రబెల్లి గ్రామాల మధ్య దెబ్బతిన్న రహదారికి కూడా త్వరలోనే మరమ్మతులు చేపడతామని ఆయన సందర్భంగా చెప్పారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు, ఎల్లుండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్నను కూడా సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కె తారకరామారావు ఆరోపించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు కావస్తోంది. షో టైం వింటారు విత్ మీ ఆర్జే స్వాతితో. మరి ఈ రోజు షో టైంలో నేను అడగబోయే క్వశ్చన్ కి మీరు సమాధానం పంపించవలసిన నంబర్ 0402324085204023240852. ఫస్ట్ ఆన్సర్ టైప్ చేసి ఆ తర్వాత మీ పేరు ఊరు టైప్ చేయండి. చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ ఏంటో అడిగేనా? సో అందరూ ఎలాగూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి అడిగేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ప్రపంచంలో దాదాపు మనకి 195 దేశాలున్నాయి. అయితే అందులో ఒక దేశానికి మాత్రం ఒక విమెన్ పేరు ఉంటుంది. ప్రపంచంలో ఓ మహిళ పేరుతో ఉన్న దేశం ఏంటి? గెస్ చేయండి, వాట్సప్ చేయండి 0402324085252. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

రాజ్ కోటి సంగీతంలో బంగారు బుల్లుడు సినిమా నుంచి పాట విన్నారు 128 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తన తరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అనంటే, ప్రపంచంలో ఓ మహిళ పేరు ఉన్న ఏకైక దేశం ఏంటి అని అడిగాను. సో గూగుల్ అమ్మ సహాయంతో చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు. లెట్స్ సీ ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో చూద్దాం. నిజంగా గ్రేట్ కదా, అంటే ఆవిడ పేరుతో ఒక దేశం ఉండడం అంటే చాలా గ్రేట్. నేనే నా పేరుతో చాలా పాటలు రాస్తుంటారని అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను, కాస్త ప్రౌడ్గా కదా. సో నిజంగానే కదా, నా పేరుతో చాలా పాటలు ఉంటాయి. సో అలాంటిది ఆవిడ పేరుతో ఒక దేశమే ఉంది అంటే రియల్లీ గ్రేట్, గ్రేట్ అండి. మీరు గ్రేట్, చాలా గ్రేట్. సో ఆవిడ గురించి తెలుసుకోవడం మనకు కూడా కాస్త గ్రేట్ అనమాట. ఓకే రైట్, ఎవరెవరు ఆన్సర్ పంపించారు అంటే, ఎన్ శ్రీనివాస్ గారు ఫ్రమ్ తుకారాం గేట్ నుంచి పంపించారు. అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ శ్రీకాంత్ సోమరాజు ఫ్రమ్ న్యూ బోయిన్పల్లి. అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఎవరు అనంటే, బిదివాకర్ ఫ్రమ్ ఉమ్మడ, ఫిరాస్తిగూడ నుంచి శ్రీనివాస్, మోతీనగర్ నుంచి శివబాబు. అండ్ ఆల్సో శంకర్ ఫ్రమ్ భీమ్కల్, చింతా శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి, నరేందర్ రావు ఫ్రమ్ రామన్నపేట. అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే, మీ పేరెక్కడా వేముల నరసింహరావు గారు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అప్పలరాజ్ గారు ఫ్రమ్ పెడన, అరుణ పద్మనాభం గారు ఫ్రమ్ మల్కాజ్గిరి, అంకుషాపురం నుంచి దోర్నాల సుదర్శన్ గారు, నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం. అండ్ అలాగే హేమలత గారు, రాకేష్ ఫరీద్ ఫ్రమ్ నందిపేట్. అండ్ ఆల్సో రమణి సుబ్బారావు గారు ఫ్రమ్ సైనిక్పురి సికింద్రాబాద్, కుంట గంగారెడ్డి రైట్ ఆన్సర్ పంపించారు ఫ్రమ్ ఆదిలాబాద్ నుంచి, కాకతీయ పాషా ఫ్రమ్ వరంగల్. అండ్ ఆల్సో చూడవరపు నాగేశ్వరరావు గారు, వెంకీ ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే తణుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపురం నుంచి కట్ల సతీష్. అండ్ అలాగే సుమలత, దమ్మోచు వెంకటాచారి. అండ్ ఆల్సో దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు, మహమ్మద్ ఇనాయతుల్లా ఫ్రమ్ భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, పాలెం పోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు ఫ్రమ్ అమ్మనగుర్తి కరీంనగర్ నుంచి. సో ఇంతవరకు రైట్ ఆన్సర్స్ పంపించారు, స్టిల్ ఇంకా పంపిస్తూనే ఉన్నారు. ఏ మీరు అందరు చీటింగ్ కదా, ఒకరికొకరు ఫార్వర్డ్ చేస్తున్నారా? ఓకే, నిజాంపేట నుంచి గణేష్ వేదవతి. అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ వరంగల్ నుంచి ఊర్మిళ సతీష్, మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మడ. అండ్ భూతాన్ పోచంపల్లి నుంచి యలగందుల మార్కండేయ. అండ్ అలాగే లక్ష్మి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మునహరి యశోద జానకీరాజ్ గారు. ఓకే ఫైన్. మరి ఆన్సర్ ఏంటి అనంటే, మనకి మొత్తం దాదాపుగా 195 కంట్రీస్ ఉంటే కరేబియన్ సముద్రంలో ఉన్న ద్వీప దేశం అది. సో ఆ ద్వీప దేశం పేరు ఏంటి అంటే సెయింట్ లూసియా. సో ఒకే ఒక్క అంటే మహిళ పేరు ఉన్న ఒకే ఒక్క దేశం ఏంటి అంటే సెయింట్ లూసియా అనమాట. సో దీని గురించి చరిత్ర కావాలి అంటే మనం చెక్ చేసుకోవచ్చు. ఒక్కసారి చరిత్రను తిరగేస్తే ఆ పేరే ఎందుకు పెట్టారో మీకు తెలుస్తుంది. రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్లే ముందు మీకోసం వచ్చేస్తుంది మరో పాట. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నాకు తెలిసి ఒకవేళ సెయింట్ లూసియా కనుక పాటలు పాడుకుంటే, మన తెలుగు సినిమా పాట పాడితే ఏం పాడుకుంటుంది తెలుసా? ఎందుకంటే ఆమె పేరే ఉంది కదా దేశంకి, ఇదిగో ఇట్లా పాడుకుంటుంది అనమాట.

0: ने
1: मोठा मेस्त्री ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఓకే రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ రోజు షో టైంలో అంటే మామూలుగా మనకి ప్రతి నెల ఒక అమావాస్య ఒక పౌర్ణమి వస్తుంది అవునా, సో ఈ రెండు లేకుండా ఒక మంత్ అనేది కంప్లీట్ అవ్వనే అవ్వదు కదా. కానీ ఒక ఫిబ్రవరిలో ఒక సంవత్సరం ఫిబ్రవరిలో అసలు పౌర్ణమి రాకుండానే ఫిబ్రవరి పూర్తయిందట, ఆ తర్వాత మార్చిలో మళ్ళీ రెండు పౌర్ణములు వచ్చాయంట, అది వేరే విషయం. ఇంతకీ ఇది ఏ సంవత్సరంలో జరిగింది? పౌర్ణమి రాకుండానే పూర్తయిన ఫిబ్రవరి నెల ఏ సంవత్సరంలో వచ్చింది? అసలు ఆ నెలలో పౌర్ణమి రానే రాలేదట. సో అది ఎలా హ్యాపెనింగ్ అంటే అది మనం చరిత్ర చదువుకోవాలి. కానీ ఇంతకీ ఏ సంవత్సరంలో వచ్చిందో మీకు చెప్తే, మీరు నాకు చెప్తే అప్పుడు నేను చెప్తానన్నమాట. రైట్, మరి పౌర్ణమి రాకుండానే ఫిబ్రవరి నెల కంప్లీట్ అయిన సంవత్సరం ఏది? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి 0042324085204023240852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

బాడీగార్డ్ మూవీ నుంచి కేకే పాడిన పాట విన్నారు, అండ్ ఐ నో ఐ మీన్ కార్తిక్ పాడిన పాట విన్నారు. ఇలా ఈ సినిమాలో కాన్సెప్ట్ ఏంటంటే, అమ్మ ఫోన్లో హీరోకి తెలియకుండా మాట్లాడుతుంది. మీకు విషయం తెలుసా, ఫోన్లు అంటే చిన్న చిన్న సెల్ ఫోన్లు వచ్చిన కొత్తలో చాలామంది ఇలాగే చేసేవాళ్ళు అనమాట. అప్పుడు లవ్ ట్రాక్లన్నీ ఇలాగే నడిచేవట. అంటే ఫోన్ చేసి ఎవరో చెప్పకండి చూద్దామన్నట్టుగా, లేదంటే తెలియని నంబర్ నుంచి కాల్ చేసి మాట్లాడుకోవడం. అఫ్కోర్స్ అలా లవ్ మ్యారేజ్ జరిగిన ప్రేమ జంటలు చాలా ఉన్నాయనుకోండి, బట్ అప్పట్లో అలా స్టార్ట్ అయ్యేదంట. మీరు కూడా చేశారా ఎవరికైనా ఫోన్ కొన్న కొత్తల్లో, ఫోన్ మన హ్యాండ్లోకి వచ్చిన కొత్తల్లో? ఇప్పుడు అంటారా అసలు ఫోన్ మనల్ని వదిలిపోతాయి కదా, సో అది వేరే విషయం. ఓకే రైట్. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, పౌర్ణమి రాకుండా ఒక ఫిబ్రవరి నెల కంప్లీట్ అయింది, అది ఏ సంవత్సరంలో అని అడిగాను అనమాట. నాకు తెలిసి దాదాపుగా ఎవ్వరూ కూడా రైట్ ఆన్సర్ పంపించలేదు అని అనుకుంటూ అలా వెతుకుతూ ఉంటే, ఒక్కరు మాత్రం రైట్ ఆన్సర్స్తో కనిపించారు. వావ్, ఏ చీటింగ్ అబ్బా మీరు అందరూ. ఒకరికొకరు ఆన్సర్ పంపించుకుంటున్నారు కదా, ఇది పంపించండి స్వాతికి, ఇది పంపించండి స్వాతికి అని. ఓకే రైట్ ఆన్సర్ ఫ్రమ్ నార్కెట్పల్లి మండలం నుంచి, నిమ్మాని గ్రామం నుంచి, వెంకటేశం, పున్నా వెంకటేశం గారు, అండ్ ఆల్సో కట్ల రాజేశం, అండ్ అలాగే సరోజిని గారు ఫ్రమ్ కొత్తగూడెం భద్రాద్రి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మెడ, అండ్ ఇంకెవరైనా పంపించారా? ఓకే భూతాన్ పోచంపల్లి నుంచి ఎలగంతుల మార్కండేయ, అండ్ ఆల్సో లక్ష్మి గారు. ఓకే వెరైటీగా ఆన్సర్ పంపించారు ఏంటి అంటే, ఎవ్రీ నో కరెక్ట్ ఆన్సర్ కాదు, ఒక ఇయర్లో వచ్చింది, అది మళ్ళీ ఇప్పట్లో వచ్చే ఛాన్స్ కూడా లేదు. చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, అండ్ అలాగే వరలక్ష్మి కృష్ణమ్మ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెక్కువసేపు నేను ఇలాగే చేశాను అనుకోండి, మీరు ఆన్సర్స్ పంపించేసేసుకుంటారనమాట. ఓకే కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ రైట్ ఆన్సర్. అండ్ ఇంకెవరైనా ఉన్నారా? ఓకే ఇంతవరకు అయితే రైట్ ఆన్సర్ పంపించారు. మరి ఏ సంవత్సరంలో ఫిబ్రవరి నెల పౌర్ణమి రాకుండానే పూర్తయ్యింది అంటే, ఫస్ట్ అది ఎప్పుడు జరిగింది అని అంటే, 1866 సంవత్సరంలో ప్రపంచ చరిత్రలోనే ఒక స్పెషల్ ఫిబ్రవరి అన్నమాట. ఎందుకంటే ఆ నెలలో అసలు పౌర్ణమే రాలేదు. ముందు జనవరిలో 2 పౌర్ణమిలు, అండ్ ఆ తర్వాత మార్చిలో 2 పౌర్ణమిలు వచ్చాయన్నమాట. అంటే సృష్టి క్రియేట్ అయిన తర్వాత ఫస్ట్ టైం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అంటే

మామూలుగా మనకి గూగుల్లో అయితే ఎవ్రీ 20 ఇయర్స్ కి ఇట్స్ హ్యాపెండ్ అని వస్తున్నారు కానీ అని మనకి కనిపిస్తుంది. కానీ దాదాపు ఇలాంటి ఒక సంఘటన జరగాలి అంటే ఒక 3 లక్షల సంవత్సరాల తర్వాత జరుగుతుందంట. సో అప్పటి వరకు మీరు నేను ఉండి మళ్ళీ మాట్లాడుకుందాం దీని గురించి, రైట్? మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్లే ముందు మీకోసం వచ్చేస్తుంది మరో పాట, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

టూ నుంచి కేకే పాడిన పాట విన్నారు. బాలాజీ రాశారు ఈ పాటని, ఆయనలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. 151 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. అయితే ఈజీ క్వశ్చన్ ఒకటి అడిగైనా చాలా అంటే చాలా ఈజీ. నాకు తెలిసి మీ అందరికీ తెలిసే ఉంటుంది, నాకే లేట్గా కొంచెం తెలిసిందేమో మరి. ఓకే ఫైన్. మామూలుగా కళ్ళకి అందాన్ని ఇచ్చేవి ఏవి అని అంటే ఏం చెప్తారు? కాటుక, అవునా? మరి కాటుక పెట్టుకోవాలి అంటే కళ్ళు అందంగా ఉండాలి, అండ్ అలాగే కనురెప్పలు కూడా చాలా అందంగా కనిపించాలి కదా. మరి కనురెప్పలు లేని జీవి కూడా ఒకటి ఉంటుంది. మరి ఇంతకీ కనురెప్పలు లేని ఆ జీవి ఏంటి? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి ఆన్ 0402324085204023243.

రాసిన టీజింగ్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ చింతకాయలు రవి నుంచి విన్నారు. శంకర్ మహదేవన్ పాడిన పాట 155 అండ్ స్టూడియో క్లాక్. ఇంత ఈజీ క్వశ్చన్ అడిగితే ఎలా స్వాతి, ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారు? ఓకే రైట్, చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు. సింపుల్గా చదివేనా? మీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు అంతే. సో మీ అందరి పేర్లు మీకు తెలుసు కాబట్టి నేను చదవనక్కర్లేదంటారా? ఓకే. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, చాలామంది నాకు పంపిస్తున్నారు, మేము జెమినీలో చూసాము, గ్రోక్లను అడిగాము. సో జెమినీ అక్క, గ్రోక్ అంకుల్, గూగుల్ తల్లి వీళ్ళందరూ చెప్తారు, కానీ బట్ మీరు నాకు ఆన్సర్ పంపించేటప్పుడు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే అది రైటా రాంగా అర్థమైపోతుంది. బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట్ వరంగల్, రాకేశ్వరి ఫ్రమ్ నందిపేట్, అనిత ఫ్రమ్ గజ్వేల్, వాణి లింబాద్రి ఫ్రమ్ నందిపేట్ అండ్ ఆల్సో బీదివాకర్ ఫ్రమ్ ఉమ్మడ అండ్ ఫిరాజ్ దిగుడ నుంచి శ్రీనివాస్, అంకుశాపురం నుంచి దోర్నాల సుదర్శన్ గారు అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ గుమాస్తా కాలనీ నుంచి సంగవి శ్రీనివాస్ లావణ్య, పోలేపల్లి శ్రీనివాస్ ఫ్రమ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అండ్ రమణి సుబ్బారావు గారు ఫ్రమ్ సికింద్రాబాద్, పుష్పశ్రీ శ్రీనివాస్ ఫ్రమ్ సైదాబాద్ హైదరాబాద్, రిషి వర్ధన్ ఫ్రమ్ రామన్నపేట అండ్ ఆల్సో దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు. నెక్స్ట్ రైట్ ఆన్సర్ చిలుక నారాయణ, అనసూయ ఫ్రమ్ జానకంపేట నిజామాబాద్ నుంచి పంపించారు, హర్షిణి ఫ్రమ్ ఆదిలాబాద్ అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్ నిజామాబాద్ నుంచి, మురహరి యశోద అండ్ ఆల్సో బలరాం ఫ్రమ్ బోయిన్పల్లి, పెండ్యాల భాగ్యలక్ష్మి, సత్యనారాయణ ఫ్రమ్ ఏనుగల్లు నుంచి,

అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు మధుసూదన్ రెడ్డి గారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఎవరు అంటే వేముల నరసింహరావు గారు. అండ్ ఇంకా ఎవరు అంటే ఓకే భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ అలాగే సుమలత. హనుమాన్ టేకిడి హైదరాబాద్ నుండి దోమకొండ విజయ్ గారు. జిబ్లక్పల్లి నుంచి చిక్కి చక్రపాణి చందన అండ్ ఆల్సో దేవనూరు మజ్ర చిన్నపల్లి గ్రామం నుంచి మురళీ రాధాకృష్ణయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పాలెంపోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఫ్రమ్ ఉమ్మడ, కళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, శివానగర్ సిహెచ్ శివ ఓకే శివ గంగానగర్ నుంచి ఎవరు ధనరాజ్ అండ్ అలాగే సునీత గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే ఫైన్, మరి ఆన్సర్ ఏంటి అనంటే పాములు అండ్ అలాగే ఏమంటారు చేపలకి రెండిటికి కూడా ఐలిడ్స్ ఉండవన్నమాట. సో అందుకే అవి ఎప్పుడు కళ్ళు తెరిచే నిద్రపోతాయి, ఎప్పుడు కూడా కనురెప్ప వేయకుండా చూస్తున్నట్టుగా మనకు కనిపిస్తాయి అన్నమాట. సో వీటికి అస్సలు కనురెప్పలు ఉండవు. కాకపోతే మరి ఎలా కళ్ళు ఎలా సేవ్ చేసుకుంటాయి ఏవైనా ఎదురుగా వస్తే అంటే వాటికి స్పెక్టాకిల్ లేదా బ్రిల్ అనే ఒక లైట్ పొర ఒకటి ఉంటుందన్నమాట, అది చాలా సేఫ్గా ఉంచుతుంది వాటి కళ్ళని. నాకు ఇంకో డౌట్ ఏం వచ్చిందంటే పాములకి చేపలకు ఉండవా, చీమకుంటాయా, దోమకుంటాయా, ఎవరైనా చూసారా? ఈసారి ఎప్పుడైనా చీమలు దోమలు మీకు కనిపిస్తే ఓసారి పట్టుకొని చూడండి వాటికి కనురెప్పలు ఎలా ఉంటాయా, తెలుసుకోవాలి కదా. ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా? ఇది వాల్టి షో టైం. మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2 గంటలు దాటి 15 నిమిషాలు అవుతోంది. శక్తిశీలి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వేణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. ఒక సాధారణ యాంకర్గా మొదలైంది ఆమె ప్రయాణం. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక గంభీరమైన గొంతుగా మారింది ఆమె స్వరం. 800 రూపాయల శాలరీ నుంచి గ్లోబల్ ఐకాన్ వరకు సాగిన ఆమె అద్భుత ప్రయాణం గురించి మాట్లాడుకుందాం ఇవాళ శక్తిశీలిలో. మరి ఇంతకీ ఎవరామె అంటే, భారతీయ జర్నలిజం చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయం ఆమె. మరి ఆమె ఎవరో గెస్ చేసి నాకు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

రణం మూవీ నుంచి మల్లికార్జున్ అండ్ అలాగే మహాలక్ష్మి పాడిన పాట విన్నారు. 227 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇందాక నేను ఒక విమెన్ గురించి, ఒక స్త్రీ గురించి చెప్పాను. యాంకర్గా మొదలైన ఆమె ప్రస్థానం ప్రపంచ

0: ప్రపంచం మొత్తం ఆమె గొంతుకి ఫిదా అయిపోయింది. భారతీయ జర్నలిజం చరిత్రలోనే ఓ అద్భుతమైన అధ్యాయం ఆవిడ. మరి ఇంతకీ ఎవరా వ్యక్తి, ఎవరా ధీర వనిత అంటే, నిజంగానే కష్టాల నుండి ఎదిగిన ధీర వనిత ఆమె. 1983లో రాజస్థాన్లోని పిలానీలో పుట్టింది ఆమె. తర్వాత ఢిల్లీలో పెరిగింది. జర్నలిజం ప్రయాణం అంటే అంత ఆషామాషి ఏం కాదు కదా. అది 1982 ఆ టైంలో. మొట్టమొదట దూరదర్శన్లో కెరీర్ మొదలుపెట్టింది ఆమె, యాంకర్గా, వ్యాఖ్యాతగా. మరి ఫస్ట్ శాలరీ 800 రూపాయలు. నిజమే, ఆ చిన్న మొత్తంతోనే తన కలల ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఆమె. ఇంత చెప్పినా ఇంతకీ ఎవరు ఆవిడ అంటారా? ఆవిడ పేరే పల్కీ శర్మ ఉపాధ్యాయ. మరి గుర్తొచ్చే ఉంటుందా? అసలు నిజంగా జర్నలిజంలో ఒక మహిళ అయ్యుండి అంత గొప్ప స్థానానికి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. మరి ఈరోజు శక్తిశీలిలో మనం మాట్లాడుకుందాం పల్కీ శర్మ ఉపాధ్యాయ గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VB Telugu select cheskuni, non-stop music and entertainment ni enjoy cheyandi. Vivid Bharati Akashvani Telugu, tarataraala taragani aanandam alarinche sampurna vinodam.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. 2351 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. మనం మాట్లాడుకుంటున్నాం భారతీయ జర్నలిజంలోనే ఒక చరిత్రను క్రియేట్ చేసిన జర్నలిస్ట్ పల్కి శర్మ ఉపాధ్యాయ గురించి. అయితే అంటే దూరదర్శన్లో యాంకర్గా తన ప్రస్థానం మొదలైంది. అయితే ఆ తర్వాత తనకి నచ్చిన, అంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తను ఏదైతే తను ఇష్టపడిందో జర్నలిజం, ఆ కెరీర్లో చాలా, అంటే ఆ టైంలో జర్నలిజం దట్ విమెన్ అంటే ఇంకా ఎక్కువగా ఉంటాయి కదా, సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఫేస్ చేసుకుంటూ ఏ రోజు వెనకడుగు వేయకుండా ఎలా అంటే ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగారు ఆవిడ. ముఖ్యంగా ఒక ఛానల్కి సంబంధించి గ్రావిటీస్ అనే ఒక షో ద్వారా అంతర్జాతీయ వార్తలను సామాన్యులకు కూడా అర్థమయ్యేలాగా వివరిస్తూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు పల్కి శర్మ ఉపాధ్యాయ. ఇక ఆ తర్వాత ఫస్ట్ పోస్ట్లో వింటేజ్ షోతో డిజిటల్ మీడియా విప్లవం, అంటే నిజానికి అంటే ఒక విమెన్ యాంకర్ జర్నలిజం నుంచి ఒక డిజిటల్ మీడియాలోకి వచ్చేసి ఒక కొత్త ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకోవడం అంటే అంత ఈజీ కానే కాదు. అలాంటిది పల్కి శర్మ ఒక షోతో కంప్లీట్గా ఏంటంటే డిజిటల్ మీడియాలోనే ఒక సంచలనాన్ని క్రియేట్ చేసింది అని చెప్తారన్నమాట. వార్తలను ఎలా చెప్పాలో, నిజానికి వార్తలని ఇలా చెప్తే కూడా బాగుంటుంది అని ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేసిన యాంకర్ జర్నలిస్ట్ పల్కి శర్మ ఉపాధ్యాయ. ఇంకా మాట్లాడుకుందాం వాడి గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

చెప్పను మూవీ నుంచి పాత విన్నారు 2:43 ఆన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. మనం మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో మరి జర్నలిజం హిస్టరీలోనే ఒక ట్రెండ్ని క్రియేట్ చేసిన విమెన్ జర్నలిస్ట్ అండ్ న్యూస్ ప్రెజెంటర్ పల్కి శర్మ ఉపాధ్యాయ గురించి. మారుతున్న కాలంతో పాటు జర్నలిజం కూడా మారిపోయింది కదా ప్రజెంట్ మనం అబ్జర్వ్ చేస్తే. అంటే న్యూట్రాలిజంగా ఉండాల్సింది పోయి, అంటే జర్నలిస్ట్ అనేవాళ్ళు అండ్ మీడియా ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉండాలి, కానీ ఇప్పుడు అలా మారిపోయింది. చాలా అంటే చాలా చేంజ్ అయింది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి మౌత్ పీస్లు ఉన్నాయి, మౌత్ పేపర్లు ఉన్నాయి. సో జర్నలిజం అనేది తన టెంపర్మెంట్ని కోల్పోయి చాలా ఇయర్స్ అయింది అంటారు పల్కి శర్మ. ఇందులో ఇక విలువలు వలవల గురించి మాట్లాడాల్సిన అవసరం అంతగా లేదు. అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ దిగ్గజాలు కూడా మీడియా వ్యాపారంలోకి అడుగు పెట్టేసరికి సో మీడియా నుంచి న్యూట్రాలిజంని ఆశించడం అత్యాశే అవుతుందన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తన వ్యక్తిత్వాన్ని ఎక్కడా తగ్గనీయకుండా తమ టెంపర్మెంట్ని కోల్పోకుండా రిపోర్టింగ్, వ్యాఖ్యానం, విశ్లేషణ ఏదైనా కానివ్వండి తన బ్రాండ్ను చూపించిన యాంకర్ అండ్ న్యూస్ ప్రజెంటర్ అండ్ జర్నలిస్ట్ ఎవరు అంటే పల్కి శర్మ ఉపాధ్యాయ. అంటే 40 ఏళ్ళలోపున్న ఒక విమెన్ ఇన్ని ఒత్తిళ్లను తట్టుకుంటూ, అంటే మీడియాలో ఉంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు, అలాంటిది ఒక న్యూస్ ప్రజెంటర్గా ఉంటూ ఇన్ని అంటే ఇన్ని అవాంతరాలను ఎదుర్కొంటూ, అసలు ఆవిడ మైక్ పట్టుకుందంటే చాలు, డిబేట్కి కూర్చుందంటే చాలు మిగతా వాళ్ళందరూ కూడా భయపడిపోయేలా చేసేది పల్కి శర్మ ఉపాధ్యాయ. ఇంకా మాట్లాడుకుందాం ఆవిడ గురించి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 251 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు శక్తిశీల్లో. మనం మాట్లాడుకుంటున్నాం పల్కీ శర్మ ఉపాధ్యాయ గురించి. అయితే నెలకు కేవలం 800 సంపాదించే స్థాయి నుంచి ఈరోజు ప్రపంచం మెచ్చే ఒక పవర్ఫుల్ జర్నలిస్ట్గా ఎదగడం అంటే అది మామూలు విషయం కాదు. కష్టపడే తత్వం, అకుంఠిత దీక్ష, ఓపిక ఉంటే నిజంగా ఆకాశం కూడా హద్దు కాదు అనిపించేలా నిరూపించారు ఆవిడ. అయితే ఫస్ట్ పోస్ట్ నుంచి తను నిష్క్రమించింది. అయినా సరే ఆమె వదిలి వెళ్ళిన ఆ కీర్తి, ఆ ధైర్యం రాబోయే తరాల జర్నలిస్టులకి ఎప్పుడు కూడా ఒక వెలుగులా ఉంటుంది అంటారు. మరి ప్రస్తుతానికైతే తను ఫస్ట్ పోస్ట్ అంటే జర్నలిజం నుంచి తను ఒక పెద్ద ప్రముఖ ఛానల్కి చీప్ ఎడిటోరియల్గా మారారన్నమాట పల్కీ శర్మ ఉపాధ్యాయ. 40 ఏళ్లకే ఇంత గొప్ప స్థానాన్ని అది మీడియా రంగంలో సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. అందుకే అంటారు ఏదైనా మనం ఎదగడానికి ఆ బీజం అనేది చిన్నప్పుడో ఎప్పుడో పడుతుంది, కాకపోతే దాన్ని మనం కరెక్ట్ వేలో తీసుకెళ్ళలేకపోతే మధ్యలోనే ఆగిపోతాం. కానీ ఏదైతే అనుకున్నామో దాని వైపుగానే మన అడుగులు పడితే మాత్రం డెఫినెట్గా ప్రపంచం గర్వించే స్థాయికి ఎవరైనా ఎదగచ్చు. దానికి కావాల్సింది కేవలం పట్టుదల, ఓపిక, సహనం, అంతే కదా. మరి ఇది ఇవాళ శక్తిశీలి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ

0: భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాడ మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్.

0: మస్తి ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 3 గంటలు. మరికొద్ది క్షణాల్లో ముంబై నుంచి రిలే వింటారు.
2: आप सुन रहे हैं विविध भारती सेवा, देश की सुरीली धड़कन. अगला कार्यक्रम है सखी सहेली. कीजिए बस कुछ देर का इंतजार.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 5 గంటల దాటి 50 సెకండ్లు. ఇప్పుడు వినండి చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి స్వయంవరం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పడిన డాక్టర్ దాసరి నారాయణరావు గీతం, సంగీతం సమకూర్చిన వారు సత్యం.

ఇప్పుడు వినండి, ప్రేమంటే ఇదేరా. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, సంగీతం సమకూర్చిన వారు రమణ గోగులా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి రాబోయ్ చందమామ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్య చిత్రపాడిన వేటూరి గీతం. సంగీతం అందించిన వారు మణిశర్మ.

ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్య చిత్రపాడిన సిరివేనల సీతారామ శాస్త్రగీతం, సంగీతం మహేష్, చిత్రం ప్రేమించుకుందాం రా.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు ఎఫ్ఎంఏ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి యముడికి మొగుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం రాజ్కోటి.

ఇప్పుడు వినండి, సూర్య ఐపీఎస్ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రగీతం, సంగీతం ఇళయరాజా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఇద్దరు మిత్రులు. ఈ చిత్రం కోసం పార్థసారథి చిత్రపాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, సంగీతం అందించిన వారు మణిశర్మ.

ఇప్పుడు వినండి, నువ్వు వస్తావని ఈ చిత్రం కోసం హరిహరన్ చిత్రపాడిన ఈఎస్ మూర్తి గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి పెద్దన్నయ్య. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన వేటూరి గీతం, సంగీతం కోటి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రసీమ కార్యక్రమం ఇప్పుడు వినండి. గజిని ఏ చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర, బాంబే జయశ్రీ పాడిన వెన్నెల కంటి గీతం. సంగీతం అందించిన వారు హరీష్, జయరాజ్.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. తిరిగి రాత్రి 8 గంటలకు మనోరంజన కార్యక్రమంలో ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా మరికొన్ని సినిమా పాటలు వింటారు.

0: వినోదంతో ఓలలాడించే సినీ సంగీతం,
1: శ్రోతల భాగస్వామ్యంతో కార్యక్రమాల రూపకల్పన,
0: ప్రకటనదారులను విశేషంగా ఆకర్షించే వైవిధ్యం,
1: నాటి నుంచి నేటి వరకు వన్నెతగ్గని ప్రసార విధానం,
0: ఆకాశవాణి వివిధ భారతి
1: మీ వ్యాపారాన్ని ద్విగుణీకృతం చేసే మీ అభిమాన రేడియో కేంద్రం.
0: వ్యాపార ప్రకటనలకై సంప్రదించండి నేడే.
1: ఫోన్స్ 0402321516323
0: 2321516 4.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. దేశభక్తి గీతం వింటారు. దేశభక్తి గీతం వినే ముందు ఒక ప్రకటన.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు

0: కరెంట్గా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 6:10కు తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. తెలంగాణలో రెండు జాతీయ రహదారులను 4 లేన్లకు విస్తరించేందుకు కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. విద్య, నైపుణ్యాభివృద్ది, మెడికల్ టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడుల రంగాల్లో తెలంగాణ, దక్షిణాఫ్రికాల మధ్య సహకారాన్ని విస్తరించుకోనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా 2 అదనపు టీఈటీ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. తెలంగాణలో 2 జాతీయ రహదారులను 4 లేన్లకు విస్తరించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 190.76 కిలోమీటర్ల పొడవున 7,597 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా నేషనల్ హైవే 63లోని 63 నుండి జగిత్యాల మీదుగా మంచిర్యాల వరకు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పద్ధతిలో అభివృద్ది చేయనున్నారు. అలాగే నేషనల్ హైవే 563లోని జగిత్యాల నుండి కరీంనగర్ వరకు బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ టోల్ పద్ధతిలో నిర్మించనున్నారు. హైదరాబాద్లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షులు పాల్ మషాటిలేతో కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ, దక్షిణాఫ్రికా సంబంధాలు మరింత బలపడే కోణంలో ఈ సమావేశం జరిగింది. విద్య, నైపుణ్యాభివృద్ది, మెడికల్ టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడుల రంగాల్లో ఇరుపక్షాల మధ్య సహకారాన్ని విస్తరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా 2 అదనపు టీఈటీ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు సంవత్సరానికి 2 సాధారణ టీఈటీ పరీక్షలు మాత్రమే నిర్వహించేవారు. ఇప్పుడు అదనంగా మరో 2 ప్రత్యేక పరీక్షలు నిర్వహించడానికి అనుమతి లభించింది. తెలంగాణను ప్రపంచస్థాయి ఆరోగ్య, ఫార్మా, లైఫ్ సైన్సెస్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రులు శ్రీధర్బాబు, దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా బోరపట్లలో టెరానియం బయోలాజిక్స్ అత్యాధునిక బయోలాజిక్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రులు మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణ మందుల తయారీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా పనిచేస్తుందన్నారు. క్యాన్సర్తో పాటు ఇతర వ్యాధుల చికిత్సకు అవసరమైన బయోలాజికల్ ఔషధాల తయారీలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషించనుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి మక్తల్ పర్యటన ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్దికి ఒక మైలురాయిగా నిలుస్తుందని పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో కృష్ణా, భీమా నదులపై ప్రతిపాదించిన బ్రిడ్జ్ కమ్ బ్యారేజీల నిర్మాణంపై కర్ణాటక నీటిపారుదల మంత్రి బోసరాజుతో ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయని తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మంత్రి,
1: కృష్ణానది పైన బ్యారేజ్ కమ్మల్ బ్రిడ్జ్లు ఏ విధంగా అయితే కర్ణాటక గవర్నమెంట్ లో ఆల్మట్టి నారాయణపూర్ కింద నిర్మాణం చేసుకున్నదో ఆ విధంగా చేసుకోకపోవడం వల్ల తీరని నష్టం ఏర్పడింది మనకు. ఆ నష్టాన్ని పూర్తి చేయమని మేము కోరగా మళ్ళా ముంపు గ్రామాలుగా ప్రకటిస్తాం. వారం క్రితమే కలెక్టర్లకు ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
0: ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించారు.

0: అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఈరోజు ఖమ్మంలో మంత్రి మాట్లాడుతూ వాతావరణ శాఖతో పాటు పలు అంతర్జాతీయ వాతావరణ సంస్థలు ఈ ఏడాది ఎల్నినో ప్రభావం కారణంగా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్టు అంచనా వేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ఎన్పీడీసీఎల్ పరిధిలో లైన్మెన్గా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన ప్రమోద్ కుమార్ భార్య స్వప్నకు 1 కోటి రూపాయల విలువైన ప్రమాద బీమా చెక్కును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ప్రజాభవన్లో అందజేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎన్పీడీసీఎల్ కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం శాలరీ ఖాతాలు నిర్వహించే ఉద్యోగులకు 1 కోటి రూపాయల వ్యక్తిగత ప్రమాద బీమా రక్షణ కల్పిస్తున్నారు. ప్రజల్లో ఆరోగ్యకర జీవనశైలి, ఫిట్నెస్ పై అవగాహన పెంపొందించడంతో పాటు క్రీడా కార్యక్రమాల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జూన్ 7న గచ్చిబౌలి స్టేడియంలో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం కోసం రూపొందించిన పోస్టర్ను ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని ఆయన తెలిపారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలను పక్కనబెట్టి అబద్దాలు, అతిశయోక్తులు, ప్రగల్భాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ప్రతి సందర్భంలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని లక్ష్యంగా చేసుకుని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పెట్టుబడుల సాధనలో బెంగళూరును అధిగమించినట్టు భారత రాష్ట సమితి కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు తెలిపారు. ఈరోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ ఇచ్చినప్పటికీ ఇవ్వక తప్పని పరిస్థితి సృష్టించింది కేసీఆర్ఏనని వెల్లడించారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జర్మనీలోని తురింగియా రాష్ట ముఖ్యమంత్రి మారియో వైట్ బృందం సమావేశమైంది. టెక్నాలజీ, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ది, ఫార్మా తదితర అంశాలపై పరస్పర సహకారం కోసం తెలంగాణ, తురింగియా రాష్ట్రాలు ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. కరీంనగర్లోని శాతవాహన విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో వ్యాయామ విద్య 2026 ప్రవేశ పరీక్షలు ముగిశాయి. 4 రోజుల పాటు నిర్వహించిన ఈ పోటీ పరీక్షల్లో రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 ఈరోజు చిట్టిజీ రోజు. సో మే 31 నాడు ప్రారంభమైంది, జూన్ 3 ముగుస్తుంది. 2 డేస్ అబ్బాయిలు, 2 డేస్ అమ్మాయిలు. మొత్తం మంది 3500 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాదాపు 70-80% అటెండెన్స్ ఉంది. 3-4 డేస్ లో విద్యార్థులకు ఇక్కడ సకల సౌకర్యాలు కల్పించినాము. గుడ్ న్యూస్ ఏంటంటే ఎంపీఈడి మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మేము నెక్స్ట్ ఇయర్ ప్రారంభిస్తున్నాము.
0: ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రేపు, ఎల్లుండి చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ధాన్యం కొనుగోలు, రవాణా ప్రక్రియ తుది దశకు చేరుకున్న దృష్ట్యా అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. ఈరోజు ప్రపంచ సైకిల్ దినోత్సవం జరుపుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, సుస్థిర రవాణా సాధనంగా సైకిల్ వాడకాన్ని ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి 2018లో అధికారికంగా ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రతిరోజు సైక్లింగ్ చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీర రాందాస్ అన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలో 2 జాతీయ రహదారులను 4 లేన్లకు విస్తరించేందుకు కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. విద్య, నైపుణ్యాభివృద్ది, మెడికల్ టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడుల రంగాల్లో తెలంగాణ, దక్షిణాఫ్రికా మధ్య సహకారాన్ని విస్తరించుకోనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా 2 అదనపు టీఈటీ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ప్రసార విశేషాలు వింటారు. ప్రసార విశేషాలు వినే ముందు ఒక ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈరోజు ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసారం చేయు వివిధ కార్యక్రమాలతో పాటు రేపటి కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఏ పూట ప్రసారం చేయు కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో విబ్రాంత్ అకాడమీ నయీం నగర్ హన్మకొండ విద్యార్థినులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో మిరప మరియు మొక్కజొన్న సాగులో అనుభవాల గురించి నడికూడ మండల కేంద్ర రైతు పసుల ఆనందం గారితో పరిచయం వింటారు. అనంతరం వరి సాగులో అనుభవాల గురించి మర్రిపల్లిగూడెం గ్రామ రైతులు శ్రీ ఇనుగాల రఘుపతి మరియు శ్రీ భిక్షపతి గారులతో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ పిఎల్ఐయ్య. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. ఇక రాత్రి 10:00 మధుర గీతాలు, అలనాటి ఆనిమత్యాలంటి సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: ఇక రేపటి కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 5:55 వందేమాతరం, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 7:45 ప్రాంతీయ వార్తలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం దారాభిక కార్యక్రమం వింటారు. 9:00 చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:30 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు మరియు 1:10 ప్రాంతీయ వార్తలు. 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు. సమాచార దర్శిని 6:25 వింటారు. 6:30 జానపద సంగీత కార్యక్రమం. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 7:05 తెలుగులో వార్తలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక రాత్రి 10:00 మధుర గీతాలు, అలనాట ఆనిమూత్యాల లాంటి సినిమా పాటలు వింటారు. ఇవి రేపటి కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమాచార దర్శిని వింటారు.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయండి.

0: ఎక్కండి, ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ముఖాన మొటిమల
5: మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
6: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
7: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
6: వినోదంతో ఓలలాడించే సినీ సంగీతం,
7: శ్రోతల భాగస్వామ్యంతో కార్యక్రమాల రూపకల్పన,
6: ప్రకటనదారులను విశేషంగా ఆకర్షించే వైవిధ్యం,
7: నాటి నుంచి నేటి వరకు వన్నె తగ్గని ప్రసార విధానం.
6: ఆకాశవాణి వివిధ భారతి
7: మీ వ్యాపారాన్ని ద్విగుణీకృతం చేసే మీ అభిమాన రేడియో కేంద్రం.
6: వ్యాపార ప్రకటనలకై సంప్రదించండి నేడే.
7: ఫోన్స్ 0402321-5163,
6: 2321-5164.
7: రైతు సోదరుల కోసం స్థానిక వ్యవసాయాంశాలు, సంస్కృతికి అద్దం పట్టే స్థానిక కళలు, అందరికీ అవసరమైన స్థానిక సమాచారం,
6: వీటన్నింటికీ వేదికగా మీకోసమే ప్రత్యేకంగా వెలసింది స్థానిక ఆకాశవాణి కేంద్రం.
7: మీ ప్రాంతంలోని ఎఫ్ఎం బ్యాండ్ రేడియోను ట్యూన్ చేసుకోండి.
6: మీ ప్రాంతం గురించి మరింత ఎక్కువగా తెలుసుకోండి.
8: సమాచార దర్శిని విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విభ్రాంత్ అకాడమీ నయీంనగర్ హన్మకొండ విద్యార్థినులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమం

0: వినబోయే ముందు కొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
6: మన్నికకి మారుపేరు, దర్జాకి దర్పానికి మరోపేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
7: శ్రోతలకు నమస్కారం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో వైబ్రెంట్ అకాడమీ నయీం నగర్ హన్మకొండ విద్యార్థినులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమాన్ని మంచి దేశభక్తి గీతంతో ప్రారంభిద్దాం. దేశభక్తి గీతాన్ని ఆలపించడానికి వస్తున్న విద్యార్థులు ఏ లక్ష్మీ ప్రసన్న, కె సిరిరెడ్డి, పూజ, ఎం యశస్వి, ఎం రిషిక, కె రిషిత.

0: చక్కని దేశభక్తి గీతం విన్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో అమ్మ గొప్పతనాన్ని మనకు వివరించడానికి వస్తుంది లక్ష్మీ ప్రసన్న. విందామా?
1: సృష్టికి మూలం అమ్మ, మమతాను రాగాల రూపం అమ్మ, త్యాగానికి ప్రతిరూపం అమ్మ, తీర్చుకోలేని రుణం అమ్మ. ఈ సృష్టిలో అమ్మకన్నా గొప్పదేదీ లేదు. అమ్మే లేకపోతే మనం లేము. మనల్ని నవమాసాలు మోసి పురిటి నొప్పులు భరించి మనకు జన్మనిస్తుంది అమ్మ. ఈ లోకంలో ఉన్న మానవ సంబంధాలన్నిటిలో తల్లి బిడ్డల సంబంధం విడదీయరానిది, పవిత్రమైనది. తల్లి కన్నా దైవం లేదని, గాయత్రి కన్నా మంత్రం లేదని ఋషులు చెప్పారు. నా గాయత్రః పరో మంత్రః, నా మాతుః పరదైవతం. అటువంటి తల్లి ప్రతి వ్యక్తికి పూజనీయురాలు, వందనీయురాలు. గౌరవింపబడటంలో తల్లి తరువాతే ఎవరైనా. తల్లి రుణం తీర్చుకోగలమా? తల్లి రుణం తీర్చుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. తల్లి రుణం తీరేది కాదు. ఆమెకు సేవ చేసినా తీరదు, జన్మ జన్మలకు తీరదు. తల్లి రుణం తీర్చుకోలేమని చెప్పే ఓ చిన్న కథ. కాశీనగరంలో గంగాజలాల్లో ఒక గుడి ఉంది. తల్లి రుణం తీర్చుకున్న వ్యక్తి తన చేతితో పైకి లాగితే ఆ గుడి గంగాజలం నుండి బయటపడుతుందంట. కానీ ఇప్పటి వరకు ఆ గుడి నీళ్ళలోనే మునిగి ఉంది. కాబట్టి ఓ ఆధునిక కవి, అమ్మ రుణం తీరదు, అమ్మకు అమ్మవై పుడితే తప్ప అన్నాడు. మాతృస్వరూపాలు క్షమ, కరుణ, దయ, ప్రేమ లాంటి భావాలకు పర్యాయపదంగా ఉన్న అమ్మ సహనానికి పర్యాయపదం. అందుకే మన సంస్కృతిలో పావనమైన పవిత్రమైన వస్తువులకు పక్కన తల్లికి పర్యాయపదమైన మాత అనే పదాన్ని చేర్చుకొని గౌరవిస్తుంటాం. ఉదాహరణకు పూజనీయమైన గోవును గోమాత అని పిలవడం మన సాంప్రదాయం. తల్లిపాలు లేని పిల్లలకు ఆవుపాలే పడుతుంటారు. ఆ రకంగా కూడా గోవును తల్లిగా భావిస్తాం. ప్రజలందరినీ భరిస్తున్న భూమాత మనకు ఒట్టి నేల మాత్రమే కాదు, ఆమెకు కృతజ్ఞత తెలియజేయడం కోసం భూమాత అని పిలుచుకుంటాం. మనం పుట్టింది మొదలు ఆమె చనిపోయేదాకా తల్లి మనల్ని ప్రాణాధికంగా ప్రేమిస్తూనే మన వికాసం కోసం కృషి చేస్తూ ఉంటుంది. అలాంటి అమ్మ విషయంలో మనం ఏం చేయాలి? ఆమె పనిలో మనము భాగస్వాములం కావాలి. మనకు వీలు సమయం దొరికినప్పుడల్లా ఆమెకు ఇంటి పనుల్లో సహాయం చేయడం మన కనీస కర్తవ్యం. తల్లిని ఆదరించాలి, పోషించాలి, ప్రేమగా చూసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆమె సంతోషంగా ఉండేలా చూసుకోవాలి.
0: ఇప్పుడు కార్యక్రమంలో భారత స్వాతంత్ర సంగ్రామంలో భయానికి లొంగని విప్లవ జ్యోతి చంద్రశేఖర్ ఆజాద్ బానిసత్వం కన్నా మరణమే మేలు అని నమ్మి చివరి శ్వాస వరకు దేశ స్వేచ్ఛకే అంకితమయ్యాడు. ఆయన త్యాగం, ధైర్యం ప్రతి భారతీయ హృదయంలో శాశ్వత ప్రేరణగా నిలుస్తాయి అంటూ చంద్రశేఖర్ ఆజాద్ జీవిత విశేషాలను వినిపించడానికి వస్తుంది ఎండి షాజియా.
2: మధ్యతరగతి కుటుంబంలో పండిత్ సీతారాం తివారి అగారా దేవికి చంద్రశేఖర్ ఆజాద్ జన్మించారు. తమ కొడుకును సంస్కృతంలో పెద్ద పండితుని చేయడానికి కాశీలో చదివించాలని పట్టుదల ఉండేది. కానీ ఆ పిల్లవాడికి చదువు పూర్తిగా అబ్బలేదు. చదువుకోవడానికి తల్లిదండ్రులు చేసిన ఒత్తిడి భరించలేక తాను 13వ ఏట ఇల్లొదిలి ముంబై పారిపోయాడు. 1921లో వారణాసికి వెళ్ళిపోయి అక్కడ సంస్కృత పాఠశాలలో చేరిపోయాడు. అప్పుడు అతని వయసు 15 ఏళ్ళు. ఉత్సాహంగా తను చదువుతున్న సంస్కృత పాఠశాల యందు ధర్నా చేశాడు. పోలీసులు వచ్చి పట్టుకెళ్లి న్యాయస్థానంలో నిలబెట్టారు. న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు చంద్రశేఖర్ తలతిక్క సమాధానాలు చెప్పారు. పేరేంటి అని అడిగితే ఆజాద్ అని, తండ్రి పేరు అడిగితే స్వాతంత్రం అని, మీ ఇల్లెక్కడా అని అడిగితే జైలు అని తలతిక్క సమాధానాలు చెప్పారు. న్యాయమూర్తి అతనికి 15 రోజుల జైలు శిక్ష విధించాడు. మళ్ళీ ఆ 15 రోజుల జైలు శిక్షను రద్దు చేసి 15 కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు. 1931 ఫిబ్రవరి 27న ఉదయం సుఖ్దేవ్ రాజ్తో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుతూ ఆల్ఫ్రెడ్ పార్క్లో ఒక చెట్టు కింద ఆజాద్ కూర్చొని ఉన్నాడన్న సంగతి డబ్బుకు గడ్డి తిన్న ఓ యువకుడు ఉప్పందించాడు. 4 వ్యాన్లలో పోలీసులు ఎక్కించుకొని లార్డ్ బవర్ విశ్వేశ్వర స్విన్ ఆల్ఫ్రెడ్ పార్కు చేరారు. ఒక శక్తివంతమైన బుల్లెట్ ఆజాద్ తొడలు నుండి దూసుకెళ్లిపోయింది. ఆయన బాధను

0: లెక్క చేయక ఆజాద్ తన రివాల్వర్ కాల్చాడు. విశ్వేశ్వర సింహ కాల్పులు జరుగుతుండగా ఆజాద్ కుడి చేతి గాయమైంది. వెంటనే పిస్తోల్ ఎడమ చేతికి మారింది. అక్కడ మోహరించి ఉన్న పోలీసు బలగాల గుళ్ళ వర్షం కురిపిస్తుండగా ఆజాద్ తన రివాల్వర్తో శత్రువులను చెండాడుతూ పోరాటం సాగిస్తున్నాడు. చివరకు రివాల్వర్ ఒక గుండు మాత్రమే మిగిలింది. సుఖ్దేవ్ రాజ్ సురక్షితంగా అక్కడి నుంచి తప్పించిపోయే అందుకు సహకరించాడు. నా చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువు చేతుల్లో చావను అంటూ చిన్ననాడు చేసిన శపథం నిజం చేస్తూ పిస్తోలు తనకన తను గురిపెట్టి పేల్చుకున్నాడు. ఆజాద్ పోరాడిన తీరు భారతదేశ విప్లవ చరిత్రకై వన్నె తెచ్చిన ఘటన. భారతీయ యువతకు ముందు నిలిచిన ఒక మహత్వ ఉజ్వల ఉదాహరణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఆత్మవిశ్వాసంతో భారత క్రికెట్కు కొత్త గుర్తింపు తీసుకొచ్చాడు విరాట్ కోహ్లీ. మైదానంలో ఆయన చూపించే పోరాట స్ఫూర్తి, నాయకత్వం యువతకు గొప్ప ప్రేరణ. రికార్డులకే కాదు, క్రమశిక్షణకు మరియు అంకిత భావానికి కూడా విరాట్ కోహ్లీ నిలువెత్తు ఉదాహరణ అంటూ విరాట్ కోహ్లీ జీవిత విశేషాలు అందిస్తుంది మహాశ్రీ.
2: విరాట్ కోహ్లీ జననం 1988 నవంబర్ 5వ తేదీన ఒక ప్రముఖ భారతదేశపు అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. మలేషియాలో జరిగిన 2008 క్రికెట్ ప్రపంచ కప్లో గెలుపొందిన భారత జట్టుకి అతను సారథిగా వ్యవహరించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతను ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తన తండ్రి మరణించిన రోజు కర్ణాటకతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్లో ఢిల్లీ తరఫున ఆడినప్పుడు కోహ్లీ మొదటిసారి వెలుగులోకి వచ్చాడు. ఆస్ట్రేలియాలో జరిగిన 2009 ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్లో ఇండియా విజయం సాధించడానికి కోహ్లీనే కారకుడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో కోహ్లీ భారతదేశం కొరకు 1 శతకం సాధించాడు. 17 పరుగుల తేడాతో ఇండియా ఆ ఆటలో గెలుపొందింది. 2 అర్ధశతకములతో కోహ్లీ ఆ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు సాధించిన వాడు అయ్యాడు. కోహ్లీ మరియు నటి అనుష్క శర్మ ఇద్దరు నటించడానికి సంతకం చేసిన ఒక ప్రకటన సెట్లో కలుసుకున్నారు. తర్వాత పెళ్లి చేసుకున్నారు. విరాట్ కోహ్లీ 14 ఏళ్ల టెస్ట్ కెరియర్కు 2025 మే 12 రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆయన టెస్టులో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన భారత ఆటగాడు.
1: ఇప్పుడు కాకతీయుల కళా సృష్టికి నిలువెత్తు రూపమైన 1000 స్తంభాల గుడి గొప్పతనాన్ని మనకు వినిపించడానికి వస్తోంది బుష్రాఫ్.
3: 1000 స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మక దేవాలయం. ఇది 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళా పిపాసకు మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలింది. ఆలయ విశేషాలు. ఇది వరంగల్ నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోను హన్మకొండ నగరం నడిబొడ్డున ఉంది. కాకతీయుల శిల్పాకళ శైలితో అలరారే ఈ త్రికూట ఆలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగరూపంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కొలువైనాడు. ప్రధానాలయం తూర్పునకు అభిముఖంగా అద్భుతమైన వాస్తుకళతో అలరారుతూ చూపురలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖమై ఉన్న నందీశ్వరుని విగ్రహం నల్లరాతితో మలచబడినదై కళ్యాణ మండపానికి ప్రధానాలయాలకు మధ్యన టీవీగా దర్శనమిస్తుంది. ప్రధానాలయం నక్షత్రాకార మండపంపై రుద్రేశ్వరుడు, విష్ణువు, సూర్య భగవానులకు వరుసగా తూర్పు, దక్షిణ, పడమరులకు అభిముఖంగా 3 ఆలయాలు ఏకపీఠంపై అద్భుతమైన శిల్పకళతో మలచబడినవి. ఆలయ మంటపంపై లతలు, పుష్పాలు, నాట్య భంగిమలో ఉన్న స్త్రీమూర్తులు పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలిచిన తీరు చూపురులను ఆకర్షిస్తాయి. కళ్యాణ మంటపం ప్రధానాలయాన్ని కలిపి మొత్తం 1000 స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి 1000 స్తంభాల దేవాలయం అనే పేరు ప్రసిద్ధి. మాఘ, శ్రావణ, కార్తీక మాసాలలో ఆలయ సందర్శన విశేష ఫలాన్ని ఇస్తుందని నమ్మకం. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాలలో ఇసుక వేస్తే రాలనంతగా భక్తజన సందోహం రుద్రేశ్వరుణ్ణి దర్శిస్తారు. రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, శతసహస్ర దీపాలంకరణలు, నిత్యం పూజలు, అన్నరాశితో జరిగే ప్రత్యేక అలంకరణలతో అలరారే రుద్రేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం దివ్యానుభూతిని మిగిలిస్తుందని నిస్సంశయం. ఇంతటి ప్రసిద్ధి కల ఈ ఆలయానికి దూర ప్రాంతాల వారు కూడా దర్శించుకోవడానికి వస్తారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. కాకతీయ సామ్రాజ్యాన్ని ధైర్యంగా పాలించిన మహావీరనారి రాణి రుద్రమాదేవి. యుద్ధ భూమిలోనూ పరిపాలనలోనూ ఆమె చూపిన సామర్థ్యం చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. ఆమె శౌర్యం, నాయకత్వం భారతీయ మహిళా శక్తికి అద్భుతమైన ప్రతీక అంటూ రుద్రమదేవి జీవిత విశేషాలను మనకు అందిస్తోంది రిషిక.
1: రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక ధృవతారగా వెలిగిన మహారాణి. కాకతీయ వంశమునకు గొప్ప పేరు, ప్రఖ్యాతులను తెచ్చిపెట్టిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమాదేవి ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ. గణపతి దేవుని పట్టపురాణి సోమలాదేవి కుమార్తె రుద్రమాదేవి. ఈమె తండ్రి గణపతి దేవుని పుత్ర సంతానం లేదు. అందువలన రుద్రాంబను తన కుమారులాగా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేశాడు. కాకతీయులలో ఆగ్రగణ్యుడైన గణపతి దేవుని తర్వాత 1269 రుద్రమహారాజు బిరుదంతో కాకతీయ మహాసామ్రాజ్యాన్ని సింహాసాన్ని అధిష్ఠించింది. అయితే ఒక మహిళ పాలకురాలు కావటం ఓర్వలేని అనేక మంది సామంతులు తిరుగుబాటు చేశారు. రుద్రమ్మ తన సేనలతో కలిసి ఈ తిరుగుబాట్లన్నిటినీ విజయవంతంగా అణచివేసింది. 1257 నాటి జుత్తిగ శాసనం ప్రకారం ఆమె నిడదవోలు చెందిన చాళుక్య వీరభద్రుని పెళ్లాడింది. 1262 నుంచే ఆమె స్వతంత్రంగా పరిపాలించటం ప్రారంభించింది. 1268 నెల్లూరు జిల్లా ముత్తుకూరు ప్రాంతం వరకు చొచ్చుకొచ్చిన వీరరాజేంద్ర చాళుణ్ణి ఓడించింది. ఆ భూభాగాన్ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ కాయస్థ జన్నిగదేవుడు గుంటూరు జిల్లా పల్నాడులోని దుర్గి గ్రామంలో 1269 వేయించిన శాసనం రుద్రమదేవిని పటోధృతిగానే పేర్కొంది. ఆమె తన శక్తి సామర్థ్యాలతో ప్రతి ఒక్కరిని మెప్పించి దిగ్విజయంగా పాలన వ్యవహారాలను నిర్వహించారు. 1262 నుంచి 1289 సుమారు 27 పాటు చక్కటి పరిపాలన చేశారు. మన దేశంలో మహిళ పాలకులు చాలా అరుదు. రుద్రమదేవి పాలన ప్రజారంజకమై బాసిల్లింది. శాంతి స్థుతిరలతో విరజిల్లింది. కీర్తుశకం 1000 నుంచి 1322 దాదాపు 3 పాటు తెలుగు నేలనేలింది కాకతీయ వంశం. వీరి కాలంలోనే త్రిలింగ ఆంధ్ర పదాలకు అర్థం, పరమార్థం ఏర్పడ్డాయి. గొలుసుకట్టు చెరువులు అంటే ఒక ఊరి చెరువు నుండి అలుగు పోస్తే ఆ వృధా నీరు మరో పల్లెల్లోని చెరువు కుంటల్లోకి వెళ్తుంది. రుద్రమాదేవి పాలనలో అప్పటి ప్రధాన రంగమైన వ్యవసాయం వర్ధిల్లింది. సాగునీటి కొరత లేకుండా సువిశాలమైన చెరువులు తవ్వించారు. తెలంగాణలో ఇప్పుడు ఉన్న గొలుసుకట్టు చెరువుల శాస్త్రీయ విధానము ప్రపంచం మొత్తంలో తెలంగాణలో తప్ప మరెక్కడ కనిపించవు. రాణి రుద్రమాదేవి సూచించిన వ్యవసాయ శాస్త్రీయ విధానం 800 దాటిన తెలంగాణలో రైతులకు వ్యవసాయానికి ప్రధాన మూలాధారం. ప్రతి గ్రామానికి ఉన్న చెరువులు, కుంటలు, లక్నవరం, పాకాల, రామప్ప లాంటి పెద్ద పెద్ద జలాశయాలు వారి పరిపాలన దక్షతకు నిదర్శనం. వారి కాలంలో వ్యవసాయంతో పాటు వాణిజ్యం కూడా విస్తరించింది. రుద్రమ్మ భుజశక్తి దియుక్తితో శత్రువుల పాలిట సింహస్వప్నమైనది. బయటి శత్రువుల కుట్రలు, కుతంత్రాలెన్నో సమర్థవంతంగా ఎదుర్కొన్న వీరవనిత. సామ్రాజ్యాన్ని దక్షిణ తమిళనాడులోని కంచి నుంచి ఉత్తరాన ఛత్తీస్గఢ్ బస్తర్ సీమ వరకు, పడమరన బెడనాడు నుంచి తూర్పున సముద్రం వరకు, ఈశాన్యంలో గజం అంటే ఒరిస్సా వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసింది. ఆమె సాహసానికి, ధీరత్వానికి, తెగువకు, పాలన దక్షతకు మారుపేరుగా నిలిచింది. తెలంగాణ మహిళ పాలన పటిమను మన జాతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసింది.
0: ఇప్పుడు విందాం. కృత్రిమ మేధస్సు ఆధునిక జీవితంలో పనిని వేగంగా, సులభంగా మార్చుతుంది. విద్య, వైద్య, పరిశ్రమలలో AI మానవ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. సరైన వినియోగంతో AI సమాజ అభివృద్ధికి శక్తివంతమైన సాధనంగా నిలుస్తుంది అంటూ కృత్రిమ మేధస్సు ఆవశ్యకతను వివరిస్తుంది తరుణి వైష్ణవి. ఇప్పటి వేగవంతమైన సాంకేతిక యుగంలో కృత్రిమ మేధస్సు మానవ జీవనంలో అత్యంత ప్రభావశీలమైన శక్తిగా ఎదిగింది.

0: ఒకప్పుడు కేవలం పరిశోధన శాలల్లో మాత్రమే కనిపించిన ఈ సాంకేతికత నేటి రోజుల్లో మన చేతిలో ఉండే మొబైల్ ఫోన్ నుంచి పెద్ద పరిశ్రమల వరకు ప్రతి దశలోనూ భాగస్వామి అయ్యింది. మన అవసరాలను అంచనా వేసి పనిచేసే యంత్రాలు, మన మాటలు వినిపించి స్పందించే స్మార్ట్ పరికరాలు, డాక్టర్లకు భవిష్యత్తు సమస్యలను ముందుగానే గుర్తించడంలో సహాయపడే సాధనాలు, ఇవి అన్నీ కృత్రిమ మేధస్సు వల్లే సాధ్యమయ్యాయి. కృత్రిమ మేధస్సు యొక్క ముఖ్య లక్షణం దీన్ని నేర్చుకునే శక్తి. ఒకసారి డేటాను అందిస్తే అది అందులోని నమూనాలను గమనించి మనిషి ఆలోచనల మాదిరిగా నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేస్తుంది. అందుకే నేడు బ్యాంకులు మోసపూరిత లావాదేవీలను వెంటనే గుర్తించగలుగుతున్నాయి. సోషల్ మీడియా మనకు నచ్చే విషయాలను అంచనా వేసి సూచిస్తోంది. కేవలం పనులను వేగవంతం చేయడమే కాకుండా మనిషికి ప్రమాదకరమైన లేదా శ్రమతో కూడిన పనులను కూడా AI సులభతరం చేస్తోంది. ఆరోగ్య రంగంలో కూడా AI కీలక పాత్ర పోషిస్తోంది. స్కాన్ రిపోర్ట్లను విశ్లేషించి రోగ లక్షణాలను ముందుగానే గుర్తించడం, రోగి శరీర పరిస్థితులను నిరంతరం గమనించి చికిత్స మార్గాన్ని సూచించడం, మెషిన్ లెర్నింగ్ ఆధారంగా కొత్త మందులను అభివృద్ధి చేయడం వంటి ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇలాంటి సాంకేతికత వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోగులకు న్యాయమైన వైద్య సేవలు అందే అవకాశం పెరుగుతోంది. విద్యారంగంలో కూడా కృత్రిమ మేధస్సు కొత్త దిశలు చూపిస్తోంది. ప్రతి విద్యార్థి చదివే పద్ధతి, అర్థం చేసుకునే వేగం, లోపాలు ఇవన్నీ గమనించి వ్యక్తిగత పాఠ్యావళిని రూపొందించే స్మార్ట్ వ్యవస్థలు అందుబాటులోకి వస్తున్నాయి. ఉపాధ్యాయులకు బోధనను సులభతరం చేసే అనేక సాధనలు రూపొందుతున్నాయి. విద్యార్థుల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి AI ఆధారిత సిమ్యులేటర్లు, వర్చువల్ రియాలిటీ విధానాలు వాడుకలోకి వస్తున్నాయి. పరిశ్రమల రంగంలో కూడా AI వలన ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతోంది. రోబోటిక్ ఆటోమేషన్ వల్ల కొన్ని పనులు నాణ్యతతో, పొరపాట్లు లేకుండా పూర్తవుతున్నాయి. శక్తి వినియోగాన్ని నియంత్రించడం, యంత్రాల్లో వచ్చే లోపాలను ముందే గుర్తించడం వలన కంపెనీలకు ఖర్చులు తగ్గుతున్నాయి. వ్యవసాయంలో కూడా AI కొత్త పరిష్కారాలు అందిస్తోంది. పంటలో వ్యాధులను గుర్తించడం, నీరు మరియు ఎరువులను సరైన పరిమాణంలో వినియోగించడంలో సహాయం చేయడం ఇలాంటి ప్రయోజనాలు రైతులకు ఎంతో ఉపకరిస్తున్నాయి. అయితే కృత్రిమ మేధస్సు వృద్ధితో పాటు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. యాంత్రీకరణ వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయనే భయం సమాజంలో ఉంది. అంతేకాక వ్యక్తిగత డేటా భద్రత కాపాడటం, AI తప్పు నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిపై బాధ్యత ఎవరిదనే ప్రశ్నలు కూడా ముందుకొస్తున్నాయి. అందువల్ల AIను నియంత్రించే చట్టాలు, నైతిక విధానాలు తప్పనిసరిగా ఉండాలి. సాంకేతికత మానవుడికి మేలు చేయాలనే లక్ష్యంతోనే అభివృద్ధి చెందాలి. మొత్తానికి కృత్రిమ మేధస్సు నేటి ప్రపంచాన్ని కొత్త దిశలో నడుపుతున్న విప్లవాత్మక శక్తి అని చెప్పొచ్చు. ఇది మనిషి సౌకర్యాలను పెంచుతూ, సమస్యలకు కొత్త పరిష్కారాలు చూపిస్తూ, భవిష్యత్తు తరాలకు మరింత తెలివైన ప్రపంచాన్ని నిర్మిస్తోంది. అయితే ఈ సాంకేతికతను జాగ్రత్తగా, బాధ్యతతో వినియోగించడం అవసరం. అప్పుడే AI మన జీవితాలను మెరుగుపరిచే శక్తిగా నిలుస్తుంది.
1: కార్యక్రమంలో చివరగా విందాం, భారత క్రికెట్ చరిత్రలో స్వర్ణ అధ్యాయాన్ని రాసిన మహానాయకుడు కపిల్ దేవ్. ఆల్రౌండర్గా ఆయన ప్రతిభ, పోరాట స్ఫూర్తి తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి అంటూ ఆయన జీవిత విశేషాలను మనకు అందిస్తున్నారు శ్రావ్య.
2: కపిల్ దేవ్ రామ్లాల్ నిక్కంజ్ భారతదేశపు ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. 1959 జనవరి 6న జన్మించిన కపిల్ దేవ్ తల్లిదండ్రులు రామ్లాల్ నిక్కంజ్ రాజ్ కుమారిలు. వారి స్వస్థలం ప్రస్తుత పాకిస్తాన్లోని రావల్పిండి సమీపంలోని ఒక గ్రామం. దేశ విభజన సమయంలో భారత్కు తరలివచ్చి చండీగఢ్లో స్థిరపడ్డారు. DAV కళాశాలలో విద్య అభ్యసించి కపిల్ దేవ్ 1971 దేశ్ ప్రేమ్ ఆజా శిష్యుడిగా కళాశాలలో విద్యాభ్యసించాడు. కపిల్ దేవ్ భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలు అందించి దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యున్నత ఆల్రౌండర్లో ఒకటిగా పేరు సంపాదించాడు. కపిల్ దేవ్ తన బౌలింగ్తో బ్యాట్స్మెన్లను హడలెత్తించాడు. 1975 నవంబర్లో కపిల్ దేవ్ హర్యానా తరపున పంజాబ్పై తొలిసారి ఆడి 39 6 వికెట్లు సాధించాడు. ఆ మ్యాచ్లో పంజాబ్ 63 ఇన్నింగ్స్ ముగియడం, హర్యానా విజయం సాధించడం జరిగింది. 1976-77 సీజన్లో జమ్మూకాశ్మీర్పై ఓపెనింగ్ బౌలర్గా రాణించి 36 8 వికెట్లు పడగొట్టి తన జట్టును గెలిపించాడు. 1977-78 సీజన్లో సర్వీస్ ఎండ్ సీజన్ మ్యాచ్తో తొలి ఇన్నింగ్లో 38 వికెట్లు సాధించి మరోసారి తన ప్రతిభను చాటి చెప్పాడు. అదే మ్యాచ్ 2 3 సాధించి ఒకే అంతర్జాతీయ మ్యాచ్లో 10 ఘనతను తొలిసారిగా పొందినాడు. తర్వాత ఇదే ఘనతకు టెస్ట్ క్రికెట్లో కూడా 2 సాధించాడు. 1978-79 సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన ఘనతను పొందిన

0: కాపాడు. బ్యాటింగ్లో కూడా 2 అర్ధశతకాలను సాధించాడు. దులీప్ ట్రోఫీలో 24 ఓవర్లు 65 పరుగులకే 7 వికెట్లు సాధించి జాతీయ దృష్టిని ఆకర్షించాడు. కరాచీలోను నేషనల్ స్టేడియంలో జరిగిన 3వ టెస్టులో 33 బంతుల్లోనే 2 సిక్సర్లతో అర్ధ సెంచరీ చేసి భారత్ తరపున అతివేగంగా అర్ధ సెంచరీ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. 1979-80లో అర్జున అవార్డును సాధించాడు. 1982లో పద్మశ్రీ అవార్డును సాధించాడు. 1983లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సాధించాడు. 1991లో పద్మవిభూషణ్ అవార్డును సాధించాడు. 2002లో విజ్డెన్ ఇండియన్ క్రికెటర్ ఆఫ్ ది సెంచరీ చేశాడు. 2013లో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ సంవత్సరానికాను కల్నల్ సికే నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని ఎంపికయ్యాడు.
1: ఇంతవరకు శ్రోతలు యువవాణి యువజనుల కార్యక్రమంలో వైబ్రంట్ అకాడమీ నయీం నగర్ హన్మకొండ విద్యార్థినులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం ఎం తరుణి వైష్ణవి, వి లహరి. ధన్యవాదములు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
5: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
7: యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాటను విందాం. బొమ్మరీలు ఈ చిత్రం కోసం సిద్ధార్థ పాడిన కులశేఖర్ మరియు అనంత శ్రీరామ్ గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. ఉద్యోగ సమాచారం వినే ముందు ఒక ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టుల భర్తీకి

0: కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 12,256 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఆడిటర్, అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్ వంటి పలు రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను సీజీఎల్ 2026 ఎగ్జామినేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ ఉద్యోగాలకు అభ్యర్థులు గణితం లేదా స్టాటిస్టిక్స్ లేదా ఎకనామిక్స్ మొదలైన సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 1 ఆగస్టు 2026 నాటికి పోస్టును బట్టి 18 నుండి 32 ఏళ్ల మధ్య ఉండాలి. టైర్ 1, టైర్ 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూన్ 22, 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత సంచార నిగమ లిమిటెడ్ BSNL డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన జూనియర్ టెలికాం ఆఫీసర్ క్యాడర్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. తెలంగాణ సర్కిల్లో 2 ఖాళీలను, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 1 ఖాళీని భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో BE లేదా MSc లేదా MTech లో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 3 జూలై 2026 నాటికి 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ bsnl.co.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 3, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ పరిధిలోని టైప్ 3 KGBVలలో ఖాళీగా ఉన్న 352 పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 16 ప్రిన్సిపల్ ఖాళీలను, 98 PGT ఖాళీలను, 133 కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ ఖాళీలను, 52 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, UGDEP లేదా BPED లేదా MPED 50% మార్కులతో డిగ్రీ, పీజీ, BED, APTET లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 2025 జూలై 1 నాటికి కనీసంగా 18 ఏళ్ళు నుండి గరిష్టంగా 45 ఏళ్లకు మించకుండా ఉండాలి. అర్హులైన మహిళా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం kgbvrecruitment.apcfss.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. చిరునామా మరొకసారి kgbvrecruitment.apcfss.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 5, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఆమోదించింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రి

0: భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ ఈరోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఢిల్లీ మాళవీయ నగర్లోని ఒక హోటల్లో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఆమోదించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిధులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అందుతాయని, ఇది విమానయాన రంగంపై ఆధారపడిన 77 లక్షల మంది ఉద్యోగులను రక్షిస్తుందని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల లీటర్ ఏటీఎఫ్ ధర మార్చిలో 60.5 రూపాయలుంటే మే నాటికి 142 రూపాయలకు పెరిగిందని చెప్పారు.
1: ATF price stabilization fund mein basically ek self sustaining revolving fund banaya gaya. ATF price for the airline carriers who want to participate in this unko ek stable ATF price abhi current crisis ke dauran mile ki isse hamare entire aviation sector mein kareeb 70 lakh se adhik jo jobs hain jinke upar impact padna aarambh hone laga tha because of the stress in the sector wo isse significantly mitigate ho.
0: ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా పాత ట్రక్కులు బస్సుల స్థానంలో కొత్త వాహనాలను తీసుకొచ్చేందుకు 9,585 కోట్ల రూపాయలతో కూడిన ప్రత్యేక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 ఏళ్ల పథకం ద్వారా దాదాపు 2 లక్షల పాత ట్రక్కులు 16,000 బస్సుల స్థానంలో BS6 లేదా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతారు.
2: दिल्ली के पॉल्यूशन को रोकने के लिए एक लगातार कई स्टेप्स लिए जा रहे हैं. उन स्टेप्स में एक बहुत बड़ा निर्णय लिया गया कि जो 40% कंट्रीब्यूशन है पार्टिकुलेट मटेरियल का वो ट्रांसपोर्टेशन सेक्टर के कारण आता है और उस ट्रांसपोर्टेशन में जो सबसे बड़ा कंट्रीब्यूटर है हैवी ट्रक्स और बसेस, पुरानी ट्रकों और बसों को रिप्लेस करने का इसमें फैसला लिया गया.
0: रवाना सौकर्याल मेरुगुदललो भागंगा ओडिशालो रामेश्वर नुंडी परदीप वरकु 163 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంత రహదారి నిర్మాణానికి 8,300 కోట్లను, బీహార్లో ఖగారియా పూర్ణియా జాతీయ రహదారిని 3,936 కోట్లతో 4 వరుసల మార్గంగా విస్తరించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. వార్షిక సౌరశక్తి సామర్థ్య పెంపుదల పరంగా 2025 నాటికి భారత్ అమెరికాను వెనక్కునెట్టి ఈ ఘనత సాధించిందని ఆయన ఈరోజు సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ఈ అసాధారణ విజయం దేశంలో స్వచ్ఛ ఇంధన రంగం సాధిస్తున్న వేగవంతమైన వృద్ధికి నిదర్శనమని చెప్పారు. సమర్థవంతమైన, విశ్వసనీయమైన, సుస్థిరమైన సౌరశక్తి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ వృద్ధి ఎంతగానో దోహదపడుతుందని భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలు, ప్రచారాల్లో మీడియా అనుసరిస్తున్న అంతర్జాతీయ ఉత్తమ విధానాలు, ఆవిష్కరణలపై కేంద్ర ఎన్నికల సంఘం న్యూఢిల్లీలో 2 రోజుల అంతర్జాతీయ సదస్సును ప్రారంభించింది. ఈ సదస్సులో తప్పుడు సమాచారం, ఏఐ ఆధారిత డీప్ ఫేక్స్, పారదర్శకత లేని డిజిటల్ రాజకీయ ప్రకటనలు, ప్లాట్ఫారం గవర్నెన్స్ వంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. సదస్సులో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ 100 కోట్ల మంది ఓటర్లతో నిరంతర అనుసంధానం కోసం బూత్ స్థాయి అధికారులకు క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు రికార్డు స్థాయిలో పాల్గొనడం ఎన్నికల ప్రక్రియపై వారికున్న నమ్మకానికి నిదర్శనమని జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ ఈరోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. లోక్భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా డాక్టర్ జి పరమేశ్వర్, మరో 12 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు

0: హాజరయ్యారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డీకే శివకుమార్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా అభినందనలు తెలుపుతూ రాష్ట ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు మిజోరంలోని కొలాసిబ్ జిల్లాలో పర్యటించి పలు ప్రభుత్వ సంస్థలను, అభివృద్ది ప్రాజెక్టులను సందర్శించారు. సైదాన్లోని ప్రాంతీయ క్రీడా శిక్షణా కేంద్రం, పీఎం శ్రీ మోడల్ ప్రైమరీ స్కూల్స్, చిల్డ్రన్స్ హోమ్, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన ఆయన అక్కడ అందుతున్న సేవలను సమీక్షిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు. డెన్మార్క్ ప్రధానమంత్రిగా వరుసగా మూడవసారి బాధ్యతలు స్వీకరించిన మెట్టే ఫ్రెడరిక్సన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పరస్పర విశ్వాసం, భాగస్వామ్య విలువలు, సుస్థిర భవిష్యత్తు పట్ల ఉన్న ఉమ్మడి నిబద్దత ఆధారంగా భారత్, డెన్మార్క్ల మధ్య శాశ్వత భాగస్వామ్యం కొనసాగుతోందని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. భారత్, డెన్మార్క్ గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ను మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక సహకారాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ప్రధాని ఫ్రెడరిక్సన్తో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్టు మోదీ చెప్పారు. ఢిల్లీ మాళవీయ నగర్లోని ఒక హోటల్లో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 8 అగ్నిమాపక శకటాల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినట్టు సౌత్ ఢిల్లీ డీసీపీ అనంత్ మిత్తల్ తెలిపారు. పోలీస్, ఫైర్ సర్వీసెస్ సిబ్బంది సమన్వయంతో 40 మందిని ప్రాణాలతో రక్షించి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్పందిస్తూ సమాచారం అందిన వెంటనే విపత్తు నిర్వహణ, అంబులెన్స్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయని, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల వైద్య సహాయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి అద్భుత విజయంతో 2వ రౌండ్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో చైనాకు చెందిన వెంగ్ హాంగ్ యాంగ్పై 8-21, 22-20, 21-15 తేడాతో ఆయుష్ విజయం సాధించారు. మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్, రుత్విక్ గాదే జోడీ 21-14, 21-14 చైనీస్ తైపీ జంటపై వరుస గేముల్లో విజయం సాధించింది. అయితే పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీకి నిరాశే ఎదురైంది. కాగా మహిళల సింగిల్స్లో భారత్కు చెందిన ఉన్నతి హుడా ఈరోజు సాయంత్రం జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమి ఒకుహరాతో తలపడుతుంది. దేశ ఈశాన్య ప్రాంతాలు ఒడిశా, కొంకణ్, గోవా, పశ్చిమ బెంగాల్లోని కొన్ని భాగాల్లో ఈరోజు ఉక్కపోతతో కూడిన వేడి వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూకాశ్మీర్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో రేపటి వరకు అక్కడక్కడ బలమైన గాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఆమోదించింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో ముందుగా మిరప మరియు మొక్కజొన్న సాగులో అనుభవాల గురించి నరికూడ మండల కేంద్ర రైతు శ్రీ పసుల ఆనందం గారితో పరిచయం వింటారు. అనంతరం వరి సాగులో అనుభవాల గురించి మర్రిపల్లెగూడెం గ్రామ రైతులు శ్రీ ఎనుగాల రఘుపతి మరియు శ్రీ భిక్షపతి గారులతో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య.
1: ఈరోజు నడికుడ మండల కేంద్రంలో వివిధ రకాల పంటలు సాగు చేసే రైతు పసుల ఆనందం మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనను ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమానికి పరిచయం చేసుకొని మరి వివిధ పంటలలో అతనికి ఉన్నటువంటి అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే ఆనందం గారు.
2: నమస్కారం అండి.
1: చెప్పండి, ఈ నడికూడ గ్రామానికి సంబంధించినటువంటి వ్యవసాయ విశేషాల గురించి, ముఖ్యంగా ఇక్కడ ఏ రకమైనటువంటి భూములు అందుబాటులో ఉన్నాయి?
2: నడికూడ గ్రామంలో ఎర్రమట్టి నేలలు, రాగడి నేలలు, సందుకట్టు నేలలు అనే మూడు రకాల భూములు ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా వరి.
1: అంటే ఇవేనా, ఇంకా ఇతర సంబంధిత ఏమైనా భూములు అందుబాటులో ఉన్నాయా?
2: ఇక్కడనైతే ప్రధానంగా పంటకు సంబంధించిన భూములే అధికంగా ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా వరి, పెరడి, మిర్చి, పోతే పత్తి విత్తనాలు నాటుతాం.
1: అంటే గ్రామం మొత్తంలో ఈ ప్రధానమైనటువంటి పంటలు ఇవేనా, ఇంకా ఇతర కూరగాయలు, ఇతర పంటలు అనేమైనా సాగు చేస్తుంటారా?
2: ఇక్కడ ప్రధానంగా వరి ఉన్ను, మిర్చి ఎక్కువ పండిస్తారు. కూరగాయలు కూడా రైతులు కాలానుగుణంగా కూరగాయలు కూడా పండిస్తారు. ముందు పత్తి పెట్టి పత్తి తర్వాత మళ్ళీ పెరడేస్తారు. పెసర్ వేసిన తర్వాత పెసర్ తీసేసి కూడా మళ్ళీ మిర్చి పంట వేస్తారు. ఇక్కడ నాలుగు రకాల పంటలు తీస్తారు.
1: అంటే కాలానుగుణమైనటువంటి పంటలు.
2: కాలానుగుణంగా పంటలు తీస్తారు.
1: మరి ఈ పంటలు పండించడానికి కావలసినటువంటి సాగునీటి వసతులు ఇక్కడ ఏమున్నాయి ఈ గ్రామానికి సంబంధించిన రైతుల కోసం?
2: ఇక్కడి రైతులకు ప్రధానంగా పొలాలకు మాత్రం వాగు జీవనాధారం. ఎక్కువ వాగు నుండి పొలాలు పండిస్తారు. ఇక పత్తికి కానీ మిర్చికి కానీ ప్రధానంగా ఇక్కడ బోర్లు అనేటి పడవు కాబట్టి బావులే వ్యవసాయదారులకు మాత్రం ప్రత్యేకంగా బావులే జీవనాధారం. ఇక్కడ కరెంటు మోటార్లు పెట్టి పండించడం జరుగుతుంది.
1: అంటే కుంటలు, చెరువులు ఇవన్నీ ఏమీ లేవా మీకు?
2: ఉన్నాయండి.
1: కెనాలు కానీ?
2: నడికూడ చెరువులు నాలుగు ఆరు ఉన్నాయి. ఆరు చెరువులు ఉన్నాయి. ఆరు చెరువుల కింద పొలాలు వేస్తారు, వరి పంట తీస్తారు. కెనాల్ ఉంది. కెనాల్ ద్వారా ఇక పత్తులు, మిర్చి, పెరడికి సంబంధించిన రైతులు కొందరికి మాత్రమే కెనాల్ వర్తిస్తుంది. కొంతమందికి మాత్రమే అది అవసరం వస్తుంది. మిగతా వాళ్ళందరూ బావుల ద్వారానే వ్యవసాయం చేస్తారు.
1: అంటే ఈ గ్రామం ప్రత్యేకంగా ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి పంటకు ప్రసిద్ధిగాంచినట్లుగా ఏమైనా ఉందా?
2: ఇక్కడ నడికూడ అంటేనే జిల్లా మొత్తంలో మిర్చి. నడికూడ అంటేనే ప్రధానమైన పంట మిర్చి తీస్తారు ఇక్కడ రైతులు ఎవరైనా. ఇక్కడ ఈ గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలు ఒక 50 గ్రామాల ప్రజలు మిర్చి వేయడానికే ప్రత్యేకంగా తరలించబడతారు. ఇప్పటికీ ఇంకా మిర్చి ఏరుడు అనేది
1: అయిపోయి
2: పూర్తి కాలే. ఇన్ని గ్రామాల ప్రజలు వచ్చినా కూడా ఇక్కడ మిర్చి ఏరడం అనేది ఇంకా పూర్తి కాలేదు. ఇక్కడ మొట్టమొదటి ప్రధానమైన పంట వ్యవసాయదారులు మొత్తం ఆధారపడేది ఏంటంటే మిర్చి. మిర్చి పంట అధికంగా తీస్తారు.
1: అంటే ఈ గ్రామం మిర్చికి ప్రసిద్ధిగాంచింది అన్నమాట.
2: ఇది మిర్చికి ప్రసిద్ధిగాంచిన పంట ఇక్కడ నడికూడ.
1: ఓకే, మరి వర్షాకాలంలో ఏ రకమైనటువంటి పంటలు వేశారు? అట్లాగే ఇప్పుడు వేసవి కాలానికి సంబంధించినటువంటి పంటలు ఏమి అందుబాటులో ఉన్నాయి?
2: వర్షాకాలంలో చెరువుల వెనకాలనేమో పొలాలు వేశారు.
1: వరి
2: వరి

0: ఇక ఈ రాగాడి భూములు ఎర్రమట్టి నేలల్లో మాత్రం పత్తులు పెడతారు. ఫస్ట్ పత్తులు పెట్టి పత్తులు తీసి ఒక పంట కాగానే అది తీసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పెరడేస్తారు. ఇక కొందరు పెసరేసి పెసరు తీసిన తర్వాత మిర్చి కాలానుగుణంగా తోట టైం రాగానే తోటలు పెట్టేస్తారు అందరు. దానికి రెండు పంటలు ఇస్తారు ఏదైనా కూడా.
1: అంటే ఏ నెలలో ఈ తోటలు పెట్టారు?
0: తోటలు మినిమం నవంబర్ డిసెంబర్లో పెడతారండి. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఇక వాటి పంటలకు సంబంధించిన మందులు కొట్టడం కానీ తోటల పెంపకం కానీ వాటి నార్లు నారు పోసినప్పటి నుంచి నారును జాగ్రత్తగా కాపాడతారు. నారు కాపాడిన తర్వాత నవంబర్ నెలలో తోటలు పెట్టేస్తారు. తోటల ద్వారా ఎక్కువ పంటలు తీస్తారు నడికూడలో.
1: మరి ఇప్పుడు ప్రస్తుతము ఇది వేసవి కాబట్టి ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి పంటలు ఏంటి, ఇంకా అందుబాటులో ఉన్నాయా?
0: ఇప్పుడు పత్తులు పెరన్లు పోతే మిర్చి పంటలు అయిపోగానే మళ్ళీ ఎండాకాలం పంటలు కానీ తీయడానికి వాళ్ళు వ్యవసాయదారులు ఎక్కువ కూరగాయల మీద ఆధారపడతారండి. కూరగాయల పంటలు పెడతారు, పుచ్చకాయలు పెడతారు. పుచ్చ చేనులు కూరగాయలు, బెండకాయలు, వంకాయలు, గోరుచిక్కుడుకాయలు ఇట్లా ప్రధానమైన పంటలు చేస్తారు. పోతే ఆకుకూరలు, పాలకూర, చుక్కకూర, పోతే కొత్తిమీర, పుదీనా, మెంతాకు ఇలాంటి ఆకుకూరలు పండించి సాగు చేస్తారు.
1: ఓకే, మీ గ్రామానికి సంబంధించినటువంటి వ్యవసాయ సమాచారాన్ని సమగ్రంగా వివరించారు. ఇప్పుడు మీకు ప్రత్యేకంగా ఎన్ని ఎకరాల భూమి ఉంది?
0: మాకు దాదాపుగా 3 ఎకరాలు ఉంటుందండి.
1: 3 ఎకరాల భూమి. ఓకే, ఈ 3 ఎకరాల పంటలలో మీకు ఏ ఏ పంటలు పండించడంలో అనుభవం ఉంది?
0: 3 ఎకరాలలో అంటే మాకు వరి ప్రధానం, మిర్చి ప్రధానం. ఇక ఎకరం భూమిలో ఉంటే మాత్రం పత్తి పెట్టి పెరడు వేస్తారు. అట్లా
1: ఇవే మీకు వీటిని పండించడంలోనే అనుభవం ఉంది. మీరు ఈ సంవత్సరం మరి అంటే వర్షాకాలంలోనూ ఇప్పుడు వేసవి కాలంలో ఏ ఏ పంటలు వేశారు, ఎలా చేశారు అనేటువంటి విషయాలను వివరించండి.
0: ఫస్ట్ పత్తి పెట్టినాం అండి. వర్షాకాలం పత్తి పెట్టి పత్తి సీజన్ అయిపోగానే పత్తి తీసేసి మళ్ళీ దాంట్లో పెరడేసినాం. పెరడు అయిపోగానే ఇప్పుడు ప్రజెంట్ పెరడు ఇప్పుడే ఇరుస్తుండ్రు. నిన్న మొన్నటిదాకానే పెరన్లు ఇరవడం జరిగింది. కానీ ఇంకా నిన్న లోడ్ పోయింది, ఇంకా కొంత ఇక్కడనే మిగిలిన్నది. మళ్ళీ తర్వాత మిర్చి కోసం ప్రత్యేకంగా సాగు చేసి భూమిని మాత్రం దాని టైం వచ్చేదాకా ఖాళీగానే ఉంచుతాం. దాని టైం వచ్చిన తర్వాత మిర్చి అప్పుడు మిర్చి టైం రాగానే మిర్చి నాటేస్తాను.
1: అంటే ఇప్పుడు మీరు వేసినటువంటి ఈ మొక్కజొన్న అనేది గత వర్షాకాలంలో వేసినటువంటి పత్తి స్థానంలో వేశారా?
0: పత్తి స్థానంలో ఫస్ట్ పత్తి పెట్టి పత్తి తీసేసి మళ్ళీ తర్వాత మొక్కలు వేసినాం. మొక్క పంట కూడా ఇప్పుడు చేతికి వచ్చింది. మొన్నదాకా కూలలో పెట్టి ఇరిపించడం జరిగింది. మొక్కలు తీసేసి నిన్ననే లోడ్ పోయింది. మిగతా ఇంకా ఉన్నది, అది కూడా ఇవాళ పూర్తి చేయడం జరుగుతుంది.
1: అంటే ఈ పత్తి స్థానంలో మొక్కజొన్న వేశారని అంటే పత్తిలో ఏమైనా నష్టం జరగడం వల్లనా, లేక ఎందుకోసం ఇలా వేశారు?
0: అవి అంతర్ పంటలుగా నష్టం అనేది ఏం లేదు. పత్తిల నష్టం లేదు, మొక్కల నష్టం లేదు. ఇప్పుడు పత్తి సీజన్ కూడా అంతకుముందు వల్ల 4 నెలలు 3 నెలల పంటలు కాదు. వేయగానే 1-2 నెలలనే పత్తి కాతక రాగానే దాని ఒక్కటే పంట వస్తుంది. ఆ ఒక్క పంట తీసేసిన తర్వాత ఇక మళ్ళీ పెరడు కోసమనే పత్తి వేస్తాం. పత్తి తీసేసి మళ్ళీ పెరడేసి పెరడు తీసేసి అది కూడా సీడ్ కంకలు ఆడమొగ విత్తనాలు పెట్టి ఆ పంట ఇప్పటిదాకా సాగు చేస్తాం. పత్తి సాగు అయిపోయిన తర్వాత ఇక దున్నించి మళ్ళీ వానాకాలం పంటకు సిద్ధమవుతాం.
1: మరి ఇప్పుడు మీరు ఆల్రెడీ సంబంధిత మొక్కజొన్న సాగు చేస్తూ మరి ఇప్పుడు ఏదో పని చేస్తున్నారు. మొక్క జొన్నలు ఆల్రెడీ వాటిని కంకులను ఏదో పని చేస్తున్నారు, ఏం చేస్తున్నారు?
0: అంటే ఈ కంకులు ఆడమొగ విత్తనాలు పెట్టినామండి. ఆడమొగ విత్తనాలు పెట్టుట్లా నిన్న ఆడ విత్తనాలకు సంబంధించిన కంకులు నిన్న పంపించడం జరిగింది, లోడ్ చేసి పంపించడం జరిగింది. ఇక మగ విత్తనాల కంకులు ఉన్నాయి. ఆ మగ విత్తనాల కంకుల కోసం కూడా దాన్ని బస్తాలలో నింపి వాటిని కూడా వ్యాపారాలకు అమ్మడం కోసం సిద్ధమవుతున్నాం.
1: మరి ఈ పంట పండించడంలో మీకు ఏ విధమైనటువంటి లాభసాటి అనిపిస్తుంది?
0: ఇక లాభాలంటే ఎక్కువగా ఉండకుండా కూడా ఇక మా ప్రధానమైన వృత్తి వ్యవసాయమే కాబట్టి లాభం వస్తా నష్టం వచ్చినా వ్యవసాయం చేయక తప్పదు కాబట్టి చేయవలసిందే అండి. చేస్తాం. మా వృత్తి ప్రధానమైన వృత్తి వ్యవసాయం. వ్యవసాయం కాబట్టి లాభాలు నష్టాలు అనేవి బేరీజ్ వేయకుండా నష్టం వచ్చినా లాభం వచ్చినా పంట మాత్రం పండిస్తూనే ఉంటాం.
1: అంటే ఎంతకాలం నుంచి మీకు ఈ పంటలు పండించడంలో అనుభవం ఉంది?
0: గత 20 సంవత్సరాల నుంచి మాకు ఇది వ్యవసాయ వృత్తిని మాత్రం నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నామండి. 20 సంవత్సరాల అనుభవం ఉంది.

0: మరి ఇప్పుడు మార్కెటింగ్ సౌకర్యాలు ఏమున్నాయి మీకు, ఎక్కడ వీటిని విక్రయిస్తుంటూ ఉంటారు?
1: మాకు మార్కెట్ అనే సౌకర్యం అనేది ఏం లేదండి, ఇక్కడికే వస్తారు వాళ్ళు పంట తీసుకుని కొనేవాళ్ళు. ఈ సీడ్ ఇచ్చిన వాళ్ళు కానీ పత్తి ఇచ్చిన వాళ్ళు కానీ, పత్తి అంటే మార్కెట్ కొడతాం, లేకపోతే మాకు తెలిసిన మిల్లులలో పత్తి మిల్లులలో అమ్ముకుంటాం. ఇక కంకి విత్తనాలు ఆడమ్మగ విత్తనాలు మాత్రం వాళ్ళు ఏజెంట్లు ఉంటారు, వాళ్ళే వచ్చి ఇక్కడికి వచ్చి కొనుక్కొని పోతారు, వాళ్ళే తీసుకొని పోతారు. ఇక మిర్చి మాత్రం తీసుకపోతే వరంగల్ మార్కెట్ తీసుకుపోతాం, లేకపోతే ఏదన్నా ఏసీ వాటిలలో గోదాములలో నిల్వ పెట్టి ధర రాగానే అమ్ముకుంటాం.
0: మీ దగ్గరకు ఇక్కడ మార్కెట్ లేదా మరి విక్రయించడానికి?
1: మా దగ్గర వరంగల్ ఏనుమామల మార్కెటే ప్రధానమైన మార్కెట్, ఎక్కడికే పోతాం ఏదైనా ఉంటే అక్కడనే అమ్ముతాం, అక్కడనే చేస్తాం. ఏనుమామల మార్కెట్ కాదనుకుంటే ఏదైనా గోదాములలో ఏసీ గోదాములలో నిల్వ చేసి ధర ఇక్కడ బాగుంటే అక్కడ తీసుకుపోయి అమ్ముకుంటాం.
0: మరి ఇప్పుడు ప్రస్తుతము ఇటు మొక్కజొన్న అయిపోయింది, అలాగే మిర్చి కూడా ఎండింగ్ వచ్చింది, అంటే చివరి దశకు వచ్చేసింది. మరి ప్రస్తుతము ఈ వేసవిలో రాబోయేటువంటి ఖరీఫ్ కోసం ఏ ఏం పనులు చేద్దామని అని అనుకుంటున్నారు మీరు?
1: ఇప్పుడు ఈ వేసిన పంటలు తీసేసి ఇక ట్రాక్టర్ల ద్వారా భూములు సాగు చేసి వచ్చే పంట సీజన్ కోసం భూములను సిద్ధం చేయడం కోసం ఇక దున్నియడం కానీ కల్టివేటర్లు కానీ ఫ్లవర్లు కానీ రోటివేటర్లు వేసి కొట్టి భూమిని సాగు చేసి సిద్ధం చేసి ఉంచుతామండి.
0: అంటే రాబోయే వర్షాకాలంలో మళ్ళీ ఏ రకమైనటువంటి పంటలను పండిద్దాం అనుకుంటున్నారు?
1: మళ్ళీ ఇదే విత్తనాలండి, మళ్ళీ పత్తి పెడతాం ఫస్ట్. పత్తి పెట్టిన తర్వాత పత్తి సీజన్ అయిపోగానే మళ్ళీ ఏదో ఒక మొక్క వేస్తాం. మొక్కలు అనేది అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిగా ఎకరం 2 ఎకరాలు ఆపుకొని మిర్చికి మాత్రం ప్రాధాన్యత ఇచ్చి మిర్చి పంట కోసం మాత్రం ఎకరం 2 ఎకరాలు మాత్రం కంపల్సరీ పక్కగా పెట్టి ఉంచుతాం. మిర్చి సీజన్ రాగానే మిర్చి పంట వేస్తాం.
0: ఓకే, చాలా సంతోషం. వ్యవసాయంలో ముఖ్యంగా పత్తి అలాగే మిర్చి మొక్కజొన్న సాగు చేయడంలో మీకున్నటువంటి అనుభవాన్ని చాలా చక్కగా వివరించారు. మరి కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరఫున అలాగే కిసాన్ వాణి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పసుల ఆనందం గారు నమస్కారం.
1: నమస్కారం అండి, థ్యాంక్ యూ.
2: శ్రోతలు, ఇంతవరకు మిరప మరియు మొక్కజొన్న సాగులో అనుభవాల గురించి నడికూడ మండల కేంద్ర రైతు శ్రీ పసుల ఆనందం గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పిఎల్ఐ. ఇప్పుడు వినండి వరి సాగులో అనుభవాల గురించి మరిపల్లెగూడెం గ్రామ రైతులు శ్రీ ఇనుగాల రఘుపతి మరియు శ్రీ భిక్షపతి గారులతో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ పిఎల్ఐ.
0: ఈరోజు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మరిపల్లెగూడెం ఈ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో వివిధ రకాల పంటలను సాగు చేసే తండ్రి కొడుకులు రైతులు మరి వారు పంట పొలాలలో ముఖ్యంగా వరి సాగు చేస్తూ వారి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. మరి ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమానికి ఇనుగాల రఘుపతి అలాగే వారి కొడుకు భిక్షపతి గారిని పరిచయం చేసుకొని మరి ఈ వరి సాగులో వారికి ఉన్నటువంటి అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే రఘుపతి గారు. నమస్తే రఘుపతి గారు.
3: నమస్తే.
0: ఓకే, ఈ మరిపల్లెగూడెం గ్రామంలో సాధారణంగా ఏ రకాలైనటువంటి భూములు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి?
3: మా కాడ మంచిగా ఉన్నాయి భూములు, కానీ సీళ్లు వచ్చినా కానీ సీళ్లు పెడితే కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని మంచిగా లేవు.
0: ఏ రకమైన భూములు అంటే?
3: రాగడి భూములు.
0: రాగడి భూములు,
3: రాగడి
0: నల్లరేగడ,
3: నల్లరాడు
0: లేదా ఎర్ర నేలలా?
3: ఏదైనా నల్లరాడే సార్. నల్లరాడు అయితే కొద్దిగా పంట పెరుగుబడి వస్తలేదని ఆలోచించి దెబ్బతింటున్నాం.
0: ఏ రకాలైనటువంటి భూములు మీ గ్రామంలో ఉన్నాయో చెప్పు.
3: రాగలు ఉన్నాయి, చెవుకలు ఉన్నాయి, కొద్దిగా సందుకట్ రా భూములు ఉన్నాయి.
0: అంటే ఇవే రకమైన భూములు, ఇంకా వేరే
3: ఇవే రకమైన భూములు?
0: ఎర్ర నేలలు లేవు.
3: ఎర్ర నేలలు లేవు మాకాడ,
0: అంతా నల్లరేగడే.
3: నల్లరేగడే.
0: ఓకే, ఈ రకమైన భూములలో మరి మీ గ్రామంలో రైతులంతా ఏ ఏ రకాలైనటువంటి పంటలను సాగు చేస్తూ ఉంటారు?
3: కొంతమంది స్వీట్లు పెడతాను, కొంతమంది లోకల్ పెట్టుకుంటాను, కొంతమంది స్వీట్ మొక్కలు ఎత్తాను. ఇక కెనాల్ వస్తేనే మాకు ఆధారం, కొన్ని బాయిలలో ఎల్లినోళ్ళకి వెళ్తానే ఎల్లినోళ్ళకి వెళ్తలేవు.
0: అంటే ప్రధానమైనటువంటి పంటలు అంటే వ్యాపార పంటలు ఏంటి? అట్లాగే సాధారణంగా ఎప్పుడు కానీ, ఇప్పుడు ఒకసారే కాదు ఎప్పుడు కానీ, ఈ గ్రామంలో ఏ ఏ రకాలైనటువంటి పంటలు ఇక్కడ రైతులు పండిస్తుంటా అంటారు? ఇక్కడ ఏ ఏ పంటలు పండుతాయి? ఇక్కడ
3: ఒక 10 మంది సార్ తోటలు పోతారు సార్. కొంతమంది

0: పిరాన్లు వేస్తారు, కొంతమంది పసుపు వేసుకుంటారు.
1: పసుపు కూడా ఇక్కడ పండుతుందా?
0: పసుపు కూడా పండుద్ది.
1: అంటే పత్తి మిర్చి
0: టోటల్ తక్కువనే, పసుపు కొద్దిగా తక్కువనే ఉంటుంది. ఇది మొక్కజొన్న పిరాన్లు ఎక్కువ
1: ఎక్కువ ఉంటాయి,
0: వరి పంటలు ఎక్కువ.
1: అంటే ఇక్కడ దీనికి వరి ఉన్ను మొక్కజొన్ననే ఎక్కువ పండిస్తారు.
0: ఎక్కువ పండిస్తారు.
1: వానకాలం అయినా ఇవే ప్రధానమైనటువంటి పంటలు, వరి మొక్కజొన్న.
0: మొక్కజొన్న
1: మిగతా అన్ని చిన్న చిన్న పంటలుగానే
0: ఉంటాయి. చిన్న చిన్న
1: పత్తి తక్కువ పండిస్తారు.
0: పత్తి తక్కువ పండిస్తారు,
1: ఎక్కువ పండియారు.
0: ఎక్కువ పండియారు పొలాలు దేశంలో.
1: ఓకే, అంటే ఇది ఇతర కూరగాయల సాగు లాంటిది ఏం లేదా?
0: ఏం లేదు, ఇక్కడ కూరగాయల సాగు లేదు, కూరగాయలు పెట్టలేరు.
1: ఓకే, మరి ఈ పంటలను పండించడానికి కావలసినటువంటి సాగునీటి వసతులు మీ దగ్గర ఏమున్నాయి? అంటే చెరువులు ఉన్నాయా, కుంటలు ఉన్నాయా, లేకపోతే కెనాల్ పారకం ఉందా, ఎట్లా నీళ్ళు ఎక్కడ వస్తాయి మీకు?
0: చెరువులు ఉన్నాయి, చెరువులలో నీళ్ళు ఎక్కువ అయితే కెనాల్ తీసుకొచ్చుకొని పడగొట్టుకుంటాం. చెరువులలో పడగొట్టుకొని పొలాలు పండించుకుంటాం.
1: ఎన్ని చెరువులు ఉన్నాయి
0: ఇక్కడ? ఎన్ని కుంటలు ఉన్నాయి? ఒక 2 పెద్ద చెరువులు ఉన్నాయి.
1: అంటే మీ గ్రామం చుట్టూ 8 చెరువులు ఉన్నాయా?
0: కుంటలు అవి 2 పెద్ద చెరువులు ఉన్నాయి, పేరు పోయినాయి.
1: మరి ఈ చెరువుల కింద ఏమేం పంటలు వేస్తారు, అట్లాగే ఈ మెట్ట ప్రాంతంలో ఏ రకమైనటువంటి పంటలను పండిస్తుంటా అంటారు?
0: ఈ చెరువుల కింద పొలాలు ఎక్కువ పండిస్తారు.
1: వరి
0: కొద్దిగా రాడి భూములు, కొంతమంది పత్తి పెడతారు, కొంతమంది ఎకరం పసుపు పెడతారు. వీరిలో తోటలు పోతారు, అంతే అంతే పంట తీస్తారు మాకాడ.
1: ఓకే, అంటే నీకు నీటి వసతులకు ఏమి ఇబ్బంది లేదు?
0: ఏం లేదు,
1: రెండు పంటలకు ఉపయోగపడతాయి.
0: రెండు పంటలకు ఉపయోగపడతాయి.
1: ఓకే, మరి మీరు మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది?
0: మాకు 5 సార్.
1: 5 ఈ 5 ఏమేం పంటలు పండిస్తారు?
0: పొలాలను పెడతాం సార్.
1: మొత్తం వరే పెడతారా?
0: వరే పెడతాం సార్.
1: ఇతర పంటలు ఏం పండి?
0: ఏం పండియాం.
1: ఓకే, మరి ఇప్పుడు ఈ వరి సాగు అంటే వానకాలమైనా అలాగే యాసంగి అయినా కానీ వరిని మాత్రమే సాగు చేస్తారా?
0: వరిని సాగు చేస్తాం.
1: ఇతర పంటలు ఏం పండి?
0: ఏం పండి.
1: ఎంతకాలం నుంచి ఈ వరి పంటలో మీకు అనుభవం ఉంది?
0: మేము 25
1: నుంచి ఈ వరి సాగునే చేస్తున్నాం
0: సార్.
1: మరి ఇప్పుడు ఈ వేసవి కాలంలో మీకు మంచి పచ్చటి వరి ఇక్కడ కనిపిస్తుంది
0: సార్,
1: మరి ఇది ఏ రకమైనటువంటి వరి?
0: వెయ్యి పది.
1: ఓకే, ఇప్పుడు పంట పొలాలలో ఏదో చేస్తున్నారు పని, మరి ఏం చేస్తున్నారు ప్రస్తుతం?
0: ఇప్పుడు మోటార్ పెట్టారు సార్.
1: మోటార్ పెట్టారు అంటే
0: నీళ్ళు పెట్టారు.
1: అంటే మీరు ఒక్కరే మరి ఈ వరి సాగు చేస్తున్నారా, మీ కుటుంబంలో ఇంకా మీ కొడుకులు?
0: మా కొడుకులు
1: పిల్లలు మీకు?
0: మాకు ఇద్దరు మనవాళ్ళు, కొడుకు, కోడలు, నేను, నా భార్య.
1: మీరందరూ ఇక వ్యవసాయం మీదనే ఆధారపడి?
0: వ్యవసాయం మీద ఆధారపడి. అంతే సార్.
1: కుటుంబంలో అందరూ మరి మీరు ఈ వ్యవసాయం మీదనే కష్టపడుతుంటారా?
0: వ్యవసాయం మీద కష్టపడతాం సార్, మా కొడుకు నేను కష్టపడి ఇంత పంట చేసుకుంటాం.
1: మీ కొడుకు పేరు ఏంటి?
0: బుచ్చపతి.
1: బుచ్చపతి. ఓకే ఓకే, మరి తండ్రిగా రఘుపతి యొక్క వరి సాగులో అనుభవాన్ని అలా ఉంటే, మరి అతని కొడుకైనటువంటి బిక్షపతి కూడా మనకు ఇక్కడే పంట పొలం కాడ అందుబాటులో ఉన్నారు. వారు ఈ వరి సాగులో తనకున్నటువంటి అనుభవాన్ని ఎలా తెలియజేస్తున్నాడనేది మరి చూద్దాం. నమస్తే బిక్షపతి గారు.
2: నమస్తే సార్.
1: చెప్పండి, మీకు ఈ వరి సాగులో ఎంతకాలం నుంచి అనుభవం ఉన్నది? ఇప్పుడు మీరు పంట పొలాలలో మీరు మీ తండ్రి కలిసి ఏదో పనులు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు?
2: ఇప్పుడు ఉన్న టైంలో అయితే వరి పెట్టినాం మేము. దాని రకము 1010. అడిగి ఇప్పుడు ఈ ఎండాకాలం కాబట్టి నీళ్ళు వాటర్ కొద్ది ఇబ్బంది అవుతున్నాయి. దానికి బంద్ చేయడానికి మోటార్ కాడికి వచ్చినాం మేము, బావి కాడికి ఉన్నాం. వచ్చినాం, మేము వచ్చేసి ఒక 5 సీడ్ పెట్టినాం.
1: 1010
2: వేరే, మేల్ ఫీమేల్ వేరే.
1: అంటే రెండు రకాలైనటువంటి సాగును చేస్తున్నారు
2: ఇక్కడనే?
1: ఒక చోటనే. అంటే రెండు, ఏది అది?
2: 1010 ఒకటి, మేల్ ఫీమేల్ ఒకటి.
1: అంటే రెండింటి మధ్యన మరి పెట్టుబడి విషయంలో ఏమైనా డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా, భేదం ఏమైనా కనిపిస్తుందా?
2: సీడ్ అంటే మేల్ ఫీమేల్ అంటే దానికి ఎక్కువ వర్క్ ఉంటుంది, ఎక్కువ డబ్బులు పడతాయి. ఈ 1010 దానికి లోకల్ ఒకసారి నాటేసుకున్నాం అంటే దానికి పిండి తల్లుకొని కలుపు తీసుకోవడం ఉండడమే. అదే మేల్ ఫీమేల్ వచ్చేసరికి దానికి పూతులు పోవడం, మందు కొట్టుడు, జీఏ కొట్టుడు, మళ్ళీ మోసాల్లో వేరే కొట్టుడు ఉంటుంది. దాంతో కొద్దిగా ఖర్చు ఎక్కువ ఉంటుంది, దాంతో పాటు దిగుబడి కూడా ఎక్కువ ఉంటుంది, డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి. 1010 తక్కువ వస్తాయి. 1010 వచ్చేసి ఎకరానికి 25 క్వింటాల్ ఉన్నది.

0: అది మేల్ ఫీమేల్ వచ్చేసరికి 16-17 గంటల దాకా పండుతాయి అవి.
1: అంటే ఈ దేంట్లో ఎక్కువ లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఇంతకుముందు మీరు చేసిన దాన్ని అనుభవాన్ని బట్టి చెప్పండి.
0: యాసంగి సీజన్లో మేల్ ఫీమేల్ పెట్టుకుంటే డబ్బులు ఎక్కువ వస్తాయి, వెయ్యి పది తక్కువ వస్తాయి. వానకాలంలో సన్న రకాలు పెట్టుకొని తిండి గుంజుకొని ఇంత అమ్ముకోవడానికి ఉంటుంది. యాసంగిలో మేల్ ఫీమేల్ చాలా మంది ఇస్తాం, చాలా పంట కూడా అదే బాధిస్తాం.
1: ఓకే, మరి ఈ వరిని మీరు ఎప్పుడు నాటారు, ఏమైనా రోగాలు సోకినాయా, దీన్ని ఎట్లా సమగ్ర సస్యరక్షణ చేపట్టారో అది పెట్టినప్పటి నుంచి నాటినప్పటి నుంచి మొదటి నుంచి చెప్పండి.
0: జనవరిలో నాటేసినాం, జనవరిలో నాటేస్తా అంటే జనవరిలో నారు పోసినాం 30 రోజులు. ఫిబ్రవరి ఫస్ట్ తారీఖు నుంచి వెళ్ళి 11 తారీఖు వరకు నాట్లు అయిపోతాయి. ఈ తర్వాత రెండో పిండి వెళ్ళేటప్పుడు మొగ్గు, ఈసారి ఈ సీజన్లో అయితే చాలామంది మాకు అనుకు తాకింది ఏంటంటే మొగ్గు ఇప్పుడు చాలా అటాక్ అయింది. ఇప్పుడు లాస్ట్ సీజన్లో కూడా మళ్ళీ దోమకాటు వస్తుంది. ఈసారి కొద్దిగా పంటలు బాగానే ఉన్నాయి కానీ వాతావరణం సహకరించింది, వాటర్ కూడా బాగానే ఉన్నాయి కానీ అది రోగాలు బాగున్నాయి పొలాలకు.
1: అంటే ఇప్పుడు ఏ దశలో ఉన్నది మరి ఈ వరి?
0: ఇప్పుడు కోసేదానికి ఉన్నది, సిద్ధంగా ఉంది, కోసేదానికి రెడీ అయింది. ఇక దోమకాటు వచ్చినందుకు మందులు కొట్టిన అంతా అయింది కానీ ఇప్పుడు కోయడానికి ఉంది.
1: అంటే ఈ కోత దశలో మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు?
0: ఇప్పుడు నీళ్లు అన్నవి చూసుకుంటూ పెట్టుకొని ఆ మొగసాలు మేల్ ఫీమేల్ అయితే మొగసాలు కోసుకొని బయట వేసినాక దాన్ని మళ్ళీ కలుతులేరి దానికి అని అవసరం ఉంటే ఒక తడి నీళ్ళు పెట్టి కోసేసుకుంటుంది. ఇప్పుడు ఈ వచ్చి మళ్ళీ వర్షాలనే అంటుండ్రు, ఆ వర్షాలు ఏమైనా వర్షం కొట్టేది రాలా వన కట్టేది వడ్లని రాలిపోతూ ఉంటాయి, చేతికి రాకుండా పోతాయి రైతుకి.
1: మరి ఇప్పుడు ఎట్లా మిషన్తో కోస్తారా లేకపోతే మనుషులతో కోపిస్తారా వీటిని?
0: ఈ మేల్ ఫీమేల్ వచ్చేసి మొగసాలు మేలు మొగసాలు అవి మనుషులే కోస్తారు, ఇక మొత్తం ఫీమేల్ అంతా మిషనే కోసుకుంటూ పోతుంది.
1: మరి ఇప్పుడు ఇట్లా కోసే టైంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా?
0: కోసే టైంలో వానలు కొట్టడానికి వానలు కొట్టేది ఉంటే ఒకడ కోసుకుని తొందర ఎండ కోసుకొని అమ్ముకోవడానికి జాగ్రత్త పడాలి. ట్రాక్టర్ అయినా పోవడానికి అనుకూలంగా ఉండాలి వాతావరణ వ్యవస్థ. ఇక జాగ్రత్త తీసుకోవడానికి అది ఒకటి దగ్గరలో పదార్థాలు ఇట్లా పెట్టుకొని అందుబాటులో ఉండి దాని వాన ఇట్లా కొట్టుకుని దాని దగ్గర కప్పుకోవడానికి ఉండాలి.
1: అంటే వాతావరణానికి అనుకూలంగా చూస్తూ
0: జాగ్రత్త తీసుకుంటాం.
1: ఓకే, మరి ఇప్పుడు మీకు మార్కెటింగ్ సౌకర్యము ఎట్లా ఉన్నది, మరి ఎక్కడ విక్రయిస్తుంటా అంటారు ఈ ధాన్యాన్ని?
0: మాకు వచ్చేసి మేల్ ఫీమేల్ అనే వాళ్ళు కంపెనీ వాళ్ళు తీసుకుపోతారు, ఇచ్చిన వాళ్ళు తీసుకుపోతారు. ఈ 1000 పది అన్న రకం ఇక్కడ ఐకేపీ ఉన్నది మహిళా సంఘాల కొనడానికి, ఇంకొకటి సొసైటీ బ్యాంకు సహకార బ్యాంకు ఇంకోటి ఉన్నది
1: సొసైటీ
0: వాళ్ళు కొని దగ్గరనే మిల్లు ఉంది మాకు. అంతే ముందు మిల్లు లేకుంటే చాలా నెల రోజుల దాకా వడ్డీనే ఉండేది కానీ ఇప్పుడు మిల్లు దగ్గర ఊళ్ళోనే ఉన్నది కాబట్టి తొందర అమ్ముడుపోతాయి, డబ్బులు కూడా తొందరగా వస్తాయి ఇక్కడ.
1: ఓకే, మొత్తానికి వరి సాగులో మరి మంచి లాభదాయకంగానే మీరు సాగు చేస్తున్నారా, ఏమైనా కష్ట నష్టాలు జరిగినట్లు ఏమన్నా అనిపిస్తుందా?
0: ఇప్పుడు కోసినాక మనం అమ్ముకున్నాక తెలుస్తుంది మేల్ ఫీమేల్
1: కూడా.
0: ఇంతకుముందు అంటే వరితోని కొద్ది లాభం ఉంటుంది, ఎక్కువ పత్తికున్నంత రిస్క్తో రిస్క్ పడకుండా ఈ వరి కాబట్టి మంచి లాభాలే ఉంటాయి.
1: ఓకే, సంతోషం. వరి సాగులో మీకున్నటువంటి అనుభవాన్ని చాలా చక్కగా వివరించారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. బిక్షపతి గారు నమస్కారం.
0: నమస్కారం సార్.
2: శ్రోతలు, ఇంతవరకు వరి సాగుల అనుభవాల గురించి మరేపల్లిగూడెం గ్రామ రైతులు శ్రీ ఎనుగాల రఘుపతి మరియు శ్రీ బిక్షపతి గారులతో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పిఎల్ఏ. ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: చేపట్టిన ఉచిత హెచ్పీవీ వ్యాక్సిన్ల కార్యక్రమం గురించి చర్చా కార్యక్రమం. చర్చలో పాల్గొన్నవారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారు, చర్చ సమన్వయకర్త సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం మానేటి భూమేశ్వర్.
1: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమం గురించి చర్చా కార్యక్రమం వింటారు. ఇందులో పాల్గొంటున్న వారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు మరియు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారు, సమన్వయకర్త శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్.
2: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాలికలకు ఈ హెచ్పివి వ్యాక్సిన్స్ ఇస్తున్నారు అనే విషయాల్ని మనకు అందించడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు మరియు డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి హెచ్పివి వ్యాక్సిన్స్ ఎవరికి అందుతున్నాయి, ఎవరికి ఈ హెచ్పివి వ్యాక్సిన్స్ ఇస్తున్నారు అనే విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
3: నమస్కారం అండి.
2: కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న హెచ్పివి వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వబోతున్నారు అనే విషయాలను మా శ్రోతలకు అందిస్తారా?
3: హెచ్పివి వ్యాక్సిన్ అంటే హ్యూమన్ పాపిలో వైరస్ వ్యాక్సిన్ అన్నది మనము 14 ఇయర్స్ పిల్లలందరికీ కూడా మనము ఇస్తున్నాము. జిల్లాలో 12,363 మందిని ఎన్లిస్ట్ చేసినాము. వాళ్ళందరికి కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. సో ఈ ఏజ్ ఏదైతే ఉందో March 7, 2011 నుంచి March 8, 2012 మధ్యలో పుట్టిన ఆడపిల్లలకి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వము 28 నాడు మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు మనకు లాంచ్ చేసినారు. అదే సేమ్ డే రోజు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మనకు హైదరాబాద్లో లాంచ్ చేసినారు. దాని తర్వాత మనం ఇప్పుడు జిల్లాలో మనము ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మన జిల్లాలో మనం స్టార్ట్ చేసినాము. సో ఈ వ్యాక్సిన్ వల్ల మనకు హ్యూమన్ పాపిల్లోమా వైరస్ మనం ఇచ్చేది ఈ 4 వేరియంట్స్ అన్నమాట. ఈ 4 వేరియంట్స్కి మనము సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఇచ్చే వ్యాక్సిన్ ఇది. ప్రతి ఆడపిల్లలకు కూడా ఇది అవసరము.
2: మరి వ్యాక్సిన్స్ మనకు పూర్తిగా అందుబాటులో ఉన్నాయా జిల్లాలో? ఇంకెవరైనా తీసుకోవాలనే ఆసక్తి గల వాళ్ళు, వాళ్ళకి ఏమైనా ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా?
4: ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ని ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అందించిన ఆదేశాల ప్రకారం ఏమిటి అని అంటే 14 సంవత్సరాల అడాలసెంట్ గర్ల్స్కి మాత్రము ఇవ్వడానికి ఏర్పాటు చేసి ఉన్నారు. క్యాంపెయిన్ మోడ్లో మనకి 3 నెలలు ఈ వ్యాక్సిన్ని ఈ యొక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆ తర్వాత మనకు రొటీన్గా పిల్లలకు ఏదైతే టీకాలు ఇవ్వడం జరుగుతుందో బుధవారము శనివారం రోజు, ఈ బుధవారం శనివారము యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కింద ఈ యొక్క 14 సంవత్సరాల బాలికలకు ప్రతి బుధవారము ప్రతి శనివారము అక్కడ ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. ఇక ఇది నిరంతర ప్రక్రియగా కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే వ్యాక్సిన్ తీసుకోవడానికి ముఖ్యంగా మనకి ఒక నిర్దేశం ఇవ్వడం జరిగింది. అదేమిటి అని అంటే 14 సంవత్సరాలు నిండింది అని చెప్పడానికి వారి యొక్క ఆధార్ కార్డు లేదంటే ఒక రకమైన ఐడెంటిటీ కార్డు కంపల్సరిగా తీసుకొని రావాల్సి ఉంటుంది. అలాగే ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి మనం కంపల్సరిగా పేరెంట్తోని కన్సంట్ ఫామ్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే ప్రభుత్వం తరఫున మనకేదైతే ఈ గర్భాశయ ముఖ ద్వారానికి వచ్చే క్యాన్సర్ ఏదైతే ఉందో ప్రివలెంట్గా ఉంది ఇప్పుడు దేశంలో, గ్లోబల్గా అయితే మనకి ఇది 4వ క్యాన్సర్ కారకంగా ఉంది. మన దేశంలో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ అత్యధికంగా ఉంది. ఆ తర్వాత మనకి ఈ గర్భాశయ క్యాన్సరే ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని ప్రివెంట్ చేయాలి అని అంటే మనకి ఉన్న ఒకే ఒక అవకాశము ఈ యొక్క హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వడం. కాబట్టి కంపల్సరిగా ఈ 14 సంవత్సరాల పిల్లల నుంచి మొదలుపెట్టి కంటిన్యూ అలాగే జరుగుతూ ఉంటుంది. కాబట్టి బై 2030 దీన్ని ఇచ్చుకుంటూ పోతూ వీలైనంత వరకు 95% వరకు దీన్ని కంట్రోల్లోకి తీసుకురావాలి అనేది ప్రభుత్వం యొక్క ఆశయం.
2: అయితే వ్యాక్సిన్ అనగానే చాలామందికి అపోహలు కొన్ని ఉంటాయి. వ్యాక్సిన్ తీసుకుంటే ఏం జరుగుతుంది?

0: ఉందో తీసుకోకపోతే ఏం జరుగుతుందో అని చాలా అపోహల్లో కొట్టుమిట్టాడుతుంటారు. మరి ఇట్లాంటి వాళ్ళకి ఎలాంటి అవగాహన మీరు కల్పిస్తున్నారు అనే విషయాన్ని మా శ్రోతలకు కొద్దిగా అందిస్తాను.
1: ఇది హెచ్పివి వ్యాక్సిన్ అన్నది సేఫ్ వ్యాక్సిన్. సో ఆల్రెడీ ఇది ఎప్పటి నుంచో 2006 నుంచి కూడా ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. బయట ప్రైవేట్ లో అవైలబుల్ గా ఉంది, డబ్బులున్న వాళ్ళకు మాత్రము, ఎడ్యుకేటెడ్ లేకపోతే అదర్ కంట్రీస్ లో వాళ్ళందరూ రెగ్యులర్ గా తీసుకుంటున్నారు. ఇది ఫ్రీగా గవర్నమెంట్ లో వస్తుంది. సో ఇది ఎంత సింపుల్ అంటే టీటీఏ లాగో ఇది కూడా ఆల్మోస్ట్ అట్లాగే. భయపడాల్సిన అవసరం లేదు, సేఫ్ వ్యాక్సిన్. సో అపోహలు అట్లాంటిది ఏమీ అవసరం లేదు ఇది తీసుకోవడం. ఆల్రెడీ బయట తీసుకుంటున్నారు ప్రైవేట్ లో, ఇప్పుడు గవర్నమెంట్ లో ఫ్రీగా ఇస్తున్నారు, అంతే తేడా.
2: మేడం గారు చెప్పిన దానికి కంటిన్యూయేషన్ గా ఇప్పుడు మనకు గ్లోబల్లీ 194 దేశాలు ఉన్నాయి. 194 దేశాలలో మనకి ఆల్మోస్ట్ 175 దేశాలలో ఈ వ్యాక్సిన్ ని మహిళలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాదాపుగా 500 మిలియన్ పబ్లిక్ కు ఆల్మోస్ట్ ఈ వ్యాక్సిన్ ను అందివ్వడం జరిగింది. సో దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ రాలేవు. మోరోవర్ దీనివల్ల మనకి ఈ గర్భాశయ ముఖ క్యాన్సర్ ఏదైతే ఉందో దాన్ని మనము ప్రివెంట్ చేయడానికి ఒక అస్త్రంగా ఉంది కాబట్టి ఎక్కడ కూడా ప్రాణాపాయం కానీ ఎలాంటి ప్రాణ నష్టం కానీ తీవ్రమైన దుష్పరిణామాలు కానీ లేవు కాబట్టి ప్రజలు దీని గురించి ఎలాంటి అపోహ చెందాల్సిన అవసరం లేదనేసి సందర్భంగా తెలియజేస్తాను.
0: మరి వ్యాక్సిన్ తీసుకునే బాలికలు అంటే వ్యాక్సిన్ తీసుకునే ముందు కానీ తర్వాత కానీ ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం ఏమైనా ఉందా?
2: సాధారణంగా మనకు వ్యాక్సిన్ తీసుకోవడానికి మనం ఇప్పటికే మనం అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ బాలికలు మనకి వ్యాక్సిన్కి వచ్చేటప్పుడు వారిని టిఫిన్ చేసి కానీ భోజనం చేసి కానీ రమ్మని చెప్తూ ఉన్నాము. తర్వాత వారు దాదాపుగా చిన్న చిన్న ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే పర్వాలేదు కానీ పెద్ద సిక్కు ఏమన్నా ఉంటే కొంత టైం తర్వాత తీసుకోమని చెప్తా ఉన్నాము. అది కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు. అయితే వ్యాక్సిన్ తీసుకోవడానికి మీరు అడిగినట్టుగా ఎవరు ఎలిజిబిలిటీ అంటే మనం ఇప్పుడు ఇచ్చే వ్యాక్సిన్ గార్డాసిల్ 4 వ్యాక్సిన్ ఇస్తా ఉన్నాం మనం. ఇది సో సింగిల్ డోస్ 0.5 ml ఐఎం రూట్లో ఇస్తూ ఉన్నాం కాబట్టి మనము దీనికోసము తిని రావాలి అని చెప్తా ఉన్నాం మనము. సో ఎవరు తీసుకోకూడదు అనే దానికి ఆ ప్రశ్నకు సమాధానంగా సాధారణంగా ఏదైనా క్రానిక్ సిక్కు ఉన్న వాళ్ళు అయితేనేమి ఈపాటికే బయట ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అందుబాటు ఉంది కాబట్టి ప్రైవేట్లో తీసుకున్న వాళ్ళు కానీ ఇంకా ఏ ఇతరతర ఫెసిలిటీస్లో ఈ యొక్క గార్డాసిల్ వ్యాక్సిన్ కానీ సెర్వరాక్స్ కానీ గార్డాసిల్ 9 అనే కానీ ఇలాంటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి, వారు కనుక ఈపాటికే తీసుకొని ఉంటే వారు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అది కూడా డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మనకి వచ్చినప్పుడు. సో ఈ వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు మనం మొత్తం కూడా లైన్ లిస్ట్ అంతా కూడా యువిన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాము. ఈ అప్లోడ్ చేస్తున్న యువిన్ ప్రకారము మనకు కంపల్సరిగా ఐడెంటిటీ కార్డు కావాలి, అలాగే వారి కన్సెంట్ కూడా కావాలి. అవి రెండు తీసుకొని వారిని ఎన్రోల్ చేస్తే వారికి వ్యాక్సిన్ ఇచ్చిన వెంటనే కూడా వారికి సర్టిఫికెట్ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది.
1: దాంతోపాటు ఇన్ అడిషన్ టు దాట్ అంటే ఇది రేరు, ఇది చాలా రేరు కానీ ఇది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ఇస్ ఆల్సో కాంట్రాఇండికేషన్. సో ఎవరికైనా అలర్జీ ఉన్న వాళ్ళు కానీ అలర్జీ వాళ్ళు తీసుకోకూడదు. ఏదన్నా ఇచ్చినప్పుడు ఏమన్నా బ్లీడ్ అవ్వడము అట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అలర్జీ ఉన్నవాళ్ళు, తర్వాత అట్లా ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, తర్వాత ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు తీసుకోకూడదు. సో వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కొంచెం నొప్పి, టీటీ ఎట్లా తీసుకుంటామో అక్కడ ఇచ్చిన దగ్గర కొంచెం నొప్పి కానీ కొద్దిగా స్వెల్లింగ్ కానీ మనం ఉండే అవకాశం ఉంటుంది. దానికి పారాసిటమాల్ టాబ్లెట్ సింపుల్ అది ఒకటి ఇస్తాము, అది తర్వాత నైట్కు వేసుకుంటే కూడా సరిపోతుంది. దానివల్ల భయపడాల్సిన లేదు.
2: దాదాపుగా
1: ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ మా అబ్జర్వేషన్ లోనే పెట్టుకొని పంపిస్తాము.
2: 30 మినిట్స్ వరకు అబ్జర్వ్ చేసి పంపిస్తూ ఉంటాము. అయినా కూడా ఏదైనా దుష్పరిణామాలు ఉండవు, ఉంటే కూడా అబ్జర్వేషన్ ఉండడానికి మనము డాక్టర్స్ టీమ్స్ కూడా అందుబాటులో ఉంచడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అపోహలు అయితే ఇవి సాధారణంగా ఇవి అవి మాట్లాడినాము. ఇంకా మిగతా వాటి గురించి అయితే మనము ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎంత ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకుంటే అంత బాగుంటుంది అనేసి.
0: అసలు ఈ సర్విక్స్ క్యాన్సర్ గురించి ఇది వచ్చే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయి, ఈ లక్షణాలని ముందుగా మీరు గుర్తించి వాళ్ళకు ఏ విధంగా అవేర్నెస్ కల్పిస్తున్నారు అనే విషయాన్ని కొద్దిగా వివరిస్తారు.
1: అదే సర్వైకల్ క్యాన్సర్ హెచ్పివి వైరస్ వల్ల వస్తుంది. ఇది మామూలుగా అర్లీగా సెక్షువల్ కాంటాక్ట్ ఉండడం వల్ల, అంటే

0: తొందరగా పెళ్లిళ్ళు చేసుకోవడము, అట్లాగే మల్టిపుల్ పార్ట్నర్స్ ఒకటి, అట్లాగే తర్వాత అన్హైజీనిక్ కండిషన్స్, అట్లా ఒకప్పుడు ఇట్లా అంటే క్లాత్ వాడడము, అట్లాంటి శానిటరీ నాప్కిన్స్ కూడా వాళ్ళు ఉతికి ఉండకపోవడము, మట్టివి అదంతా ఉండడం వల్ల వాటికి కూడా అట్లాంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ వైరస్ ఆల్రెడీ సెక్షువల్ ఎక్స్పోజర్ లేని వాళ్ళు తీసుకుంటే వెరీ బెస్ట్ సింగిల్ డోస్ దట్ ఈస్ ఎనఫ్. అందుకోసమనే మనం అడల్ట్స్ గర్ల్స్ కి మనం సింగిల్ డోస్ అనేది ఇస్తున్నాం. ప్రైవేట్లో ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి, తర్వాత మిడిల్ ఏజ్ వాళ్ళకి ఏదైతే ఉందో 3 డోసెస్ అది బయట ప్రైవేట్లో తీసుకుంటున్నారు. ఇది చాలా కాస్ట్లీ వ్యాక్సిన్. లైక్ బయట సింగిల్ డోస్ కి మనకు 4-5 థౌజండ్ ఉంటుంది ఈ గార్డాసిల్ 4 అన్నది. సో ఇది గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. ఇట్లాంటి అపోహలు లేకుండా కూడా అందరు ముందుకు వచ్చి తీసుకోవాలి. క్యాన్సర్కి అది వైరస్ అది కారణము. ఆ వైరస్కి కూడా ఈ కొంచెం వల్నరబుల్ పీపుల్ ఎవరైతున్నారో ఇట్లాంటి అర్లీగా తొందర పెళ్ళిగా పెళ్లి చేసుకోవడము, సెక్షువల్ కాంటాక్ట్స్ ఉండడము అట్లాంటిది అనేది ఉంటుంది. సో లక్షణాలు వచ్చేసి వైట్ డిశ్చార్జ్, బ్యాక్ పెయిన్, పోస్ట్ కైటల్ బ్లీడింగ్, ఆ రకంగా సిమ్టమ్స్ అన్నవి ఉంటాయి. కొంత అనుమానం ఏదైతే ఉందో కొంత వాళ్ళకి ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల, ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఏదైతే అట్లా అనుకున్నారు, హెచ్బీ వ్యాక్సిన్ వల్ల తీసుకోవడం వల్ల ఏమైనా ఇన్ఫర్టిలిటీ పిల్లలు కాకుండా ఏమన్నా ఉంటుందా? ఇక్కడ చాలా కొన్ని రిలీజియన్స్ ఎట్లా అంటే మాకు ఇది పిల్లలు కాకుండా ఉండడానికి ట్యాబ్లెట్ ఇస్తున్నారు, ఇంజెక్షన్ ఇస్తున్నారు అన్నట్టుగా అపోహలు అన్నవి ఉన్నవి. అట్లాంటిది ఏమీ లేదు. ఇది సేఫెస్ట్. మనం గత 20 సంవత్సరాల నుంచి కూడా వ్యాక్సిన్ అన్నది తీసుకుంటున్నారు. అప్పుడు ఎడ్యుకేటెడ్ వాళ్ళు తెలిసిన వాళ్ళు మాత్రమే తీసుకున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. కాబట్టి ఎట్లాంటి అనుమానములు లేకుండా, అపోహలు లేకుండా ఇది అందరు ముందుకొచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉన్నా కూడా అది ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎట్లాంటి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ కూడా ఏమైనా జరగదు. సపోజ్ ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే కూడా అదర్ ఏమైనా కారణాలు ఉంటాయి, కానీ వ్యాక్సిన్ వల్లనే అన్న అపోహ కూడా ఉండకూడదు. పిల్లలు కారని కానీ బ్లీడింగ్ ఎక్కువ అవుతుందనో, బ్లీడింగ్ అవ్వట్లేదునో, అట్లాంటి దీనికి దానికి ఏం సంబంధము లేదు. కంప్లీట్గా హార్మోన్ బేస్డ్ ఏ ఉంటుంది.
1: సో కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి అందరు కూడా మనకి ఒకరికొకరు చెప్పుకొని ఈ యొక్క గర్భాశయ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడంలో చేయి చేయి కలిపి ప్రభుత్వంతో సహకరించి మనము ఆరోగ్యవంతమైన దేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని ప్రజలందరికీ సందర్భంగా పిలుపునిస్తున్నాము. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న దాని ప్రకారము హెచ్పివి వ్యాక్సిన్ గురించి మీరు ఎక్కడ చూసినా కనబడుతూ ఉంటుంది. కాబట్టి అందరూ ముందుకొచ్చి వ్యాక్సిన్ను తీసుకోవాలనేసి సందర్భంగా తెలియజేస్తాం.
2: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న ఉచిత హెచ్పివి వ్యాక్సిన్స్ గురించి వివరాలు అందించడానికి మీరు మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి క్లుప్తంగా మా ఆకాశవాణి శ్రోతలకు ఈ వివరాలు అందించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ.
3: ఇంతవరకు మీరు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమం గురించి చర్చా కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు మరియు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారు, సమన్వయకర్త శ్రీ సిహెచ్ మోహన్దాస్ గారు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
4: ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వినండి మా అన్నయ్య ఈ చిత్రం కోసం హరిహరన్ పాడిన శ్రీహర్ష గీతం. సంగీతం ఎస్టీఆర్ రాజ్కుమార్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరి కోరికపై పాట.

ఇప్పుడు వినండి ఆది ఈ చిత్రం కోసం మల్లికార్జున్ సునీత పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం మణిశర్మ. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమగుడి దగ్గర నుండి పూజారి ధనంజయ, సంజీవులు, అనంతమ్మ చంద్రకళ, ఆంజనేయులు ఓబులమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణ, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజశంకర్, రామ్మూర్తి, యంగముని బాలాజీ, హేమంత్ సాయి మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై పాట.

ఇప్పుడు వినండి ఆఖరి పోరాటం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన జొన్న విత్తుల గీతం, సంగీతం సమకూర్చిన వారు ఇళయరాజా. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, చిన్మయి, శంకరి, గట్టన్న, పాపయ్య శాస్త్రి, ఎండి రహీం, సోని, సంపత్, మానస వీరందరి కోరికపై పాట.

0: సుందరు తకిట తకిట తక జం
1: సిల్లగా తిమిత తిమిత తక జం
0: దక్కని పురుపురులకు తలుపు
1: అందుకో తేనె నలుపు పలుకు
0: వచ్చేయి నీకుంది ఇచ్చేయి
1: బస్తాలు ఇచ్చేయి ఇచ్చేయి
0: నీటైనా నీ సోకు దాచుకోకు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మనోరంజన కార్యక్రమంలో తర్వాత పాట బ్రహ్మ. ఈ చిత్రం కోసం కేజే జయస్తాస్ పాడిన సిరివేనల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం బప్పిలహరి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోత, జనగాం జిల్లా జఫర్గఢ్ మండలం షాపలి గ్రామం నుండి చింత శ్రీనివాస్, వీరి కోరికపై ఈ పాట.

ఇప్పుడు వినండి స్టేట్ రౌడీ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన జొన్న విత్తుల గీతం, సంగీతం అందించిన వారు బప్పిలహరి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ నుండి గజ్జల ఉపేందర్, రాజేశ్వరి, మౌనిక, విద్య, జాన్విక మరియు వారి కుటుంబ సభ్యులు, ఆనంద్, రజని, రాకేష్, గాయత్రి మరియు వారి మిత్ర బృందం, వీరి కోరికపై ఈ పాట.

0: జరుగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మనోరంజన కార్యక్రమంలో ఇప్పుడు వినండి, గజదొంగ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం సమకూర్చిన వారు చక్రవర్తి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, వరంగల్ కరీమాబాద్ బొమ్మలగూడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, వీరి కోరికపై ఈ పాట.

ఇప్పుడు వినండి సాగర సంగమం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన వేటూరు గీతం. సంగీతం అందించిన వారు ఇళయరాజా. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరందరి కోరికపై పాట.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మనోరంజన కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రేమసాగరం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన రాజశ్రీ గీతం. సంగీతం సమకూర్చిన వారు టి రాజేందర్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు సంగారెడ్డి జిల్లా సిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, జగన్, పద్మ, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, రాజేశ్వర్, లక్ష్మీ, దుర్గయ్య, లావణ్య వీరందరి కోరికపై పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు వినండి అడవి బిడ్డలు. ఈ చిత్రం కోసం శ్రీనివాస బృందం వాడిన వంగపండు ప్రసాదరావు గీతం, సంగీతం ఆర్ నారాయణమూర్తి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కరీంనగర్ హుజరాబాద్ నుండి బరిగే గట్టన్న, ఎర్రన్న, బుచ్చన్న, వంశీ, యువరాజా రెడ్డి, మాధవ రాణక్క, మాధురి, మయూరి, మానస, కోమల, మధురక్క, ఓదెక్క, భాస్కర్, శిరీష, ఋషికేష్, ప్రజ్ఞ, ఒజ్జే, ఐలన్న, రాజవ్వ, రవీందర్, రజిత, రూపక్, సదయ్య, స్వప్న, వర్ణకుమార్, సమ్మయ్య, తిరుపతక్క, ఆదితం, రాజన్న, రానక్క, ఎర్రగొల్ల, కవిత, కుమారస్వామి, వీరందరి కోరిక పై పాట.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: మనోరంజన కార్యక్రమంలో ఇప్పుడు వినండి కుంకుమ తిలకం. ఈ చిత్రం కోసం కేజే జస్తాస్ పాడిన మైలవరపు గోపిగీతం, సంగీతం సత్యం. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వీరి కోరికపై పాట.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మనోరంజన కార్యక్రమంలో చివరి పాట వినండి. గబ్బర్ సింగ్ ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్, గోపికా పుణ్యం వాడిన చంద్రబోస్ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, వరంగల్ కాశీపుగ నుండి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, వల్లాల భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ మరియు వారి బంధుమిత్రులు, ఇదే పాటను వినిపించమని కోరుతున్న మరికొంతమంది శ్రోతలు, వరంగల్ జిల్లా సంగం మండలం నుండి అనుమల మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహారా మరియు వారి బంధుమిత్రులు, వీరందరి కోరికపై పాట.

శ్రోతలు, ఇంతవరకు మనోరంజన కార్యక్రమంలో ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 9 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఇప్పుడు వినండి విచిత్ర బంధం. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన దాసరథి గీతం, సంగీతం సమకూర్చిన వారు కెవి మహాదేవన్.

ఇప్పుడు వినండి అమాయకురాలు ఈ చిత్రం కోసం. ఘంటసాల పిశృషిల పడిన దాసరథి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఇప్పుడు వినండి భైరవ ద్వీపం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, సంగీతం మాధవ పెద్ది సురేష్.

మేఘ సందేశం ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన కృష్ణ శాస్త్రగీతం, సంగీతం అందించిన వారు రమేష్ నాయుడు.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ ఇప్పటికీ

0: పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు ఎఫ్ఎంఏ 103.5 మెగాహెర్ట్స్పై మధుర గీతాల కార్యక్రమంలో అలనాటి అనుమతి అలాంటి సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీమంతుడు ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన కోసరాజు గీతం సంగీతం టి చలపతిరావు.

విచిత్ర దాంపత్యం. ఈ చిత్రం కోసం పి. సుశీల పాడిన డాక్టర్ సి. నారాయణ రెడ్డి గీతం. సంగీతం అశ్వత్థామా.

మధుర గీతాల కార్యక్రమంలో చివరి పాట వినండి. కొడుకు కోడలు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఆచార్యయాత్రే గీతం సంగీతం కెవి మహాదేవన్.

శ్రోతలు ఇంతవరకు మధురగీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 11 గంటలు దాటి 15 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాల సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 FM 103.5 MHz పై మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.